శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 మెగాహెర్ట్జ్ పై, అలాగే న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆశ్వయుజ మాసం 7వ రోజు 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 29వ తేదీ మంగళవారం. ఇప్పుడు సమయం 5:55 దాటి 50 సెకండ్లు. మా అభిమాన శ్రోతలందరికీ శుభోదయం. నేను మీ పాండు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 6 గంటలు కావస్తుంది. కాసేపట్లో హిందీలో వార్తలు, అనంతరం 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఈ రెండు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ముందుగా హిందీలో వార్తలు.

ఎఫ్ఎం శ్రోతలు 103.2 మెగాహెర్జ్ పై నిజామాబాద్ ఆకాశవాణి కార్యక్రమాలు వింటున్నారు. మనం వింటున్న కార్యక్రమం భక్తి రంజని. కార్యక్రమంలో శ్రీ ఆంజనేయ స్వామి భక్తి గీతాలు. మరి కార్యక్రమంలో ఇప్పుడు విందాం

0: దేవాలయాలు మన సంస్కృతి సంప్రదాయాలకు పట్టుకొమ్మలు. ఈ దేవాలయాలు మనలో భక్తి చైతన్యంతో పాటు మనోవికాసాన్ని పెంపొందిస్తాయి.
1: దేవాలయం ఎంత ప్రాచీనమైనదైతే అంత మహిమాన్వితమైనదని భావిస్తాం. అయితే ఇటువంటి మహిమాన్వితమైన దేవాలయాల్ని సందర్శించాలని మనందరికీ ఎంతో ఆసక్తి.
0: మరి వాటి కోసం ఎంతో దూర ప్రాంతాలకు కూడా వెళ్తుంటాం. అలాంటిది వ్యయ ప్రయాసలకు ఓర్చి ఎంతో దూరం ప్రయాణించకుండానే మన ఉమ్మడి నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల్లో ఎన్నో మహిమాన్విత దేవాలయాలను ప్రాచీన దేవాలయాలను సందర్శించవచ్చు.
1: అలాంటి ప్రాచీన మహిమాన్వితమైన దేవాలయాల విశేషాలను అందించే కార్యక్రమం మన ఆలయాలు
0: ప్రతి శనివారం ఉదయం 8:30
1: మన ఆలయాలు కార్యక్రమం వినండి, తరించండి.

0: ఇంతవరకు మీరు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ ఆంజనేయ స్వామి భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:40. ఇప్పుడు విన్నాం సూక్తి సుధ కార్యక్రమంలో హెచ్ సీతామహాలక్ష్మి గారు అందించే హితోక్తులు.
1: మానవ జన్మ లభించడం మన పురాకృత సుకృత విశేషం. ఎన్నో జన్మలు దాటిన తర్వాత లభించిన ఫలం. నవమాసాలు మోసి ప్రాణాంతక యాతనలు పడి మాతృమూర్తి మనకొసిగిన దివ్య వరం ఈ మానవదేహం. మానవదేహాన్ని అశాశ్వతమని భావించక దీని ఆధారంగా జన్మ ప్రసాదించిన వారి పట్ల కృతజ్ఞులమై ఉండాలి. మానవ జీవితాన్ని చరితార్థం చేసుకోవాలి. దీనికోసం మన జీవిత లక్ష్యం గ్రహించాలి. మానవ జీవిత లక్ష్యం భౌతిక సుఖాల కోసం ఆరాటం పోరాటం కాదు, డబ్బు సంపాదనం కాదు, అధికారం కానే కాదు. ఎక్కడి నుండి వచ్చామో అచ్చటికి చేరుకోవడమే జీవన లక్ష్యం, అనగా పరమాత్మ కొరకు పరితపించడం, ఆయన సన్నిధి చేరడం నిజమైన లక్ష్యం. మరి ఆ దైవాన్ని చేరడం ఎట్లాగా? పరమాత్మ సన్నిధిని చేరడం ఎట్లాగా? ఆ మార్గాన్ని చేరడానికి భక్తి ఒక సాధనం. భక్తి అంటే ప్రేమ. పరమాత్మ పట్ల ప్రేమ ఉన్నట్లయితే భక్తి అంటారు. నారద భక్తి సూత్రాల్లో పరమ ప్రేమ రూపా భక్తి అన్నారు. శాండిల్య మహర్షి భక్తి జిజ్ఞాసను రగిలించాలి అంటారు. దైవం పట్ల భక్తి కలిగి ఉన్నట్లయితే జీవిత లక్ష్యం పరిపూర్ణమవుతుంది. దీన్ని సర్వదా జ్ఞాపకముంచుకోవాలి. సమాజంలో రకరకాల మనుష్యులుంటారు. దైవం పట్ల భక్తి కలిగిన వారు ఉంటారు, భక్తి లేనివారు, నమ్మకం లేనివారు ఉంటారు. ఏది ఏమైనా మానవునిలో మాధవుని చూసేవారు కొందరు, మాధవునిలో మానవుని చూసేవారు కొందరు. పరీక్షిత్ మహారాజు తన జన్మను చరితార్థం చేసుకోవడానికి భక్తి మార్గాన పయనించాడు. భక్తి మార్గాలు నవవిధాలు. ఎవరికి వారు వారి వారి అభిప్రాయాలను అనుసరించి ఈ మార్గాల్లో నడుస్తారు. సుతుల హితుల విడిచి చుట్టాల విడిచి ఇల్లాలి విడిచి బహుబళాలి విడిచి రాజు హృదయమిడియే రాజీవనయనిపై ధనము విడిచి జడ్డు ధనము విడిచి అనే భాగవత సందేశాన్ని విశ్లేషణ చేస్తే లౌకిక సంబంధాలను విడనాడి పరమాత్మ పట్ల భక్తి కలిగి ఉండటం అమృతస్వరూపం, మోక్షమార్గం, మోక్షసాధన సామగ్ర్యం భక్తిరేవ గరీయసి అని ఋషివాణి. మోక్ష సాధనకు, జీవన లక్ష్య సాధనకు భక్తియే సాధనమని పెద్దల నుడి. మనం తరించడానికి భక్తి మార్గమే శరణ్యం. హరివార్తలు

హరిపదములు తలుచువారి కనవరతంబున్, హరికథలు వినడి వారికి మరణాగత మోహ సంభ్రమము లేదనగా అని భాగవత సందేశం. మానవ జీవితానికి మహత్వాన్ని చేకూర్చాలంటే పరతత్వ మార్గ పయనం ఒక సూచన. ఆనాడు పరీక్షణ్ మహారాజు శాపగ్రస్తుడై పరమాత్మ సన్నిధికి చేరడం కొరకు ఐహిక సంబంధాలను విడనాడి పరమాత్మ చింతనలో ఉండిపోయాడు. కానీ మనం సాంసారికమైన సామాజికమైన మనుగడ సాగిస్తూ దైవభక్తి పథాన పురోగమించాలి. సంసారాన్ని నమ్ముకున్న వారిని విడిచి పిరికి పందవలే పారిపోవడం జీవనధర్మం కాదు. కంటకావృతమైన జీవన పథాన నడుస్తూ జీవన లక్ష్యాన్ని సాధించాలి. ఈనాటి వైజ్ఞానిక యుగంలో మనిషి లౌకిక విషయవాంఛల పట్ల ఆసక్తి చూపుతున్నాడు. మనసుకు హృదయానికి మధ్య దూరం పెరిగిపోతుంది. ఆధ్యాత్మిక విలువలను ప్రాధాన్యం ఇవ్వకపోతే మనుష్య జీవితం ఎడారిలాగా మారిపోతుంది. ప్రహ్లాదుడు హరికంటే మరొక రక్షకుడు లేడని స్పష్టం చేశాడు. హరిభగవంతుడనంతుడు కరుణాంబుధి సృష్టి కార్యకారణ హేతుస్ఫురణుండు అవ్విభుకంటెన్ పరుడెవ్వడు లేడు తండ్రి పరికింపగన్. అనంతుడైన పరమేశ్వరుని పొందుట వలన భక్తునికి అనంతమైన ఫలం చేకూరుతుంది. అందులకే ఆదిశంకరులు జీవిత లక్ష్యాన్ని గుర్తు చేస్తూ భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అన్నారు. నిరంతరం భగవత్స్మరణ అవసరం. భగవచ్చింతనలో తన్మయుడైనప్పుడే బ్రతుకు సార్థకమవుతుంది. భక్త మహాకవి పోతనామాత్యుని భావాలు వినండి. పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భా

ఇంతవరకు మీరు సూక్తి సుధా కార్యక్రమంలో హెచ్ సీతామహాలక్ష్మి గారు అందించిన హితోక్తులు విన్నారు. ఇంతటితో సూక్తి సుధ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. కాసేపట్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. మరి ముందుగా ప్రాంతీయ వార్తలు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బి. ముఖ్యాంశాలు. మిషన్ కర్మయోగిలో భాగంగా విజయవాడలో నిర్వహిస్తున్న కార్యశాలను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. నాణ్యమైన విద్య నైపుణ్యాభివృద్దికి ప్రాధాన్యతనివ్వాల్సిన అవసరముందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఏనుగుల సంచారం పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గ్రామాల సర్వతోముఖాభివృద్దే పల్లె పండుగ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. మిషన్ కర్మయోగిలో భాగంగా శిక్షణా సంస్థలను సమర్థవంతమైన సామర్థ్య నిర్మాణ కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ దేశవ్యాప్తంగా ప్రాంతీయ సంప్రదింపుల కార్యశాలలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా సాధన శృంఖల 2026 పేరుతో నిర్వహిస్తున్న తొలి దక్షిణ ప్రాంతీయ కార్యశాల సమావేశం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఈరోజు రేపు జరగనుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరికి చెందిన సీనియర్ అధికారులు, శిక్షణా సంస్థల అధిపతులు, బోధనా సిబ్బంది, పరిశ్రమ ప్రతినిధులు, నిపుణులు ఈ కార్యశాలలో పాల్గొననున్నారు. దేశంలో నాణ్యమైన విద్య నైపుణ్యాభివృద్దికి ప్రాధాన్యతనివ్వాల్సిన అవసరముందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో ఒక మీడియా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ది కాన్క్లేవ్ 2020

0: తెరవేయారు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొని ప్రసంగించారు. నాణ్యమైన విద్యతో పాటు పోషకాహారం అందించాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలంగాణలో ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ది చేస్తున్నామని చెప్పారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యకు, ఆ తర్వాత నైపుణ్యాభివృద్దికి ప్రాధాన్యతనిస్తున్నామని వివరించారు. ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చి నైపుణ్య శిక్షణ అందిస్తున్నామని చెప్పారు. ఏనుగుల సంచారం పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. చిత్తూరు జిల్లా పడిపుట్ల బయలు సమీపంలో సంచరిస్తున్న ఏనుగులను సురక్షితంగా అటవీ ప్రాంతంలోకి మళ్లించేందుకు కుంకీ ఏనుగులను వినియోగించాలని సూచించారు. ఏనుగుల సంచారం ఆధారంగా పాకాల, పులిచెర్ల, చంద్రగిరి మండలాల పరిసర గ్రామాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రజల భద్రత, పంటల పరిరక్షణతో పాటు వన్యప్రాణుల సంరక్షణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. దసరా పండుగకు విజయవాడను దేశంలోని ప్రముఖ ఉత్సవ వేదికగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో నిన్న నిర్వహించిన విజయవాడ ఉత్సవ కర్టన్ రైజర్ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడుతూ, అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు విజయవాడ ఉత్సవ 2.0 నిర్వహించనున్నట్లు చెప్పారు. తోలుబొమ్మలాట, డప్పు, తప్పెటగుళ్లు వంటి జానపద కళారూపాలతో పాటు పౌరాణిక పద్య నాటకాలను ప్రోత్సహించేందుకు ఈ ఉత్సవ వేదికగా నిలుస్తుందని మంత్రి తెలియజేస్తూ,
1: రాష్ట్రం నలుమూలలా కూడా ఈ రకమైనటువంటి ఉత్సవాల్ని నిర్వహించుకోవాలనేటువంటి ఆలోచనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా అన్ని మూలలా కూడా ఏదో రకమైనటువంటి ఉత్సవాలు జరగాలని, దీని ద్వారా ఇది ఒక ఎకనమిక్ ఇంజిన్ గా పనిచేయాలని, దాంతోపాటు మరీ ముఖ్యమైనటువంటి అంశం కళాకారులు కోరుకునేది వారి ప్రతిభని ప్రదర్శించే అవకాశం లభించాలి, అది ప్రదర్శించినప్పుడు 10 మంది చప్పట్లు కొట్టాలి, అది చాలు వారికి మనసుకి తృప్తి కలగడానికి. అటువంటి కళాకారులందరికీ కూడా ఈ ఉత్సవాల ద్వారా ఒక అవకాశం కల్పించగలుగుతాం.
0: వాయుగుండం ప్రభావంతో దెబ్బతిన్న పంటల నష్టం అంచనాలను వేగంగా, పారదర్శకంగా పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. పంటల నష్టంపై వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని నమోదు చేయాలని స్పష్టం చేశారు. జిల్లాల వారీగా, పంటల వారీగా సమగ్ర నష్టం వివరాలను వీలైనంత త్వరగా ప్రభుత్వానికి అందించాలని అధికారులకు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా స్వచ్ఛ భారత్పై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. అలాగే స్వచ్ఛ సాగర్, సురక్షిత్ సాగర్ అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది.
0: గ్రామాల సర్వతోముఖాభివృద్దే పల్లె పండుగ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం రామాపురం గ్రామంలో ఈరోజు జరగనున్న పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలో కార్యక్రమ ఏర్పాట్లపై మంత్రి నారాయణ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ,
3: పల్లె పండుగ అంటే కేవలం ఇది ఒక పండుగ అనే అర్థం కాదు. ఇది మెయిన్ గా ఏంటంటే గ్రామాలలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఒకేసారి టేకప్ చేయడం. పల్లె పండుగ 3.0 ఏదైతే గ్రామాల్లో కావాలో వాటన్నిటి డెవలప్ చేయడానికి 11,085 కోట్ల యాక్చువల్గా ఈ రోజు ఆ శాఖ సేకరించి అలాట్ చేసింది.
0: ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా గోపవరంలో 55 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన విద్యుత్ ఉపకేంద్రాన్ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ నిన్న ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, ఆక్వా రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు సబ్స్టేషన్ నిర్మించామని తెలిపారు. వీరికి రాయితీపై విద్యుత్ అందిస్తున్నామని, ఇందుకోసం ఇప్పటి వరకు 1,200 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. రాష్ట వ్యాప్తంగా 6,000 కోట్ల రూపాయల వ్యయంతో సబ్స్టేషన్ల నిర్మాణం చేపట్టామని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరగనున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. దసరా ఉత్సవ ఏర్పాట్లపై నిన్న విజయవాడలో సమన్వయ కమిటీ సమావేశం

0: నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పార్కింగ్ ప్రాంతాలు, దర్శన మార్గాలను సిద్దం చేయడంతో పాటు అవసరమైన మౌలిక వస్తువులు కల్పించనున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
1: సగటున ప్రతిరోజు 2 లక్షల పైగా వస్తారనే అంచనాల మేరకు దానికి తగిన విధంగా అన్నప్రసాదం, లడ్డు నాణ్యతలో గాని, లభ్యతలో గాని, నిల్వ విషయంలో గాని ఎటువంటి రాజీ ఉండకూడదని కూడా చర్చించడం జరిగింది. అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు గాని, కేంద్ర మంత్రులు గాని వస్తారన్న ఆలోచన చేస్తున్న నేపథ్యంలో దానికి తగిన విధంగా రక్షణ ఏర్పాట్లు, నిఘా ఏర్పాట్లు, ప్రత్యేకంగా ట్రాఫిక్ నియంత్రణ, ప్రసాదం కోసం ఏటీఎంల ఏర్పాట్లు చేయడం గాని భక్తుల భద్రత ప్రధాన బాధ్యతగా ఇవాళ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఇవాళ పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది.
0: తెలంగాణలో భూ సర్వే ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిధిలో రెవెన్యూ, రిజిస్టేషన్, హౌసింగ్ అంశాలపై వనపర్తిలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి శ్రీనివాసరెడ్డి పాత్రికేయులతో మాట్లాడుతూ, భూభారతి చట్టం హామీ మేరకు ప్రతి భూమికి ప్రత్యేక గుర్తింపు మ్యాప్, ల్యాండ్ పార్సిల్ మ్యాప్ నంబర్ అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వెల్లడించారు. భూభారతి కింద తొలిదశలో 70 రెవెన్యూ గ్రామాలను సర్వేకు ఎంపిక చేశామని, వాటిలో దశల వారీగా సర్వే చేయనున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ యానాముల్లో దిగువ ట్రోపావరణలో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో రానున్న 2 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. మరోవైపు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈ రోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం రైల్వేస్టేషన్ ఏర్పాటై 130 ఏళ్లు పూర్తయిన సందర్బంగా వార్షికోత్సవ వేడుకలను నిన్న ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాధుర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా వాల్తేరు డివిజన్ విశాఖ రైల్వేస్టేషన్ చరిత్రను ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ప్రత్యేక ఛాయాచిత్ర ప్రదర్శనను ప్రారంభించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మిషన్ కర్మయోగిలో భాగంగా విజయవాడలో నిర్వహిస్తున్న కార్యశాలను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. నాణ్యమైన విద్య, నైపుణ్యాభివృద్దికి ప్రాధాన్యతనివ్వాల్సిన అవసరం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఏనుగుల సంచారం పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గ్రామాల సర్వతోముఖాభివృద్దే పల్లె పండుగ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ప్రవాచికా నిధి జాహ. अथ वार्ताः. न्यूयॉर्क नगरे आयोजितायाः संयुक्त राष्ट्र महासभायाः 81वें सत्रस्य उच्चस्तरीय उपवेशने भारतेन रंगभेदस्य, प्रजातीय विभेदस्य, परदेशी द्वेषस्य तथा तत्सम्बद्धानां असहिष्णुतानां उन्मूलनार्थं स्वकीया असंदिग्धा प्रतिबद्धता पुनः प्रकटिता. DDPA इति दुर्बन घोषणा तथा कार्ययोजनायाः अंगीकरणस्य 25वें वार्षिकस्य स्मरणावसरे भारतस्य आधिकारिकं वक्तव्यं वितरता विदेश कार्यमंत्रालयस्य सचिवेन CB जॉर्ज इत्यनेन जागतिक समतायाः, मानव प्रतिष्ठायाः च संवर्धनार्थं भारतस्य पक्षः प्रकटीकृतः. विदेश कार्य मंत्रालयस्य प्रवक्त्रा रणधीर जयसवालेन उक्तं यत् सचिवेन सर्वेषां कृते समानतायाः, गौरवस्य च संरक्षणार्थं अमोघ संकल्पः पुनः संप्रख्यापितः. ONGC इत्यायोगस्य अन्वेषण निदेशकः ओम प्रकाश सिंहा संप्राह यत् E20 एथनॉल मिश्रित पेट्रोल इंधनं वैदेशिक तैल आयातं अधिक मात्रायां घटयित्वा देशस्य आत्मनिर्भरतां वर्धयिष्यति. अहमदाबादे भारत ऊर्जा सप्ताह 20/27 इत्यस्य पूर्वालोकन प्रसंगे भाषमाणः सः अवोचत् यत् E20 इंधनम् एकं समाह्वानम् अस्ति, किन्तु आधुनिक प्रविधिना अस्य परिहारो भविष्यति. सः स्पष्टं न्यगादीत् యత్ పశ్చిమైషియా యుద్ధస్య కారణాత్ జగతి దేశైః వైదేశిక నిర్భర్తా న్యూనీక్రియ

ప్రసార వివరాలు 103.2 మెగాహెర్ట్జ్ పై, అలాగే న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై మా ప్రభాస ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ప్రసారంలో 7:05 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ప్రభాత లహరి. ఈనాటి కార్యక్రమంలో ప్రబోధ గీతం ప్రకటనలు వింటారు. అనంతరం 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ నేత్ర వైద్యశాల నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో డాక్టర్ నవీన్ నూకల గారినిచ్చే సలహాలు సూచనలు వింటారు. ఇక ఈ ఉదయం 8:00 డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో దంత వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ సీను నాయక్ గారినిచ్చే సలహాలు సూచనలు వింటారు. ఇంకా ఈరోజు ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు కూడా ఈనాటి ప్రభాతల హరి కార్యక్రమంలో మనం వినొచ్చు. ఇక ఈ ఉదయం 8:15 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 8:30 ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా గుండె ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడం, గుండె సంబంధిత వ్యాధుల వల్ల సంభవించే అకాల మరణాలను నివారించడం గురించి ప్రముఖ గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ గోపీకృష్ణ కించే గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ కృష్ణ శరత్బాబు గారు, సహకారం శ్రీ మానేటి భూమేశ్వర్ గారు. ఇక ఈ ఉదయం 9:00 హృదయ రాగాలు. శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్న సినిమా పాటలు వింటారు. ఈ కార్యక్రమానికి మీరు వాట్సాప్ చేయాల్సిన ఫోన్ నంబర్ 8462245066. ఇక ఈ ఉదయం 10:00, 12:10, 12:40, 1:20 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఈ రెండు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ

ఢిల్లీ కేంద్రం నుండి 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు. ఈ రెండు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక 3:00 నుండి 5:00 వరకు

పాటలు వింటారు. 5:30 లలిత సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:45 సినీ రజనీ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు. 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 6:20 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 6:30 ప్రభూత గీతం వింటారు. 6:35 సినీ రంజని కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు, రైతు సోదరులకు సలహాలు సూచనలు అందించే కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. రాత్రి 7:00 ప్రసార వివరాలు, 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక రాత్రి 7:15 కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. రాత్రి 8:00 అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్ని సినిమా పాటలు వింటారు. 8:30 జానపద సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. రాత్రి 10:00 ఏషియన్ గేమ్స్ 2026లో భాగంగా జపాన్లో జరిగిన కార్యక్రమాలపై డైలీ హైలైట్స్ వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. రాత్రి 10:20 ఆనాటి మేటి గీతాలు, మధుర గీతాలు వింటారు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఇక ఈనాటి మన ఎఫ్ఎం కార్యక్రమాలు 11:10 ముగుస్తాయి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. వస్తుసేవల ఎగుమతులు $1 ట్రిలియన్ చేర్చాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. నీటి లభ్యత, నేల తేమ ఆధారంగా పంటల ప్రణాళికలు రూపొందించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా భారత్ కొత్త క్రిమినల్ చట్టాలతో న్యాయ వ్యవస్థ బలోపేతం చేస్తుందని కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ పేర్కొన్నారు. ఆసియా క్రీడల్లో భారత్ 4 స్వర్ణాలు, 20 రజతాలు, 21 కాంస్యాలతో కలిపి మొత్తం 45 పతకాలతో పతక పట్టికలో 12వ స్థానంలో కొనసాగుతుంది. భారత్ వస్తుసేవల ఎగుమతులు $1 ట్రిలియన్ చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ముంబైలో జరిగిన భారత్ యుఏఈ హైలెవెల్ జాయింట్ టాస్క్ ఫోర్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ 14వ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడుతూ, ప్రపంచ సవాళ్లు ఎదురైనప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు మొదటి 6 నెలల్లో వస్తువుల ఎగుమతులు 15% పైగా వృద్ధి చెందాయని తెలిపారు. భారత్ యుఏఈ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కింద ద్వైపాక్షిక వాణిజ్యం సుమారు $100 బిలియన్ రెట్టింపైందని 2032 నాటికి $200 బిలియన్ చేర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా చెప్పారు.
1: The Comprehensive Economic Partnership Agreement is now 4 years old. We have doubled our bilateral trade to $100 billion and have set an ambitious target to double it to $200 billion by 2032. The UAE believes in India. They have already invested $25 billion and is the 7th largest FDI source. The ultimate objective of taking investments from UAE to $100 billion in the years to come.
0: భారత్లో యుఏఈ ఇప్పటికే సుమారు $25 బిలియన్ పెట్టుబడి పెట్టిందని, మరో $25 బిలియన్ పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిందని తెలిపారు. యుఏఈలో యూపీఐ వినియోగం వేగంగా పెరుగుతోందని, సైబర్ సెక్యూరిటీ, ఏఐ ఆధారిత ఆర్థిక సేవలపై సహకారం ఉంటుందని పేర్కొన్నారు. నీటి లభ్యత, నేల తేమ ఆధారంగా పంటల ప్రణాళికలు రూపొందించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని హామీ ఇస్తూ రాష్ట్రాలు సమన్వయ ప్రణాళిక, శాస్త్రీయ అంచనా, క్షేత్రస్థాయి పర్యవేక్షణతో రబీ సీజన్ ఏర్పాట్లు పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సు రబీ అభియాన్ 2026లో మాట్లాడుతూ, వాతావరణ మార్పుల నేపథ్యం

0: రాజ్యంలో సాంప్రదాయ పద్ధతులకు బదులుగా డేటా ఆధారిత ప్రణాళిక కేంద్ర రాష్ట్ర సమన్వయం ఎంతో అవసరమన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు నెలకొన్న కరువు పరిస్థితులపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో దాదాపు 3/2 ప్రాంతం కరువు ప్రభావానికి గురైందని, రాష్ట్ర ప్రభుత్వం అక్కడ కరువు ప్రకటించిందని, అలాగే కర్ణాటక కరువు పరిస్థితి ఎదుర్కొంటుందని చౌహాన్ తెలిపారు. వచ్చే నెల 3వ తేదీన కేంద్ర బృందం కర్ణాటకలో క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతుందని, అదేవిధంగా మహారాష్ట్రకు ఒక కేంద్ర బృందం పంపుతామని మంత్రి చెప్పారు.
1: राज्य सरकारों ने महाराष्ट्र में बड़े हिस्से पर और कर्नाटक में भी बड़े हिस्से पर सूखा घोषित किया है. भारत सरकार राज्यों के साथ डट के खड़ी रहेगी. कर्नाटक में भी 3 अक्टूबर को टीम बना के भेज रहे हैं वहां की स्थिति के आकलन के लिए. महाराष्ट्र के मुख्यमंत्री जी से बात हुई है तो वहां भी हम टीम की तैयारी कर रहे हैं. मैं स्वयं भी उन राज्यों में जाके स्थिति देखूंगा और हम अपने किसानों के साथ, राज्य सरकारों के साथ पूरी ताकत से खड़े रहेंगे इस परिस्थिति का मुकाबला करने.
0: వరి సాగు తర్వాత ఖాళీగా భూముల్లో పప్పుధాన్యాలు, నూనె గింజల సాగు ప్రోత్సహించాలని కోరారు. మోతాదుకు మించి ఎరువులు వాడటం వల్ల ఖర్చులు పెరగడంతో పాటుగా నేల ఆరోగ్యం దెబ్బతింటుందని హెచ్చరించారు. పంటల పరిస్థితి, విత్తనాల వృద్ది, తెగుళ్ల బెడద వంటి అంశాలపై ప్రతి రాష్టంలో పర్యవేక్షణ ఉండాలని సూచించారు. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా భారత్ కొత్త క్రిమినల్ చట్టాలతో న్యాయ వ్యవస్థ బలోపేతం చేస్తుందని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు. యుఏఈలో అబుదాబిలో జరుగుతున్న 15వ ఐక్యరాజ్య సమితి నేర నివారణ క్రిమినల్ జస్టిస్ సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తూ, సైబర్ నేరాలు, ఉగ్రవాదం ఎదుర్కొనేందుకు కఠిన చర్యలు, అంతర్జాతీయ సహకారం, సకాలంలో న్యాయం అందించడం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలు వివరించారు. ఈ సదస్సు సందర్భంగా మేఘ్వాల్ యుఏఈ న్యాయశాఖ మంత్రి అబ్దుల్ బిన్ కలిశారు. భారత్, యుఏఈ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, చట్టపర సహకారం మరింత బలోపేతం చేసే మార్గాలపై ఇరువురు చర్చించారు. అబుదాబిలో సెప్టెంబర్ 26న ప్రారంభమైన ఈ సదస్సు 1 అక్టోబర్ వరకు జరుగుతుంది. డిజిటల్ యుగంలో ప్రజలను, భూమిని రక్షించడం, సుస్థిర అభివృద్ది కోసం 2030 అజెండా సాధించడం అనే ప్రధాన అంశంపై ఈ సదస్సు కొనసాగుతుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా నిన్న లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజ్, దాని అనుబంధ ఆసుపత్రులైన సుచేత కృపలాని ఆసుపత్రి, కళావతి శరణ్ చిల్డ్రన్ హాస్పిటల్ పురోగతి సమీక్షించారు. ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలు, ప్రత్యేక వైద్య సేవలు, వైద్య విద్య, రోగి సంరక్షణ మెరుగుపరచడంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. మౌలిక సదుపాయాల విస్తరణతో పాటు వైద్యులు, నర్సుల నియామకం జరగాలన్నారు. కళావతి శరణ్ చిల్డ్రన్ హాస్పిటల్ పడకల సామర్థ్యాన్ని 394 నుంచి 894కి, ఐసీయూ పడకలు 40 నుంచి 200కు పెంచే పనులు పరిశీలించారు. తర్వాత లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజీలో అత్యాధునిక స్కిల్ ల్యాబ్, కళావతి శరణ్ ఆసుపత్రిలో నూతనంగా ప్రారంభించిన లెవెల్ నియాటికల్ కేర్ సెంటర్ సందర్శించి నవజాత శిశువుల సంరక్షణ కోసం అందుబాటులో ఉన్న అధునాతన సౌకర్యాలు సమీక్షించారు. భారత నావికాదళం 2వ ఎడిషన్ కమాండర్స్ 2026 సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమవుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో సీనియర్ నేవల్ లీడర్షిప్, ఆపరేషనల్ ఏరియా కమాండర్లు పాల్గొని సైనిక వ్యూహాత్మక స్థాయిలో కార్యాచరణ సన్నద్ధతపై సమీక్షిస్తారని తెలిపింది. ఈరోజు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొని నావికాదళంపై అంచనాలు, పశ్చిమాసియాలో జరుగుతున్న ఘర్షణల మధ్య ఇంధన భద్రతతో పాటు భారత్ సముద్ర ప్రయోజనాలు రక్షించడంలో నావికాదళ పాత్రపై చర్చిస్తారని ఆ శాఖ తెలిపింది. E20 పెట్రోల్ దిగుమతులు తగ్గించడమే కాకుండా స్వయం సమృద్దిని పెంచుతుందని ఓఎన్జీసీ ఎక్స్ప్లోరేషన్ డైరెక్టర్ ఓం ప్రకాష్ సిన్హా తెలిపారు. అహ్మదాబాద్లో జరిగిన ఇండియా ఎనర్జీ వీక్ 2027 కార్యక్రమంలో మాట్లాడుతూ, మన దేశంలో ఇంధన అవసరాలు అత్యధికంగా పెరుగుతున్నాయని, పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ద నేపథ్యంలో విదేశీ ఇంధన వనరులపై ఆధారపడటం తగ్గించుకునేందుకు దేశాలు ప్రయత్నిస్తున్నాయని సిన్హా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇంధన సమస్యలు, పరిష్కారాలపై చర్చించేందుకు ఐఈడబ్ల్యూ ఒక వేదికని వెల్లడించారు. ట్రాఫిక్ పెండింగ్, ఈ చలాన్, జరిమానాల వసూళ్లను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు విద్యుత్ బిల్లులతో అనుసంధానించడాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు సూచించింది. జస్టిస్ జేబి పార్థివాల, జస్టిస్ కెవి విశ్వనాథన్ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. పెండింగ్ చలాన్లు క్లియర్ అయ్యే వరకు వాహన రిజిస్ట్రేషన్ రెన్యువల్స్, ఓనర్షిప్ బదిలీలు, ఫిట్నెస్, పీయూసీ సర్టిఫికెట్లు, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ నిలిపేయాలని కోర్టు సూచించింది. అలాగే పరివాహన్ పోర్టల్లో చెల్లించని చలాన్లు ఉన్న వాహనాలను బ్లాక్ లిస్ట్ చేయడం, పదే పదే ఉల్లంఘిస్తే వాహనాలు సీజ్ చేయడం వంటి చర్యలు తీసుకోవాలని పేర్కొంది. జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ వేలపై సులభమైన, పొదుపుతో కూడిన ప్రయాణం అందించడంలో ఫాస్టాగ్ యాన్యువల్ పాస్కు ప్రైవేట్ వాహన యజమాని నుంచి ఆదరణ

0: పెరుగుతుందని రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. గత ఏడాది ఆగస్టు 15 ప్రారంభించిన ఈ పాస్ కోటి జారీ మైలురాయి దాటిందని, దీనివల్ల తరచుగా ఫాస్టాగ్ రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదని, 3,075 రూపాయలతో ఒకసారి రుసుం చెల్లిస్తే ఒక సంవత్సరం పాటు లేదా 200 టోల్ ప్లాజా క్రాసింగ్ల వరకు దీన్ని ఉపయోగించుకోవచ్చని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, అస్సోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్లో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే మహారాష్ట, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్లో పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మాహే, కొంకణ్, గోవా, ఒడిశాలో కొన్ని ప్రాంతాల్లో ఇదే విధమైన వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని తెలిపింది. జపాన్లో ఐచి నొగేలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ 4 స్వర్ణాలు, 20 రజతాలు, 21 కాంస్యాలతో కలిపి మొత్తం 45 పతకాలతో పతక పట్టికలో 12వ స్థానంలో కొనసాగుతుంది. ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన క్రీడాకారులకు రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో క్రీడాకారులు మరిన్ని విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు. ఇక పురుషుల జావలిన్ త్రోలో ఈశ్వర్ సింగ్ రజతం, రోహిత్ యాదవ్ కాంస్యం సాధించారు. పురుషుల లాంగ్ జంప్లో మురళీ శ్రీశంకర్ రజతం కైవసం చేసుకున్నారు. అలాగే పురుషుల 1500 మీటర్లో గుల్వీర్ సింగ్ రజతం సాధించారు. ఇక షూటింగ్లో మహిళల 25 మీటర్ల ఫిస్టల్ వ్యక్తిగత విభాగంలో ఇషా సింగ్ రజత పథకం గెలుచుకోగా, మహిళల 5,000 మీటర్ల పరుగులో పారుల్ చౌదరి, 400 మీటర్ల హార్డిల్స్లో నిత్యారామరాజ్ కాంస్య పథకాలు సాధించారు. కురాష్ మహిళల 78 కేజీల విభాగంలో పింకీ కాంస్యం గెలుచుకున్నారు. మరోవైపు వర్షం కారణంగా ఆఫ్ఘనిస్తాన్ జరగాల్సిన క్వార్టర్ ఫైనల్ రద్దు కావడంతో భారత పురుషుల క్రికెట్ జట్టు మ్యాచ్ ఆడకుండా సెమీఫైనల్లోకి ప్రవేశించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వస్తుసేవల ఎగుమతులు 1 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. నీటి లభ్యత, నేల తేమ ఆధారంగా పంటల ప్రణాళికలు రూపొందించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా భారత్ కొత్త క్రిమినల్ చట్టాలతో న్యాయ వ్యవస్థ బలోపేతం చేస్తుందని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ పేర్కొన్నారు. ఆసియా క్రీడల్లో భారత్ 4 స్వర్ణాలు, 20 రజతాలు, 21 కాంస్యాలతో కలిపి మొత్తం 45 పతకాలతో పతక పట్టికలో 12వ స్థానంలో కొనసాగుతుంది. ఆకాశవాణి వార్తలంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:15.

విభిన్న కార్యక్రమాల ఝరి మన ప్రభాత లహరి. ఈనాటి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో ప్రబోధ గీతం ప్రకటనలు వింటారు. అనంతరం 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ నేత్ర వైద్యశాల నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో డాక్టర్ నవీన్ నూకల గారి నుంచే సలహాలు సూచనలు వింటారు. ఇంకా ఈ ఉదయం 8:00 డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో దంతవ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ సీను నాయక్ గారు అందించే సలహాలు సూచనలు వింటారు. ఇంకా ఈరోజు ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు కూడా ఈనాటి ప్రభాత లహరి కార్యక్రమంలో మనం వినొచ్చు. మరి ముందుగా విందాం ప్రబోధ గీతం.

ఎఫ్ఎం శ్రోతలు 103.2 మెగాహెర్ట్జ్ పై నిజామాబాద్ ఆకాశవాణి కార్యక్రమాలు వింటున్నారు. మనం వింటున్న కార్యక్రమం ప్రభాత లహరి. ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడైనా ఎప్పుడైనా వినొచ్చు. మరి కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
3: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
1: ఆపోజిట్ జేజేరెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
1: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
3: 9848118027.
1: పిల్లా పాపల కేరింతలు లేక మీ ఇల్లు బోసిపోయిందా?
3: ఇల్లు గడిచినా సంతానం లేదని బాధపడుతున్నారా?
1: అయితే సంప్రదించండి
3: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
1: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: ఫోన్ 08462253344. డాక్టర్ వినోద్ పవార్, దంతవైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి
1: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
3: సెల్ 9440004837. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల,
4: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
3: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
4: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
3: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణులు,
4: ద్వారకా నగర్, నిజామాబాద్.
3: సెల్ 9032323258. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
1: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
3: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని ఒకే చోట,
1: 24 గంటలు అత్యవసర సేవలు.
3: NABH గుర్తింపు.
1: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. ద రేమండ్ షాప్,
3: దసరా, దీపావళి, క్రిస్మస్ పండుగలకు
1: రెడీమేడ్ షూటింగ్స్, షర్టింగ్స్, ఫ్యాబ్రిక్స్ మరియు కస్టమ్ టైలరింగ్ సర్వీసెస్,
3: ఏకైక కంపెనీ షోరూమ్
1: ద రేమండ్ షాప్,
3: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాం క్రాస్ రోడ్, నిజామాబాద్.
5: శ్రోతలకు ఒకసారి గుర్తు చేస్తున్నాం, ఈ ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి, ఖలీల్వాడి, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మోతిబిందు, కంటి శుక్లాల గురించి నేత్ర వైద్యశాల నిపుణులు, గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలు, సూచనలు తెలియజేస్తారు. ఈ కార్యక్రమం ఈ ఉదయం 7:30.
6: అబ్బా, పంటి నొప్పి.
3: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా ఆ బాధ.
1: తెలంగాణ డెంటల్ హాస్పిటల్,
3: ఖలీల్వాడి, నిజామాబాద్.
1: సెల్ 9912317190.
7: మీ కంటి సమస్యలకు లక్షణ కంటి హాస్పిటల్,
3: డాక్టర్ కారంపూరి శ్రీనివాస్, MBBS, MS, ఆప్తాల్, టాపికల్, ఫాకో సర్జన్,
7: తేజ హాస్పిటల్ దగ్గర, ద్వారకా నగర్, నిజామాబాద్.
3: సెల్ 8639345694.
7: ప్రతి గురువారం ఉచిత ఓపి,
3: అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్, EHS, క్యాష్ లెస్ సౌకర్యం కలదు.
5: విరమనంతరం తిరిగి ప్రభాతలహరి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం జగదేక వీరుడు, అతిలోక సుందరి చిత్రం నుండి ఈ పాట.

0: పాట విన్నారు. ఆకాశవాణి సమయం 7:30. ఇప్పుడు విందాం డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి వైద్యశాల నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో డాక్టర్ నవీన్ నూకల గారు అందించే సలహాలు సూచనలు.
1: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు
2: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
1: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర ఖలీల్వాడి నిజామాబాద్.
2: ఫోన్ 08462223111.
3: సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు. మరి ఈ చిన్ని బ్లాక్ అండ్ వైట్ కన్ను రంగురంగుల అందాలను చూస్తుంది. మరి దీన్ని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే మనం ఆ నేళ్లు అంత ఈ ప్రకృతిని చూసి ఆనందించవచ్చు. అయితే మనందరికి వచ్చే సమస్య ఒకటి ఉంది, క్యాటరాక్ట్. ఇది అందరూ వినే ఉంటాం. అసలు ఈ క్యాటరాక్ట్ అంటే ఏంటి, దీనివల్ల వచ్చే నష్టాలు ఏంటి, దీన్ని ఎట్లా బాగు చేసుకోవచ్చు, మొదలైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ గోల్డ్ మెడలిస్ట్ ఎల్వి ప్రసాద్లో అనుభవం పొందిన డాక్టర్, రెటినా అండ్ క్యాటరాక్ట్ సర్జన్ డాక్టర్ నవీన్ నూకల గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు శుభోదయం.
4: నమస్కారం అండి, శుభోదయం.
3: డాక్టర్ గారు, ఇప్పుడు క్యాట్రాక్ట్ అనేది చాలా మంది సమస్య. అసలు ఈ క్యాట్రాక్ట్ అంటే ఏంటి, ఈ క్యాట్రాక్ట్ ఎందుకు వస్తుంది?
4: సో క్యాట్రాక్ట్ అంటే మనం తెలుగులో ఏమంటామంటే శుక్లాలు అంటాము, మూతబిందు అంటాం వాడుక భాషలో. ఇది క్యాట్రాక్ట్ అంటే ఏంటంటే నథింగ్ బట్ ఏదో అబ్నార్మల్ డిసీజ్ ఏం కాదు ఇది. ఈ యూజువల్గా మనకు వయసు పెరుగుతున్న కొద్ది ఏమవుతుంది, బాడీలో చేంజెస్ వస్తాయి. ఎలా, మన హెయిర్ అన్నది వైట్ అవుతూ ఉంటుంది, స్కిన్ ఫోల్డ్ అవుతూ ఉంటాయి, స్కిన్లో ముడతలు వస్తుంటాయి. అట్లాగే మన మజిల్స్ పవర్ కూడా తగ్గుతుంది, బోన్స్ స్ట్రెంగ్త్ తగ్గుతుంది, హెయిర్ అనేది వైట్ అవుతుంటాయి, ఊడిపోతూ ఉంటాయి. ఇవన్నీ మనకి ఏజ్తో పాటు వచ్చే సింప్టమ్స్ అనమాట. కంటి లోపల కూడా ఏజ్తో పాటు ఏమవుతుందంటే కంటి లోపల మనకు న్యాచురల్గానే లెన్స్ ఉంటుంది. సో మన కన్ను ఒక సింపుల్గా చెప్పాలంటే కన్ను ఒక కెమెరా లాగా అనమాట. సో అది ఆ కెమెరా లాంటి మన కంటిలో ఈ లెన్స్ అన్నది ఉంటుంది. కెమెరాకి ఎలా అయితే లెన్స్ ఉంటుందో కంటికి కూడా లెన్స్ ఉంటుంది. అది న్యాచురల్ క్రిస్టలైన్ లెన్స్ అంటాం దాన్ని. అయితే అది నార్మల్గా మనకు ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. మనం పుట్టినప్పటి నుంచి కూడా మనం యంగ్ ఏజ్ మిడిల్ ఏజ్ వచ్చేదాకా కూడా అది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అంటే గ్లాస్ ఉంది కదా, ట్రాన్స్పరెంట్ గ్లాస్ ఉంటే ఎలా ఉంటుంది, అలా ఉండి మన కంటిలోకి వచ్చే కాంతి కిరణాలని వాటన్నింటిని ఫోకస్ చేసి రెటినా మీద పడేలా చేస్తుంది. ఎప్పుడైతే ఆ కాంతి కిరణాలు వెళ్ళి రెటినా మీద పడతాయో అప్పుడు మనకు చూపు అన్నది స్పష్టంగా క్లియర్గా కనిపిస్తుంది. ఇది న్యాచురల్గా జరిగే ప్రాసెస్. అయితే దీంట్లో ఇప్పుడు ఏజ్ వల్ల ఏమవుతుందంటే ఈ ట్రాన్స్పరెంట్గా ఉన్న లెన్స్ కాస్త స్లోగా అయిందంటే కలర్ చేంజెస్ వస్తాయి ఉంటాయి. అందులో ముందు ఆ ట్రాన్స్పరెంట్ కాస్త ఏమవుతుందంటే కొంచెం ఎల్లో కలర్ వస్తుంది, ఇంకొంచెం ఆంబర్ కలర్ అంటాం దాన్ని, కొంచెం లైట్ బ్రౌన్ కలర్ లా ఉంటుంది, ఇంకొంచెం ఎక్కువ పెరిగి పెరిగి కొంచెం బ్రౌన్ కలర్ అవుతుంది, ఇంకా మనం వెయిట్ చేస్తున్న కొద్ది అది వైట్ కలర్ అవుతుంది, కంప్లీట్ గా బ్లాక్ కలర్ అయిపోతుంది. సో ఇది గ్రేడింగ్ అనమాట, లెన్స్ గ్రేడింగ్. అలా మన క్యాటరాక్ట్ అనేది స్లోగా స్టార్ట్ అవుతుంది. సో ఇది ఎందుకు స్టార్ట్ అవుతుంది ఇట్లా అంటే

0: ఏజ్ ప్రాసెస్ వల్ల, ఏజింగ్ వల్ల ఇట్లా అవుతుంటుంది. మన కంటి లోపల లెన్స్ లో నార్మల్గా ఏముంటుందంటే ప్రోటీన్స్ ఉంటాయి, కంపోజిషన్ లో ప్రోటీన్స్ ఉంటాయి. ఆ ప్రోటీన్స్ అన్నవి అన్ని కరెక్ట్ గా సెట్ అయి ఉన్నప్పుడే మనకు క్లియర్ గా కనిపిస్తుంది. ఎప్పుడైతే ఆ ప్రోటీన్స్ కి వచ్చే డ్యామేజ్ అవడం స్టార్ట్ అవుతుందో దాన్ని డీనాచురేషన్ అంటాము. అట్లాంటప్పుడు ఆ కాట్రాక్ట్, అది ఆ లెన్స్ అన్నది ట్రాన్స్పరెన్సీ కోల్పోతుంది. కాబట్టి అది కొంచెం కలర్ చేంజ్ రావడం వల్ల ఎర్లీ స్టేజెస్ లో మనకి ఏమవుతుంది అంటే కొంచెం సైట్ అన్నది ఇంప్రూవ్ అవుతుంది, కొంచెం గ్లాస్ పెట్టుకుంటేనే కనిపిస్తుంది. ఇంకా అడ్వాన్స్ స్టేజ్ కి వచ్చేసరికి గ్లాస్ పెట్టినా ఏం చేసినా కూడా కనబడదు, అప్పుడు అది ముదిరిపోయిన కాట్రాక్ట్ అని అంటాం మనం.
1: బాగుంది డాక్టర్ గారు. అంటే మీరు అన్నారు ఇందాక ఏజ్ రిలేటెడ్, అంటే వయసు పెరిగిన కొద్ది సర్వసాధారణంగా వచ్చేటటువంటిది. నిజానికి ఒక వయసు ద్వారానే వస్తుందా, ఇంకా ఏమైనా ఇతర కారణాల వల్ల కూడా ఈ కాటరాక్ట్ అంటే మూతిబిందు ఏర్పడే అవకాశం ఉందంటే?
0: ఎస్, ఇది మంచి ప్రశ్న అండి. ఎందుకంటే కాటరాక్ట్ అన్నది మోస్ట్ కామన్ గా ఏజ్ రిలేటెడ్ అంటే వయసు పెరిగినప్పుడు మాత్రమే వస్తుంది మోస్ట్ కామన్ గా. బట్ కొన్ని సందర్భాలు ఏంటంటే ఏజ్ పెరగకుండా ముందు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది ఎలా అంటే కంటి లోపల మన బాడీలో జరిగే వివిధ అబ్నార్మల్ థింగ్స్ వల్ల, వివిధ అబ్నార్మల్ మెటబాలిక్ రియాక్షన్స్ గానీ వేరే డిసీజెస్ ఏమన్నా ఉండడం వల్ల గానీ అట్లా అనమాట. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి కొంతమంది పుట్టుకతో కూడా వస్తుంది అనమాట.
1: అయ్యో,
0: ఎస్, దాన్ని కంజెనిటల్ కాట్రాక్ట్ అంటాం. కంజెనిటల్ అంటే బయబర్త్ అని అర్థం. సో పుట్టుకతోనే కాట్రాక్ట్ వస్తుంది. అది ఎట్లా వస్తుంది అంటే కొంచెం ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల కానీ, బేబీకి మదర్ నుంచి బేబీకి ట్రాన్స్మిట్ కావడం వల్ల ఇన్ఫెక్షన్స్, లేదంటే ఇంకా వేరే ఏదైనా అబ్నార్మల్ మెటబాలిక్ సిండ్రోమ్స్ అంటాం మనం, గెలక్టోసీమియా అంటాం అట్లాంటివి కానీ, ఇట్లాంటి వాటి వల్ల ఏంటంటే పుట్టుకతోనే వాళ్ళకి కాట్రాక్ట్ వస్తుంది. సో కాట్రాక్ట్ రావడానికి ఏజ్ ఒకటే కాదు, డే వన్ బేబీ నుంచి 100 ఇయర్స్ ఓల్డ్ వరకు ఎవరికైనా రావచ్చు. కానీ మోస్ట్ కామన్ గా మాత్రం ఏజ్ పైబడిన వాళ్ళకి వస్తుంటుంది. సో ఇది కాకుండా కొంతమందికి ఏంటంటే మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల, ఎగ్జాంపుల్ మనకు స్టిరాయిడ్స్ ఉంటాయి కదా, స్టిరాయిడ్స్ ఏదైనా మన బాడీలో ఏదైనా డిసీజ్ కి మన స్టిరాయిడ్స్ ఎక్కువ యూజ్ చేసినప్పుడు వాళ్ళకి ఎర్లీగా కాట్రాక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో 30 ఇయర్స్ లోనే 20 ఇయర్స్ లోనే కూడా కాట్రాక్ట్ వస్తుంది వాళ్ళకి. సో అప్పుడు సర్జరీ చేయాల్సి వస్తుంది వాళ్ళకి, ఆ ఏజ్ లోనే చేయాల్సి వస్తుంది. అదొకటి. ఇలా ఇవి కాకుండా ఇంకా కొంతమందికి ఏంటంటే షుగర్ వల్ల కూడా, షుగర్ ఎప్పుడైతే అబ్నార్మల్ గా కంట్రోల్లో ఉండదో, అంటే 400+ షుగర్ లెవెల్స్ ఉన్నాయనుకోండి, అందులో మన కంటి లోపల ఎర్లీ ఏజ్ లోనే కాట్రాక్ట్ వస్తుంది, దాన్ని షుగర్ కాట్రాక్ట్ అంటాము. అట్లాంటి కొంతమందికి ఏంటంటే రేడియేషన్ వల్ల, రేడియేషన్ అంటే మనకి ఏదైనా రేడియేషన్ ఎక్స్పోజర్ అయినప్పుడు, వాళ్ళు ఏదైనా రేడియేషన్ రిలేటెడ్ వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎర్లీగా కాట్రాక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది, అట్లాంటివి ఉంటుంది. అలా కాకుండా కొంతమందికి ఎలా అంటే రకరకాల మెడిసిన్స్ ఏదైనా డిసీజెస్ కి ఏదైనా వాడినప్పుడు దాని సైడ్ ఎఫెక్ట్ లాగా రావచ్చు,
1: అంటే ఎక్కువ మోతాదులో ఇంకా తప్పని
0: ఎక్కువ మోతాదులో వాడడం వల్ల అట్లా వస్తుంది. ఇంకొంతమందికి ఏంటంటే రెటినా సర్జరీ తర్వాత కూడా కొంతమందికి ఎర్లీగా కాట్రాక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా చాలా రీజన్స్ ఉంటాయి, బట్ మోస్ట్ కామన్ గా వచ్చేది ఏంటంటే ఏజ్ వల్ల అనమాట. ఏజ్ వల్ల వస్తుంది కాబట్టి అది యూజువల్ గా మనకు 45 ఇయర్స్ పైన వాళ్ళకే అప్పుడు ఎర్లీగా స్టార్ట్ అవడం, కాట్రాక్ట్ ప్రారంభం అవుతుంది. దాని తర్వాత మెల్లిగా అది పెరుగుతూ ఉంటుంది ఇంకా ఏజ్ తో పాటు. అట్లా పెరిగినప్పుడు ఇంకా పేషెంట్ కొంచెం విజన్ లో క్వాలిటీ అనేది తగ్గడం స్టార్ట్ అవుతుంది.
2: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
3: కంటిలో రెటీనా, మూతి బిందువులు, గ్లకోమా, కంటి నరాలు, కంటిలో దుర్మాంసం పెరగటం, నల్లగుడ్డు, దృష్టి సమస్య,
2: కంటి ట్రామా, మెల్లకన్ను, కనురెప్పు సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్లు మరియు పిల్లల్లో కంటి సమస్యలకు
3: సంప్రదించండి
2: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
3: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్ వాడి, నిజామాబాద్.
2: సెల్ 7288008086, ఫోన్ 08462223111.
1: డాక్టర్ గారు, మరి ఈ మూతిబిందు వస్తుంది అని తెలుసుకోవటానికి ముందుగా ముందస్తుగా మనకేమైనా లక్షణాలు కనబడతాయంటారు, ఎలాంటి లక్షణాలు ఉంటాయి?
0: సో ఈ కాట్రాక్ట్ ఫార్మేషన్ లక్షణాలు ఎలా అంటే చూపు అన్నది తగ్గుతుంది. ఇంతకు ముందు మనకు ఉన్నంత క్వాలిటీగా చూపు అన్నది కనబడదు, కనిపిస్తుంది బట్ అంటే కంప్లీట్ గా బ్లాక్ అయిపోదు, కనిపిస్తుంది. బట్ ఎలా అంటే మనకు చలికాలం పొగ మంచులో ఎర్లీ మార్నింగ్ ఎట్లా ఉంటుంది ఫాగ్ లో, అట్లా కొంచెం మబ్బుగా కనిపించడం స్టార్ట్ అవుతుంది. అది పెరుగుతుంది, ఆల్ ఆఫ్ సడన్ రాదు, అది కొంచెం కొంచెం కొంచెం కొంచెం తగ్గుతూ ఉంటుంది. ఎందుకంటే కాట్రాక్ట్ లోపల అయితే లెన్స్ ఉందో మనం ఆ లెన్స్ ద్వారానే చూడాలి. సో ఇప్పుడు మనం ఒక గ్లాస్ డోర్ ఉందనుకోండి, గ్లాస్ డోర్ ట్రాన్స్పరెంట్ గా ఉన్నప్పుడు మనం అక్కడ ఏమవుతుందో మనం చూడగలుగుతాం. బట్ ఎప్పుడైతే ఆ గ్లాస్ డోరు ఆ ట్రాన్స్పరెన్సీ కొంచెం కొంచెం పోతుంది అనుకోండి, ఏదైనా దాని మీద ఏదైనా వైట్ కలర్ కానీ ఏదైనా ఫాగ్ లాగా ఫామ్ అవుతుంది అనుకోండి, అటు పక్కది మనకు క్లియర్ గా కనబడదు కదా. సేమ్ అలానే ఇక్కడ కూడా జరుగుతుంది అనమాట. సో ఆ ఫాగ్ లో ఉన్నప్పుడు ఎట్లా కనిపిస్తుంది, అట్లా కనబడము, మబ్బుగా కనబడము, అట్లా స్టార్ట్ అవుతుంది. అది డెన్సిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇంకా మనం సర్జరీ చేసుకునేంత వరకు ఇంకా పెరుగుతూనే ఉంటుంది. అట్లా పెరిగి పెరిగి మనం సర్జరీ ఇంకా చేయకపోతే ఏమవుతుందంటే కంప్లీట్గా విజన్ లాస్ అనేది అవుతుంది ఇంకా. సో కంప్లీట్ విజన్ లాస్ అవుతుంది, దానివల్ల కంప్లీట్గా విజన్ పోయినప్పుడు అప్పుడు పేషెంట్ వస్తారు మన దగ్గర కొంతమంది.

0: కొంతమంది నెగ్లెక్ట్ చేసి అట్లా వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. సో ఇంకొంతమందికి ఏంటంటే ఎప్పుడైతే ఆ క్యాటరాక్ట్ అనేది సెంట్రల్ ఏరియాలో ఫామ్ అయింది అనుకోండి, మనకు మనకు విజన్లో సెంట్రల్ ఏరియా అనేది చాలా ఇంపార్టెంట్. ఆ సెంట్రల్ ఏరియాని క్యాటరాక్ట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి పగటి పూట లైట్ అంటే సన్లైట్లోకి వెళ్ళినప్పుడు ఎండలోకి వెళ్ళినప్పుడు అస్సలు ఏం కనబడదు. ఎందుకంటే బయటికి వెళ్ళినప్పుడు మన కన్ను మెకానిజం ఎలా ఉంటుందంటే మనం లైట్లోకి వెళ్ళినప్పుడు మన కంటి పాప ప్యూపిల్ అనేది కన్స్ట్రిక్ట్ అవుతుంది. అప్పుడు అది కన్స్ట్రిక్ట్ అయినప్పుడు ఇంత చిన్న ఉంటుంది. సో ఏ లైట్ వెళ్ళినా కంటి లోపలికి ఆ సెంట్రల్ ఏరియా నుంచే వెళ్ళాలి. బట్ ఆ సెంట్రల్ ఏరియాలో క్యాటరాక్ట్ ఉందనుకోండి విజన్ బాగా డిస్టర్బెన్స్ ఉంటుంది. కొంచెం ఈవినింగ్ టైం కానీ డిమ్ లైట్లో కానీ అప్పుడు కొంచెం ప్యూపిల్ డైలైట్ అవుతుంది కాబట్టి కొంచెం పక్కల సైడ్లో కొంచెం బెటర్ కనిపిస్తుంది. సో అట్లాంటి వాళ్ళకి ఎలా అంటే మార్నింగ్ టైము డే టైంలో విజన్ డల్ ఉంటుంది, తక్కువ ఉంటుంది విజన్. ఈవినింగ్ టైం కొంచెం బెటర్ ఉంటుంది సెంట్రల్గా క్యాటరాక్ట్ ఉన్న వాళ్ళకి. కొంతమందికి ఏంటంటే పెరిఫెరల్గా ఉంటుంది, పక్కలకు ఉంటుంది క్యాటరాక్ట్ ఎక్కువ, సెంట్రల్గా ఉండదు. వాళ్ళకి డే టైంలో ఏం ప్రాబ్లం ఏమి ఉండదు, నైట్ టైంలో కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది అట్లా. సో ఏదైనా ఇన్వేరియబుల్గా ఏమవుతుందంటే ఓవరాల్ టోటల్ క్యాటరాక్ట్కి ఫామ్ అవుతుంది. మళ్ళీ మనం సర్జరీ చేయకపోతే మెల్లిగా మెల్లిగా అది పెరుగుతూ ఉంటుంది. క్యాటరాక్ట్ అనేది ప్రోగ్రెసివ్ డిసీజ్, అది మనం సర్జరీ చేసేంత వరకు కూడా అది పెరుగుతూనే ఉంటుంది. సో అప్పుడు ఎప్పుడైతే సర్జరీ చేసి దాన్ని తీసేస్తామో దాని తర్వాత క్లియర్ విజన్ కనిపిస్తుంది ఇంకా వాళ్ళకి.
1: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
2: కంటిలో రెటీనా, మూతి బిందువులు, గ్లకోమా, కంటి నరాలు, కంటిలో దుర్మాంసం పెరగటం, నల్లగుడ్డు, దృష్టి సమస్య,
1: కంటి ట్రామా, మెల్లకన్ను, కనురెప్పు సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్లు మరియు పిల్లల్లో కంటి సమస్యలకు
2: సంప్రదించండి
1: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
2: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్ వాడి, నిజామాబాద్.
1: సెల్ 7288008086, ఫోన్ 08462223111.
3: మరి మూత బిందు వచ్చిందంటే చాలా మందిలో మరి ఒక రకమైనటువంటి భయము ప్లస్ బాధ, ఎందుకంటే మరి చూపు ఉంటుందో పోతుందో అనేటువంటి ఒక భయం అనేటువంటిది ఏర్పడుతుంది. మరి ఇట్లాంటి వాళ్ళకి మనం ఏదైనటువంటి ట్రీట్మెంట్ ఇప్పుడు అందుబాటులో ఉంది ఆధునిక కాలంలో?
0: సో ట్రీట్మెంట్ వచ్చేసి కంటి లోపల వచ్చే క్యాటరాక్ట్కి మన శుక్లం ఏదైతే వచ్చిందో తీసేసి దాని ప్లేస్లో లెన్స్ పెట్టడం, దీన్నే క్యాటరాక్ట్ సర్జరీ అంటారు. అయితే క్యాటరాక్ట్ సర్జరీ ఇంతకు ముందు ఉన్నట్టుగా ఇప్పుడు లేదు, కంప్లీట్గా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వచ్చినాయి మనకు. ఇంతకు ముందు ఎలా ఉండేది అంటే కంటి లోపల శుక్లం వచ్చినప్పుడు ఆ శుక్లం ఏదైతే ఉంది దాన్ని బయటకు తీయకుండా కంటి లోపలికి అనేవాళ్ళు. ఇలా
3: అయ్యో దాంట్లో
0: ఎస్ కంప్లీట్గా మన విట్రెస్ క్యావిటీ ఉంది కదా వెనకాల ఆ లెన్స్ వెనకాల, దాంట్లోకి ఇట్లా అనేవాళ్ళు. ఇట్లా చిన్న ప్రిక్ చేస్తుందని అది లోపలికి వెళ్ళి పడిపోతుంది. పడిపోయిన తర్వాత కొంచెం కనబడేది, కావాలంటే బయట నుంచి అద్దాలు పెట్టేవాళ్ళు. థిక్ గ్లాస్ ఉంటాయి అనమాట, ప్లస్ గ్లాస్, +10 గ్లాస్ అంటాం వాటిని. ఆ థిక్ గ్లాస్ పెట్టి ఇచ్చేవాళ్ళు అట్లా, ఓల్డ్ మోడల్ అంటే ఒక 40 ఇయర్స్ బ్యాక్ అట్లా అట్లా చేసేవాళ్ళు. తర్వాత రాను రాను ఏమైందంటే అట్లా లోపలికి అనడం కాదు, ఆ శుక్లాన్ని బయటికి తీయాలి మనము అని చెప్పి కన్నుకు కట్ చేశాను అనమాట. ఆల్మోస్ట్ ఒక 6-7 mm కట్ చేసి కన్నుని అది బయటికి తీయడం స్టార్ట్ చేశారు. బయటికి తీసిన తర్వాత అట్లా మళ్ళీ లెన్స్ పెట్టుకోవాలి, అద్దాలు బయట నుంచే పెట్టుకోవాలి. అది దాన్ని మనము ఐసీసీ అంటాం అనమాట, అంటే ఇంట్రాక్యాప్సులర్ క్యాటరాక్ట్ ఎక్స్ట్రాక్షన్ అంటాం. దాని తర్వాత నెక్స్ట్ ఏం చేశారంటే నెక్స్ట్ టెక్నాలజీ ఏంటంటే ఓన్లీ లెన్స్ తీయాలి, ఆ సపోర్ట్ ఏదైతే మనం క్యాప్సులర్ బ్యాగ్ అంటాం అది, ఆ క్యాప్సులర్ బ్యాగ్ అలా నుంచి కంటి లోపలనే మనం లెన్స్ పెట్టాలి బయట నుంచి పెట్టుకోకుండా అని చెప్పి కంటి లోపల లెన్స్ పెట్టే ఆపరేషన్ అప్పుడు స్టార్ట్ అయింది అనమాట. ఐఓఎల్స్, ఐఓఎల్ అంటే ఇంట్రాక్యులర్ లెన్స్. సో క్యాటరాక్ట్ ఎక్స్ట్రాక్ట్ చేసి కంటి లోపల ఐఓఎల్ ఇంప్లాంట్ చేయడం అది స్టార్ట్ అయింది. దాని తర్వాత నెక్స్ట్ ఈ కట్ సెక్షన్ ఎక్కువ ఉంది అని చెప్పి దాన్ని తగ్గించుకుంటూ వచ్చారనమాట. దాన్ని ఎస్ఏసీఎస్ అంటాం మనం, స్మాల్ ఇన్సిజన్ క్యాటరాక్ట్ సర్జరీ అంటాము. అందులో ఏంటంటే ఇన్సిజన్ అనేది కొంచెం చిన్నగా ఉంటుంది, బట్ సేమ్ కంటి లోపల ఉన్న లెన్స్ని బయటికి తీసేసి మాన్యువల్గా కంటి లోపల ఐఓఎల్ పెట్టేస్తాం లెన్స్. ఇది ఎస్ఎస్సిఎస్ సర్జరీ అంటాము. సో ఇప్పుడు టెక్నాలజీ ఏంటంటే ఇట్లా ఎస్ఎస్సిఎస్ అంటే బాగా కన్నును కట్ చేసి మాన్యువల్గా చేత్తో చేయకుండా లేజరే లోపలికి పంపించి లేజర్తోనే కంటి లోపల ఉన్న శుక్లాన్ని మనం ఎమల్సిఫై చేసి, అంటే అది లెన్స్ ఎలా ఉంటుంది మనకు కొంచెం సెమీ సాలిడ్ టైప్ ఉంటుంది, జెల్ లాగా ఉంటుంది అన్నమాట. సో ఆ జెల్ని ఈ లేజర్ ఏం చేస్తుంది అంటే లిక్విడ్ లాగా మారుస్తుంది పవర్తోని. సో ఇప్పుడు మనం క్రష్ చేయడం అనమాట, ఆ సెమీ సాలిడ్ని క్రష్ చేసి లిక్విడ్ చేసి లిక్విడ్ని పీల్చుకుంటుంది. అది లేజర్ది ప్రోబ్ ఉంటుంది, ఆ లేజర్ ప్రోబ్ పట్టేంత మాత్రమే కన్ను మీద మనము చిన్న ఇన్సిజన్ ఇస్తాం అంతే. కార్నియా మీద లోపలికి వెళ్ళేసి ఆ ప్రోబ్ తీసుకెళ్ళి దాంట్లో క్యాటరాక్ట్ ఏదైతే ఉందో ఆ సెమీ సాలిడ్ గా ఉన్న దాన్ని కొంచెం లిక్విడ్ లాగా మార్చేసి ఆ లిక్విడ్ ని తీసేస్తుంది, పీల్ చేస్తుంది. అట్లా పీల్చి క్యాటరాక్ట్ మొత్తం తీసేస్తుంది. దీన్నే సింపుల్ గా మనం లేజర్ క్యాటరాక్ట్ సర్జరీ అంటాం. ఓన్లీ దాన్ని లిక్విడ్ లాగా చేసి మెషిన్ లోకి వెళ్ళిపోతుంది అంతే. బయటకి మనకు శుక్లం కనబడడానికి అట్లా రాదు. ఇందులో శుక్లం ని తీసి అట్లా దాని కంటి లోపల మళ్ళీ లెన్స్ పెడతాం మనము. ఆ లెన్స్ పెట్టే దాంట్లో

0: కూడా మనం ఇప్పుడు ఆల్రెడీ చిన్న కట్ సెక్షన్ చిన్నగా పెట్టినాం కదా లేజర్ కోసము, సో లెన్స్ పెద్దగా ఉంటుంది మనకు. ఆ లెన్స్ అప్రాక్సిమేట్ 6-7 mm ఉంటుంది. సో మళ్ళీ లెన్స్ పెట్టాలంటే 6-7 mm అంటే మళ్ళీ కన్నీని కట్ చేయాలి కదా. అందుకు మళ్ళీ అందులో అడ్వాన్స్ టెక్నాలజీ ఏమొచ్చిందంటే ఫోల్డబుల్ ఐవెల్స్ అంట మనం. ఫోల్డబుల్ ఐవెల్ అంటే ఏంటంటే ఐవెల్ నార్మల్ గా పెద్దగానే ఉంటుంది, మన కంటిలో ఉండే మన 10-11 mm ఏదైతే ఉంటుందో దానంత ఉంటుంది. కాకపోతే ఏంటంటే అది ఫోల్డ్ అవుతుంది. సో ఆ ఫోల్డ్ అయిన లెన్స్ ని చిన్న హోల్ చేసి కంటి లోపల మనం లోపలికి వెళ్ళిపోవచ్చు, లోపల ఇన్సర్ట్ చేసినాక అది ఎక్స్పాండ్ అయిపోతుంది, అది ఫోల్డబుల్ ఐవెల్స్ అంటాం. సో ఇది అడ్వాన్స్ లేజర్ కాటరాక్ సర్జరీ. సో ఇప్పుడు రెగ్యులర్ గా మనం చేస్తున్నాయని ఇవే అనమాట. అడ్వాన్స్ లేజర్ కాటరాక్ సర్జరీ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర, ఈ లెన్స్ ఏ మనం యూజ్ చేస్తాము, ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సజెస్ట్ చేస్తాము అందరికి.
1: అంటే మెల్లమెల్లగా చాలా మార్పులు వచ్చేసినాయి.
0: అడ్వాన్స్ టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ కాటరాక్ సర్జరీ కూడా మోర్ ఆర్ లెస్ ఎట్లా అంటే జనరల్ సర్జరీ లాగా ఉండేదాన్ని కంప్లీట్ గా టాపికల్ ఫేకో సర్జరీస్ కి తీసుకొచ్చాం. టాపికల్ సర్జరీస్ అంటే ఏంటంటే ఇప్పుడు ఎవరికి మనం కంటికి ఇంజక్షన్ కూడా ఇవ్వము, ఇంజక్షన్ ఇవ్వకుండా జస్ట్ డ్రాప్స్ వేసి కాటరాక్ సర్జరీ చేస్తాం వాళ్ళకి.
1: అబ్బా, అంటే ఆధునిక టెక్నాలజీ ఎంత మనిషికి సౌకర్యాన్ని
0: టెక్నాలజీ పెరిగింది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆ మాన్యువల్ సర్జరీ అయితే కట్ సెక్షన్ చేసి చేస్తామో దానికి పోస్ట్ ఆపరేటివ్ అంటే సర్జరీ తర్వాత పేషెంట్ కేర్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. ఎక్కువ రోజులు కొంచెం పోస్ట్ ఆప్ కేర్ తీసుకోవడము, హైజీన్ గా మెయింటైన్ చేయడము, కొంచెం పెయిన్ కానీ రెడ్నెస్ కానీ డిస్కంఫర్ట్ కానీ ఎక్కువ రోజులు ఉంటాయి. ఎందుకంటే మనం ఆయన్ని కట్ చేస్తున్నాం ఎక్కువసేపు, ఎక్కువ లెంత్ కట్ చేస్తున్నాం కాబట్టి ఆ సింప్టమ్స్ అవన్నీ ఎక్కువ ఉంటాయి. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు లాప్రోస్కోపిక్ సర్జరీ జనరల్ ఓపెన్ సర్జరీ చేసినట్టు
1: అంతే.
0: లాప్రోస్కోపిక్ సర్జరీ కొంచెం కన్వీనియంట్ గా ఉంటుంది, రికవరీ ఫాస్ట్ ఉంటుంది, ఇది కూడా అంతే అనమాట. సో లేజర్ సర్జరీ వల్ల ఏంటంటే రికవరీ ఫాస్ట్ ఉంటుంది అండ్ కంఫర్టబుల్ ఉంటుంది పేషెంట్ కి. పోస్ట్ ఆపరేటివ్ గా కేర్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చాలా మినిమల్ గా ఉంటాయి. పేషెంట్ కి కంఫర్ట్ ఉంటుంది, ఫ్యామిలీకి కూడా కంఫర్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి సర్జరీ చేసుకుంటే ఫ్యామిలీ కూడా వాళ్ళని చూసుకోవాలి కదా ఇంట్లో. పోస్ట్ ఆప్ కేర్ కానీ, రిస్ట్రిక్షన్స్ కానీ, వాళ్ళు చేయాల్సిన జాబ్స్ కానీ, ఇంట్లో వర్క్స్ కానీ అవన్నీ కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో లేజర్ కాటరాక్ సర్జరీతో అవన్నీ చాలా కంఫర్టబుల్ గా అయిపోతుంది వాళ్ళకి.
1: సూపర్, చాలా బాగా చెప్పినారు డాక్టర్ గారు. విన్నారుగా, కేటరాక్ట్ అంటే మూత బిందు వచ్చిందని అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. అతి చిన్న సర్జరీతో ఇందాక విన్నారు కదా, ఈవెన్ ఒక ఇంజక్షన్ కూడా ఇవ్వకుండా, పెద్ద కట్స్ అవి పెట్టకుండా మూత బిందుని తీసేసి అక్కడ చక్కగా లెన్స్ని పెట్టి చక్కటి చూపును అందించే అవకాశం ఈ ఆధునిక టెక్నాలజీ కల్పిస్తుందని డాక్టర్ గారు చక్కగా మీకు భరోసా ఇస్తున్నారు. సో ఆ విషయంలో ఎలాంటి భయపడద్దు, మనం ఆపరేషన్ చేసుకోవాల్సిన వాళ్ళు తప్పకుండా చేసుకోవచ్చు. బాగుంది డాక్టర్ గారు, ఇంత మంచి ఉదయం, ఇంత మంచి సమయం మా కోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ.
2: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
1: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
2: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర ఖలీల్వాడి నిజామాబాద్,
1: ఫోన్ 08462223111.
3: ఇంతవరకు మీరు డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి వైద్యశాల నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో డాక్టర్ నవీన్ నూకల గారు అందించిన సలహాలు సూచనలు విన్నారు. ఎఫ్ఎం శ్రోతలు 103.2 MHz పై నిజామాబాద్ ఆకాశవాణి కార్యక్రమాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
4: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్, బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: విరమనంతరం తిరిగి ప్రభాతలహరి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం.

సెప్టెంబర్ 29 అంటే ఈరోజు ప్రపంచ హృదయ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచ హృదయ దినోత్సవం సెప్టెంబర్ 29 ప్రపంచమంతా ఘనంగా జరుపుకుంటారు. గుండె జబ్బులపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి, గుండె ఆరోగ్యానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేయడానికి ఈ రోజున ప్రపంచవ్యాప్త వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ ఈ కార్యక్రమాలను సంయుక్తంగా నిర్వహిస్తాయి. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ గుండె జబ్బులపై అవగాహన పెంచుకుని గుండె జబ్బులు రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుంటారు.

గుండెపోటు, గుండె జబ్బులను నివారించడం కోసం 1946లో జెనీవా దేశంలో వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ తొలిసారిగా ఈ దినోత్సవాన్ని జరిపారు. అలా 2000 సంవత్సరం నుండి ప్రపంచవ్యాప్తంగా ప్రారంభించబడింది. 2010 వరకు సెప్టెంబర్ నెలలోని ఆఖరి ఆదివారం నిర్వహించిన ఈ ప్రపంచ హృదయ దినోత్సవం 2011వ సంవత్సరం నుండి సెప్టెంబర్ 29న జరుపబడుతోంది.

0: ఇవి ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు. మరికొన్ని వివరాలు ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా ఈ ఉదయం 8:30 పరిచయ కార్యక్రమంలో వింటారు. గుండె వ్యాధి వైద్యుల నిపుణులు డాక్టర్ గోపీకృష్ణ కించే గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది 8:30.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: సమయం 8:00. ఇప్పుడు విన్నాం డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో దంతవ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ సీను నాయక్ గారు అందించే సలహాలు సూచనలు.
2: ఈ ప్రాయోజిత కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు
3: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్ కలిల్వాడి నిజామాబాద్. హెల్ప్ లైన్ 7799905.
4: దంత సమస్యల గురించి గత 20 ఏళ్లుగా మన స్టూడియోకి వస్తూ దంత సమస్యలపైన చాలా చక్కటి అవగాహన కల్పిస్తున్నారు దంత వైద్యుల వైద్య నిపుణులు డాక్టర్ సీను నాయక్ గారు. మరి ఈరోజు కూడా వారు మనకున్న దంత సమస్యల గురించి మనకు చక్కటి పరిష్కార మార్గాలు చూపించడానికి నాతో పాటు స్టూడియోలో ఉన్నారు. డాక్టర్ సీను నాయక్ గారు నమస్కారం.
5: నమస్తే. నమస్తే భూమేష్ గారు.
4: డాక్టర్ గారు, ఇప్పుడు చాలామంది ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఏంటంటే ముఖ్యంగా ఎత్తుపళ్ళు వంకరపళ్ళు. ఎందుకు ఈ ఎత్తుపళ్ళు వంకరపళ్ళు గురించి మిమ్మల్ని అడుగుతున్నా అంటే, మరి డెంటిస్టులలో అనేక రకాల డెంటిస్టులు ఉంటారు, మీరు స్పెషలిస్ట్ ఈ ఎత్తుపళ్ళు మరియు వంకరపళ్ళలో కాబట్టి మీరైతే చక్కటి మా అవగాహన మా శ్రోతలకు అందిస్తారనే ఉద్దేశంతో మీకు ఈ ప్రశ్న అడుగుతున్నాను. ఇది మరి పిల్లల్లో చాలామంది ఈ ఎత్తు వంకరపళ్ళతో బాధపడుతూ ఉంటారు, దానివల్ల క్లాస్ రూమ్లో పిల్లలు హేళన చేయడం అట్లా చేయడం వల్ల వాళ్ళ చదువు మీద కూడా కాన్సన్ట్రేట్ చేయలేకపోతూ ఉంటారు. మరి ఇలాంటి పిల్లలకి ఎలాంటి చికిత్స ఉంటుంది?
5: దంత సమస్యల్లో దంత విభాగాలు అంటే స్పెషాలిటీ ట్రీట్మెంట్స్ అనేవి చాలా ఉన్నాయండి. ఎవరికైతే పేషెంట్ సపోజ్ పంటి నొప్పితో వస్తే వాళ్ళకి పంటి నొప్పి తగ్గించడానికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాము. ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కూడా ఆ రూట్ కెనాల్ స్పెషలిస్ట్ ఎండోడాంటిస్ట్ అనే స్పెషలిస్ట్ గారు ఉంటారు, అతనితోనే ట్రీట్మెంట్ చేయిస్తుంటాము. అలాగే జ్ఞానదంతం చేయడానికి జ్ఞానదంతం స్పెషలిస్ట్, అలా మనకు మెడికల్ ఫీల్డ్లో ఎలా స్పెషలిస్ట్ డాక్టర్ ఉన్నారో అలాగే దంత వైద్యంలో కూడా అలాగే స్పెషలిస్ట్ డాక్టర్స్ ఇప్పుడు అవైలబుల్లో ఉన్నారు. ఇది వరకు ఒక 10-15 ఇయర్స్ మనం గతంలో వెళ్తే, సో డెంటల్ డాక్టర్ అంటే ఏ సమస్య దంత సమస్యలు ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా ఒక డెంటల్ డాక్టరే చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రతి ట్రీట్మెంట్కి నాణ్యతమైన ట్రీట్మెంట్కి ఆ ప్రత్యేక స్పెషలిస్ట్ డాక్టర్ గారితో ట్రీట్మెంట్ చేయిస్తున్నాము. అదే ఉద్దేశంతో ఇప్పుడు ఏమంటే, ఈ పిల్లలకి ఎవరికైతే ఈ ఎత్తుపళ్ళు వంకరపళ్ళు కానీ సందుపళ్ళు ఉండడం వల్ల వాళ్ళకి వాళ్ళ ముఖ కవళికి మంచిగా లేకపోవడం వల్ల ఈస్థెటిక్ అంటే వాళ్ళ ప్రొఫైల్ మంచిగా లేకపోవడం వల్ల ఈస్థెటిక్ సరిగా కనిపించకపోతే ఆజకల్ పిల్లలకి ఏముంటుందంటే, ఎవరైనా కూడా మేము స్మార్ట్గా ఉండాలి, మంచి డ్రెస్ వేసుకోవాలి, మంచి ఫిట్గా ఉండాలి, మంచి అందం కనిపించాలని చెప్పేసి అబ్బాయిలు కానివ్వండి అమ్మాయిలు కానివ్వండి. సో ఇలాంటి ట్రెండ్లో ఎవరికైతే ఈ పిల్లలకి ఈ ఎత్తు వంకర పళ్ళు సందుపళ్ళు ఉంటాయో వాళ్ళు చాలామందికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో వెళ్ళి చాలామంది ఈ చదువు రాణించలేకపోవడము లేకపోతే వాళ్ళ ప్రొఫెషనల్ రాణించలేకపోవడం జరుగుతుంటుంది. సో ఇలాంటి పిల్లలకు కానీ లేకపోతే పెద్దలకు ఈ సమస్యతో బాధపడే ఎవరైనా కావచ్చు, వాళ్ళకి ఈ ట్రీట్మెంట్కి ఇదివరకు అయితే మనము క్లిప్పులతోటి ట్రీట్మెంట్ చేసేవాళ్ళం. క్లిప్పులు చికిత్స అంటారు, అంటే బ్రేసెస్ ట్రీట్మెంట్, పంటికి బ్రేసెస్ పెట్టి ఆ బ్రేసెస్ ట్రీట్మెంట్ తోటి మనం ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యని మనము ఈ ట్రీట్మెంట్ ఈ ఎత్తు వంకర పళ్ళను మనం చికిత్స చేసేవాళ్ళం. సో ఇప్పుడు ఇది వరకు ఏమంటే చాలామందికి

అవగాహన ఉండేది కాదు. అంటే ఇలా ఎత్తువంకర పళ్ళకు కూడా చికిత్స ఉంటుందా, లేకపోతే దానికి ఆర్థోడాంటిస్ట్ అంటే ఈ ఎత్తువంకర పళ్ళ స్పెషలిస్టు వచ్చి చేస్తారా అనేది కూడా అవగాహన లేదు. సో ఇప్పుడు ప్రజల్లో కూడా చాలామంది అవగాహన వచ్చింది. సో అదేవిధంగా ఎవరికైతే ఈ పిల్లలకి ఇలాంటి ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకి ఈ క్లిప్పుల ద్వారా, ఈ బ్రేసెస్ ట్రీట్మెంట్ ద్వారా మనం వాళ్ళ సమస్యని మనం వాళ్ళ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు.

0: లేకపోతే ఇంకేం కంటి చూపు ప్రాబ్లం ఉంటుంది, ఇంకో సమస్య ఏదో ఉంటుంది అని చెప్పేసి చాలా మంది విలేజ్ లో ఉన్న ప్రజలకి చాలా మందికి ఈ అపోహలు ఉంటాయి. సో కాబట్టి సో ఇలాంటి అపోహ పడకుండా ఈ క్లిప్పులు చికిత్సని అడ్వాన్స్ టెక్నాలజీ తోటి ట్రీట్మెంట్ చేసుకునే ఆప్షన్ ఉంది. కాబట్టి ఎందుకు ఇదే చెప్తున్నామంటే సమ్మర్లో చాలా మంది పిల్లలు ఇంటికి వస్తారు, హాస్టల్ నుంచి ఇంటికి వస్తారు, కాలేజ్ నుంచి హాలిడేస్లో ఉంటారు, చాలా మందికి పిల్లలకు టైం ఉంటుంది కాబట్టి వాళ్ళ పేరెంట్స్ ఇలా ఈ క్లిప్పుల ట్రీట్మెంట్ కోసం ప్లాన్ చేస్తూ ఉంటారు. సో దాని భాగంగానే ఈరోజు ఈ ఎత్తు వంకర పళ్ళ గురించి అవేర్నెస్ ఇవ్వాలని చెప్పేసి ఈ రేడియో శ్రోతలకి ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నామండి.
1: హాయ్ కిషోర్, నీ పళ్ళకు క్లిప్పులు పెట్టించినట్టున్నావు, ఏ హాస్పిటల్లో?
2: మన నిజామాబాద్ లోని డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్లో.
1: అయ్యో, మా పాపకు కూడా క్లిప్పులు పెట్టిద్దాం అనుకున్నా, కానీ తనేమో హైదరాబాద్ లో ఉంది.
2: నో ప్రాబ్లం, ఇప్పుడు హైదరాబాద్ కొంపల్లి మరియు పంజాగుట్టలో కూడా డాక్టర్ సీనాస్ డెంటల్ హాస్పిటల్ ప్రారంభించబడింది, అక్కడే చూయించుకో.
1: మరి అడ్రస్?
2: డాక్టర్ సీనాస్ డెంటల్ హాస్పిటల్, సెల్ 7799050505. డాక్టర్ సీను నాయక్,
3: ఎత్తు వంకరపల్లు, నోటి దుర్వాసన మొదలైన సమస్యలకు
2: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్ కలిలవాడి నిజామాబాద్. హెల్ప్ లైన్ 7799050505. బాగుంది డాక్టర్ గారు, మరి ఎత్తు వంకరపల్లు చికిత్సకి ఎంత సమయం పడుతుంది?
0: సో ఎత్తు వంకరపల్లకి ఇది వరకు అయితే మనకు 1.5 నుంచి 2 సంవత్సరాలు పట్టేది. ఇప్పుడేమంటే మనం ఎవరికైతే తొందరగా ట్రీట్మెంట్ కావాలో దాన్ని యాక్సిలరేటెడ్ ఆర్థోడాంటిక్స్ అంటారు, అంటే తొందరగా అయ్యే ట్రీట్మెంట్ కూడా ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి. న్యూ టెక్నాలజీస్ తోటి, లేజర్స్ తోటి కూడా మనం ట్రీట్మెంట్ని తొందరగా చేసే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళ వాళ్ళ సమస్యను బట్టి మనకు 6 మంత్స్ నుంచి 1 సంవత్సరం లేకపోతే 1 సంవత్సరం లోపల మనం ట్రీట్మెంట్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఇంకోటి ఏమంటే ఈ ట్రీట్మెంట్ వయసులో ఉన్నప్పుడు చేయించుకుంటే, అంటే గ్రోత్ ఉన్నప్పుడు, పెరుగుదల ఉన్నప్పుడు చేయించుకుంటే ఏమవుతుందంటే దాన్ని గ్రోత్ని అడ్వాంటేజ్ తీసుకొని మనకు క్లిప్పులు ట్రీట్మెంట్ చేయడం చక్కగా చేయడానికి లేదా తొందరగా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలు ఎవరైతే అమ్మాయిలు కానివ్వండి అబ్బాయిలు కానివ్వండి ఎవరికైతే 9 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ ఇలాంటి సమస్యలతో ఉన్నారో, ఈ ఎత్తు పళ్ళు కానీ వంకర పళ్ళు కానివ్వండి, ఎగుడిగుడు పళ్ళు కానీ సందు పళ్ళు కానివ్వండి, దవడల వ్యత్యాసం ఉన్న వాళ్ళు కానివ్వండి, సో ఇలాంటి ప్రాబ్లం ఉండే వాళ్ళు ఈ వయసులో వస్తే మాత్రము ట్రీట్మెంట్ అనేది చక్కగా అవుతుంది. ఆ గ్రోత్ పీరియడ్ అంటే పెరుగుదల వయసులో మనం ట్రీట్మెంట్ చేసుకుంటే దాని అడ్వాంటేజ్ తీసుకుని మనకు ఎలాంటి మెడిసిన్స్ వాడకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఈ చికిత్సను చేయించుకోవచ్చు. తర్వాత ఈ గ్రోత్ అంటే పెరుగుదల ఆగిపోయిన తర్వాత కూడా ఈ ట్రీట్మెంట్ అనేది 60 సంవత్సరాల వరకు కూడా చేసుకోవచ్చు. కానీ పెరుగుదల ఉన్నప్పుడు చేయించుకుంటే దాని అడ్వాంటేజ్ ఉంటుంది. పెరుగుదల ఆగిపోయిన తర్వాత పిల్లలు పెరుగుదలంత తర్వాత కూడా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, చేసుకోవద్దని కానీ కానీ కొద్దిగా సమయం ట్రీట్మెంట్ సమయం కొద్దిగా ఎక్కువ పడుతుంది ఈ పిల్లలతో కంపేర్ చేసుకుంటే. కాబట్టి వాళ్ళు కూడా పెద్దవాళ్ళు కూడా ఎలాంటి సంకోచం లేకుండా ఎలాంటి మెడిసిన్స్ వాడకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా వాళ్ళు కూడా ఈ ట్రీట్మెంట్ చేసుకో ఈ ఎత్తు వంకర పళ్ళను ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అండి.
2: బాగుంది డాక్టర్ గారు, అంటే మీరు అన్నట్టు ఇందాక ఈ 9 సంవత్సరాల నుంచి పడితే 60 సంవత్సరాల వరకు ఈ చికిత్స చేసుకునేటువంటి అవకాశం ఉంది అంట. అంటే ఈ ఎత్తు వంకరపలను సరి చేసుకోవడానికి వయసుతో సంబంధం
0: లేదు,
2: మీరు ఎప్పుడు అనుకుంటే అప్పుడు దాన్ని మంచి కరెక్షన్ చేసుకోవచ్చు అంటారు. చాలా బాగుంది డాక్టర్ గారు. అయితే మరి ఈ తల్లిదండ్రులకు ఒకవేళ ఎత్తు వంకరపళ్ళు కనుక ఉంటే తల్లికి కానీ తండ్రికి కానీ అవే పిల్లలకు వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంటుందా? మరి అలాంటి పిల్లలకు ఒకవేళ వస్తే ఎలా అంట?
0: చాలా మటుకు అంటే ఎవరికైతే తల్లిదండ్రులకి ఇలాంటి సమస్య ఉంటుందో వాళ్ళ తల్లిదండ్రులు ఎవరికి మదర్ కావచ్చు అండి, ఫాదర్ కావచ్చు, ఎవరికైతే ఈ ఎత్తు పళ్ళు కానీ వంకర పళ్ళు కానీ లేతే ఎగుడు దిగుడు పళ్ళు కానీ లేతే సందున్న పళ్ళు ఉంటే మాత్రం వాళ్ళ పిల్లలో అవకాశం సేమ్ మాలక్లూజన్ అంటారు, సేమ్ టీత్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో అలా వచ్చినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేయాలంటే వాళ్ళ పిల్లాడిని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. మనకు బిడ్డ పుట్టిన తర్వాత 6 మంత్స్ నుంచి 6 ఇయర్ వరకు అంటే 6 నెలల నుంచి 6 సంవత్సరాల వరకు ఈ పాల పళ్ళు రావడం జరుగుతుంటుంది. అప్పుడే బ్రషింగ్ కూడా మేము స్టార్ట్ చేయమంటాం పిల్లలకి. తర్వాత 6, 6.5 సంవత్సరాల నుంచి ఒక్కొక్క పాల పళ్ళు ఊడిపోయి పర్మనెంట్ టీత్ రావడం జరుగుతుంటుంది. అంటే ఈ 6 సంవత్సరాల నుంచి ఈ 11-12 సంవత్సరాల లోపల ఈ పాల పళ్ళని ఊడిపోయి అదే వాటి స్థానంలో పర్మనెంట్ టీత్ రావడం జరుగుతుంటుంది. అలాంటి కండిషన్లో తల్లిదండ్రులు ఏం గమనించాల్సిందంటే వాళ్ళ పిల్లల పళ్ళ వరుస ఎలా ఉంది, చక్కగా ఉందా లేకపోతే ఎత్తుగా ఉన్నాయా లేకపోతే ఎగుడు దిగుడు ఉన్నాయా వంకరగా ఉన్నాయా చూసి ఆ సమయంలో ఆర్థోడాంటిస్ట్ అంటే ఎత్తు వంకర పళ్ళ స్పెషలిస్ట్ దగ్గర తీసుకెళ్తే మనకు ఇంకా ఈ ప్రాబ్లం అనేది సివియర్ కాకుండా మన ముందే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు, మన ప్రివెంటివ్ ఆర్థోడాంటిక్స్ అంటారన్నమాట. ఈ మాలక్లూజన్ అంటే ఈ

0: సమస్య ఇంకా పెరగకుండా ఎత్తుపళ్ళు ఉంటాయో వంకర పళ్ళు వస్తాయో అవి ఇంకా పెరగకుండా దాన్ని మనము దాన్ని అరికట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలు ఎవరైతే 6 1/2 7 ఇయర్స్ దాటిన తర్వాత ఇలాంటి పిల్లలు మరుగు వంకర పళ్ళు ఉన్న పిల్లలు ఎత్తున్న పళ్ళు ఉంటే మాత్రం తప్పనిసరిగా వాళ్ళు అంటే ఆర్థోడాంటిస్ట్ దంత వైద్యంలోనే సూపర్ స్పెషాలిటీ కోర్స్ ఉన్న ఆర్థోడాంటిస్ట్ దగ్గర అవి తీసుకెళ్తే సో ఈ సమస్యను ఇంకా పెరగకుండా ముందే అరికట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు దీన్ని గమనిస్తూ ముందే చేయించుకుంటే బాగుంటుందని సలహా ఇస్తున్నానండి.
1: హాయ్ కిషోర్, నీ పళ్ళకు క్లిప్పులు పెట్టించినట్టున్నావు, ఏ హాస్పిటల్లో?
2: మన నిజామాబాద్ లోని డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్లో.
1: అయ్యో, మా పాపకు కూడా క్లిప్పులు పెట్టిద్దాం అనుకున్నా, కానీ తనేమో హైదరాబాద్ లో ఉంది.
2: నో ప్రాబ్లం, ఇప్పుడు హైదరాబాద్ కొంపల్లి మరియు పంజాగుట్టలో కూడా డాక్టర్ సీనాస్ డెంటల్ హాస్పిటల్ ప్రారంభించబడింది, అక్కడే చూయించుకో.
1: మరి అడ్రస్?
2: డాక్టర్ సీనాస్ డెంటల్ హాస్పిటల్, సెల్ 7799050505. డాక్టర్ సీను నాయక్.
3: ఎత్తు, వంకరపల్లు, నోటి దుర్వాసన మొదలైన సమస్యలకు
2: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్ కలిలవాడి నిజామాబాద్. హెల్ప్ లైన్ 7799050505.
4: పోండి డాక్టర్ గారు, ఇప్పుడు మరి ఎత్తు వంకరపల్లతో పాటు కొంతమందికి దవడలు కూడా సమస్యలు ఉంటాయి, మరి ఇలాంటి సమస్య ఉన్నటువంటి వారికి చికిత్స అనేటువంటిది ఉంటుందా?
0: ఇది వరకు చెప్పినట్టు మనము ఈ ఎవరికైతే ఎత్తుపళ్ళు వంకరపళ్ళు ఉంటాయో వాళ్ళ తల్లిదండ్రులకు ఉంటాయో వాళ్ళ అలాంటి తల్లిదండ్రులకు కలుగు వాళ్ళకు దవడల సమస్య ఉన్న అంటే కొంతమందికి దవడ పెద్దగా ఉండడము, కొంతమంది దవడ చిన్నగా ఉండడము ఈ పళ్ళతో పాటు, సో వాళ్ళు చూస్తేనే కొద్దిగా అంటే పళ్ళు ఎత్తుగు అనిపిస్తుంది, దాంతోపాటు దవడ కూడా ఎత్తుగు అనిపిస్తుంటుంది. అలాంటి పిల్లలకి ముందే మనం వాళ్ళు ఈ సమయంలో తీసుకొస్తే మనం దవడని కూడా అంటే ఎత్తు వంకర పళ్ళతో పాటు దవడని కూడా మనం కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ దవడని కరెక్ట్ చేయాలంటే మనకు పిల్లలు మనకు పెరుగుదల ఉండే వయసులో వస్తే మాత్రమే మనం ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక్కసారి పెరుగుదల అంటే గ్రోత్ ఆగిపోయిన తర్వాత మనం ఈ దవడ కరెక్ట్ చేయడానికి ఉండదు, అంటే మనకు న్యాచురల్గా కరెక్ట్ చేయడానికి ఉండదు. అప్పుడు సర్జరీ తోటి మనం దవడ కరెక్షన్ చేసుకోవాలంటే ఆర్థోగ్నాథిక్ సర్జరీ అంటారు, ఈ ఆర్థోగ్నాథిక్ సర్జరీ ద్వారా చేసుకోవచ్చు. ఈ సర్జరీని మనం అవాయిడ్ చేయాలి అనుకుంటే న్యాచురల్గా మనం దవడని కరెక్ట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ముందే పెరుగుదల ఉన్నప్పుడు ఈ ఆర్థోడాంటిస్ట్ అంటే దంత వైద్యంలో ఉన్న స్పెషలిస్ట్ ఆర్థోడాంటిస్ట్ని తీసుకెళ్లి చూయిస్తే, పిల్లాన్ని చూయిస్తే మనకు న్యాచురల్గా కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు చేయాల్సింది ఏమంటే వాళ్ళ పిల్లల్ని చదువులతో పాటు ఆటలతో పాటు సో ఈ మనం వాళ్ళ హెల్త్ ఇష్యూలో కూడా కొద్దిగా జాగ్రత్త పడి ముందే వాళ్ళకు ఫలానా స్పెషలిస్ట్ దగ్గర తీసుకెళ్తే మనకు ప్రివెన్షన్లో బాగానే మనకు ట్రీట్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుందండి.
4: బాగుంది, చాలా చక్కగా తెలియజేశారు డాక్టర్ గారు. అయితే చివరిగా ఏంటంటే ఇప్పుడు మనం ల్యాండ్ ఫోన్ నుంచి స్మార్ట్ ఫోన్ వరకు ఎదిగాం, మరి అట్లాగే ఎత్తు వంకర పళ్ళను సరిచేయడంలో అడ్వాన్స్ చికిత్సలు ఏమైనా ఉన్నాయి?
0: సో ఇది వరకు ఏమంటే మనకు ఈ ఎత్తు వంకర పళ్ళను మనకు చికిత్స చేయించుకోవాలంటే క్లిప్పులు వేసేవాళ్ళమండి, క్లిప్పులు కనిపిస్తాయి. సో ఈ క్లిప్పుల్లో కూడా ఈ బ్రేసెస్ ట్రీట్మెంట్ అంటారు, దాంట్లో కూడా మనకు ఈ స్టీల్ క్లిప్పులని, స్టెయిన్లెస్ స్టీల్ క్లిప్పులని, లేకపోతే సెరామిక్ క్లిప్పులని ఇలాంటివి ఉంటాయి. తక్కువగా కనిపించాలి అనుకుంటే సెరామిక్ క్లిప్పులు వేయించుకునే వాళ్ళు, ఎక్కువ మనకి ఏదైనా పర్లేదు అనుకుంటే ఈ మామూలుగా స్టెయిన్లెస్ స్టీల్ క్లిప్పులు వేయించుకునేవాళ్ళు. సో ఈ చికిత్స, ఈ ఎత్తు వంకర పళ్ళ చికిత్స అనేది మామూలుగా సంవత్సరం నుంచి సంవత్సరంన్నర లోపల ఈ జరుగుతూ ఉంటుంది. చాలామంది పిల్లలు ఆడపిల్లలకి ఏముంటుంది అంటే నేను ట్రీట్మెంట్ చేయించుకుంటున్నా కూడా పక్కన వాళ్ళకు తెలియకూడదు అని చాలామంది పిల్లలకు ఉంటుంది. సో అలాంటి పిల్లలకి ఏమంటే ఇప్పుడు ఇన్విజిబుల్ బ్రేసెస్ అంటే బ్రేసెస్ లేకుండా కూడా మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, దాన్ని అలైనస్ ట్రీట్మెంట్ అంటారు. మనం ఈ ఈ క్లిప్పులు పెట్టిన తర్వాత టోటల్గా ట్రాన్స్పరెంట్, 100% మన టీత్ ఎలా ఉంటుందో అలాగే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. సో వీటిని ఇన్విజిబుల్ బ్రేసెస్ అంటారు. సో ఈ ఎవరికైతే ఈ పిల్లలకి ఈ ఎత్తు వంకర పళ్ళు లేకపోతే హైట్ ఉన్న పళ్ళు లేకపోతే ఎగుడు దిగుడు ఉన్న పళ్ళు సందు పళ్ళకి ఎవరైతే ఉంటాయో ఎవరికైతే బ్రేసెస్ ట్రీట్మెంట్ చేయించుకుంటే కనిపిస్తుంది వాళ్ళు, మరి అలా అనుకునే వాళ్ళు కూడా మనకు ఈ ఇన్విజిబుల్ బ్రేసెస్ తోటి ట్రీట్మెంట్ కనిపించకుండా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. సో ఇది టోటల్గా డిజిటల్ టెక్నాలజీ అంటే మీకు ఏదైతే ఈ ఎత్తుపళ్ళు వంకర పళ్ళు ఉన్న సమస్యని స్కాన్ చేసి మనం స్కానింగ్ చేసుకుంటాము, స్కానింగ్ చేయించుకున్న తర్వాత ఆ సాఫ్ట్వేర్ తోటి ఈ ఇన్విజిబుల్ బ్రేసెస్ అని తయారవుతాయి, డిజిటల్ గా తయారవుతాయి. సో టెక్నాలజీ మొత్తం అంతా డిజిటల్ గా తయారవుతుంది. సో డాక్టర్స్ ఓన్లీ ట్రీట్మెంట్ ప్లాన్ చేసే వరకే డాక్టర్స్ దీంట్లో పాత్ర ఉంటుంది. వన్స్ ఇది స్కానింగ్ అయిన తర్వాత, ట్రీట్మెంట్ ప్లాన్ అయిన తర్వాత ఈ ఇన్విజిబుల్ బ్రేసెస్ అని కంపెనీ నుంచి అలైనర్స్, ఈ సెట్ ఆఫ్ అలైనర్స్ వస్తాయి. సో అవి మీరు డాక్టర్ దగ్గర

0: కూడా వెళ్లకుండా ప్రతి 2 వారాలకు ఒకసారి మీరు చేంజ్ చేసుకోవడం, మీ ఇంటి దగ్గరే మీకు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. సో ప్రతి నెల మనం క్లిప్లు వేయించుకుంటే ఏమవుతుందంటే, ప్రతి నెల మనము డాక్టర్ దగ్గర వెళ్ళాలి, లేదా పిల్లోడు ఇప్పుడు సపోజ్ నిజామాబాద్ ఉన్న అబ్బాయి రేపు హైదరాబాద్ వెళ్ళితే ట్రీట్మెంట్ ఎలా, లేకపోతే మెడ్రాస్ వెళ్ళిపోతే ఎలా అని చాలా మంది తల్లిదండ్రులకు ఉంటుంది. కాబట్టి అలాంటి పిల్లలకి ఈ ఇన్విజిబుల్ బ్రేసెస్ ద్వారా మనకు ట్రీట్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత డాక్టర్ కూడా కన్సర్న్ అంటే ఫర్దర్గా ట్రీట్మెంట్ కూడా క్లినిక్ రానవసరం లేదు, కాబట్టి వాళ్ళే ట్రీట్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి టెక్నాలజీ కూడా ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి కాబట్టి, సో వీటిని ప్రజలు వీటిని గమనించి ఏదైతే బెస్ట్ టెక్నాలజీ ఉందో వాటి ట్రీట్మెంట్ చేయించుకోవాలని అడ్వైజ్ చేస్తున్నానండి.
1: బాగుంది డాక్టర్ గారు. ముఖ్యంగా ఈరోజు ఎత్తు వంకర పళ్ళను అట్లాగే సందుపళ్ళను ఎట్లా మనం సవరించుకోవచ్చు, దానికి చికిత్స విధానాలు ఇప్పుడు లేటెస్ట్గా ఏ విధంగా వచ్చినాయి మొదలైన విషయాలు తెలియజేశారు. ఇంత మంచి సమయం, ఇంత మంచి ఉదయం మా కోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ అండి.
2: ఈ ప్రాయోజిత కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
3: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్, హెల్ప్ లైన్ 7799905005.
4: ఇంతవరకు మీరు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో దంతవ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ సీను నాయక్ గారు అందించిన సలహాలు సూచనలు విన్నారు. ఆకాశవాణి సమయం 8:15 కావస్తుంది. కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: Thank you, Abhishek. Ensure automated counter-terrorism response, Amit Shah tells top cops, leads the Statesman. To a worth listing, Noel submits Tata Sons revamp plan to Reserve Bank of India, reports the Times of India. Be selective in what you consume online, Nitin Nabin tells youth in Kolkata, reports the Tribune. How can children have social media accounts, asks Supreme Court, notes the Hindu. Government to pause 15.8 million unused Russian cards, states Hindustan Times. And finally, Taylor Swift becomes most awarded artist in MTV Video Music Awards history, writes the Indian Express, adding that the pop powerhouse dedicated her award to the ultimate showgirl, the late Dolly Parton. And with that, it's back to Abhishek.
1: Thank you, Shagun. And now, before we end the bulletin, the headlines once again. Supreme Court asked Center to consider exempting Class 6 students from CBSE's three-language policy this year. Indian Navy to host second edition of Commanders Conference 2026 in New Delhi from today till Thursday. Delhi government prepares tougher action plan to control air pollution in the national capital during the winter season. US waives tariff on specialty drugs imported from India and 19 other countries. An Indian men's cricket team advanced to semi-finals at the Asian Games in Japan. And for details of these stories and more, log on to our website www.newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:30. ఇప్పుడు విందాం ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా గుండె ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడం, గుండె సంబంధిత వ్యాధుల వల్ల సంభవించే అకాల మరణాలను నివారించడం గురించి ప్రముఖ గుండె వ్యాధి వైద్య నిపుణులు డాక్టర్ గోపీకృష్ణ కించే గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ ఎస్ కృష్ణ శరత్బాబు గారు, సహకారం శ్రీ మానేటి భూమేశ్వర్ గారు.
3: శ్రోతలకు నమస్కారం. మనిషి జీవనలయకు మూలాధారం గుండె చప్పుడు. ఆ స్పందన సక్రమంగా సాగినంత కాలమే మన జీవిత ప్రయాణం నిరాటంకంగా సాగుతుంది. ప్రతి ఏటా సెప్టెంబర్ 29 మనం ప్రపంచ గుండె దినోత్సవం జరుపుకుంటున్నాం. ఒకప్పుడు వృద్ధాప్యంలోనూ 60 దాటిన తర్వాత మాత్రమే వచ్చే గుండె సమస్యలు నేడు 25-30 ఏళ్ల యువతలో కూడా ఆకస్మికంగా కనిపించడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. అసలు మన గుండె ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, జీవనశైలిలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి, గుండె ఇచ్చే ప్రమాద హెచ్చరికల్ని ఎలా గుర్తించాలి, ఈ అంశాలపై సమగ్రమైన అవగాహన కల్పించడానికి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ గుండె వ్యాధుల నిపుణులు కించి గోపీకృష్ణ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు, మా స్టూడియోకి స్వాగతం అండి.
4: థ్యాంక్ యూ సార్.
3: సార్, మరి మామూలుగా ఒకప్పుడు గుండెపోటు అంటే 60-70 ఏళ్ల వరకు గుండెపోటు వచ్చేది, హార్ట్ సంబంధిత సమస్యలని కూడా. ఇప్పుడు 20-30 ఏళ్ల మధ్య యువతలోని ఈ సమస్యలు రావడానికి ప్రధాన కారణం ఏంటి?
4: మీరు అన్నది నిజం సార్. ఈ మధ్యన ఒక 10-15 ఇయర్స్ నుంచి ఏజ్ అనేది తగ్గుతూ వస్తుంది. ఒకప్పుడు 60+ వాళ్ళకే గుండె వ్యాధులు రావడం అనేది చూస్తూ ఉండేవాళ్ళం. హార్ట్ అటాక్స్ అనేది మెల్లిగా 40-30 లోపలికి కూడా రావడం స్టార్ట్ అయింది. ఎస్పెషల్లీ మన సౌత్ ఏషియన్ పాపులేషన్ అనేది వెస్టర్న్ పాపులేషన్ కన్నా 10 సంవత్సరాల ముందే హార్ట్ అటాక్స్ బారిన పడడం కానీ, ఇలాంటి జీవన శైలి వ్యాధుల బారిన పడడం కానీ ఈ మధ్యన చాలా పెరిగింది. దీని గురించి రీసెర్చ్లో మనకు తెలిసింది ఏంటంటే, అంటే మనం తీసుకునే ఫుడ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది, అండ్ వాతావరణ మార్పులు, మన జీవనశైలి మారడము, ఇవన్నిటి ప్రభావం వల్ల ఈ ఇన్సిడెంట్స్ అనేది పెరగడం జరిగింది. ముఖ్యంగా జాబ్లో స్ట్రెస్ లెవెల్స్, ఫైనాన్షియల్ స్ట్రెస్, ప్లస్ ఒబేసిటీ, పని తగ్గడము, శారీరక వ్యాయామం తగ్గడము, స్ట్రెస్ లెవెల్స్ పెరగడం వల్ల సరిగ్గా నిద్ర పట్టకపోవడము, ఇవన్నీ బ్యాలెన్స్గా మన లైఫ్ని బ్యాలెన్స్ ఉండడానికి చాలా ఇంపార్టెంట్. సో ఈ వీటన్నిటి వల్ల ప్లస్ ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ యూత్ ఏదంటే అడిక్షన్స్, స్మోకింగ్ కానీ కొన్ని దగ్గర డ్రగ్స్ అలవాటు చేసుకోవడం వల్ల కూడా ఇవి రెట్టింపు అవుతున్నాయి.
3: సార్, మీరు అన్నట్టు మరి మన సౌత్ ఏషియన్ కంట్రీస్లో, ముఖ్యంగా మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లోనే ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయంటే, మనం తీసుకునే ఫుడ్ అంటే జంక్ ఫుడ్ వెస్టర్న్ కంట్రీస్లోనే ఎక్కువ తీసుకుంటాం, బట్ మన ఇండియాలో జంక్ ఫుడ్తో పోలిస్తే అక్కడ వాళ్ళకి ఎక్కువ సమస్యలు రావాలి. కానీ మన ఇండియాలోనే ఎందుకు వస్తున్నాయి, జన్యుపరమైన కారణాలు ఏమైనా ఉన్నాయా?
4: ఎగ్జాక్ట్లీ, మన ఇండియా ఎస్పెషల్లీ డయాబెటీస్కి క్యాపిటల్ లాంటిది. అంటే మధుమేహం వ్యాధి అనేది మన ఇండియాలో చాలా మందికి ఉంటుంది అన్నట్లు. సో జన్యుపరమైన కారణాలకు ఇవి ఎక్స్ట్రా వెస్టర్న్ హ్యాబిట్స్ వచ్చేసరికి

0: మనకి ఫాస్ట్ గా పెరుగుతుంది. ఈవెన్ ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్ లో కూడా చూసుకుంటే జంక్ ఫుడ్ అవన్నీ ఎక్కువనే, కానీ వాళ్ళకు ముందు నుంచే శారీరక వ్యాయామం గురించి వీటన్నిటి మీద ఒక అవగాహన ఉంది. ప్లస్ అవి డెవలప్డ్ కంట్రీస్ కాబట్టి వాళ్ళకు ఫుడ్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కూడా వాళ్ళు తీసుకునేది సమతుల ఆహారం తీసుకుంటారు. ప్లస్ స్ట్రెస్ లెవెల్స్ ముఖ్యంగా ప్రొఫెషనల్ స్ట్రెస్ పరంగా చూసుకుంటే వాళ్ళ వర్కింగ్ అవర్స్ ఇవన్నీ ప్రోటోకాల్ వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఉంటుంది. 8 అవర్స్ వర్కింగ్ అవర్స్, వారంలో 48 అవర్స్ వర్కింగ్, తర్వాత వాళ్ళు చూడండి అసలు వీకెండ్స్ లో వాళ్ళు కనబడరు మనకు. సో ఫ్యామిలీతో స్పెండ్ చేస్తుంటారు, ఎక్స్ట్రా యాక్టివ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అవన్నీ స్కూల్ లెవెల్స్ నుంచే వాళ్ళదంతా డిఫరెంట్ లైఫ్ స్టైల్ ఉంటుంది. ఏవేందో అంటే వాళ్ళు ఎక్స్ట్రా జంక్ ఫుడ్ అవన్నీ తీసుకున్నా మనకు ఎక్కువ రావడానికి కారణం మీరు అన్నట్లు జన్యుపరమైన మార్పులు ప్లస్ కొత్తగా వెస్టర్న్ లైఫ్ స్టైల్ అలవర్చుకోవడం అనేది ముఖ్య కారణంగా చెప్పొచ్చు.
1: ఇంకోటి కూడా విన్నాను డాక్టర్ గారు, మామూలుగా మిగతా కంట్రీస్తో పోలిస్తే ఇండియాలో పర్టికులర్గా మన కరోనరీ ఆర్టరీస్ రక్తనాళాలు చాలా సన్నగా ఉంటాయంటారు, అది నిజమేనా?
0: అది డిపెండ్స్, జాగ్రఫికల్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. మన ఇండియాలో తీసుకుంటే కేరళ పాపులేషన్లో పెద్దవిగా ఉంటాయి, ఆఫ్రికన్ పాపులేషన్లో పెద్దవిగా ఉంటాయి, ఈవెన్ అమెరికన్స్కి కూడా పెద్దగా ఉంటాయి. అవి ఎథ్నిసిటీ అంటే ఇవన్నీ అన్మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, సైజ్తో సంబంధం లేదు. అంటే సైజ్ తక్కువ ఉండడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ తొందరగా వస్తుందని కాదు, మెయిన్గా అథీరోస్క్లిరోసిస్ అనే ప్రాసెస్, ఏదైతే ఈ కొలెస్ట్రాల్ బీపీ షుగరు ఇవన్నీ అన్కంట్రోల్డ్ ఉన్న వాళ్ళకు ప్లాక్ బిల్డప్ అనేది అవుతుంటుంది లోపల, కొలెస్ట్రాల్ పూడికలు అనేవి జరుగుతుంటుంది అన్నట్లు. సో అల్టిమేట్గా అథీరోస్క్లిరోసిస్ ప్రాసెస్ అనేది ఇంపార్టెంట్ రాదర్ దెన్ సైజ్ ఆఫ్ కరోనరీ ఆర్టరీస్.
1: మరి అయితే మామూలుగా మనం పబ్లిక్గా జనరల్గా వినేది ఏంటంటే హార్ట్ అటాక్ అంటుంటారు, హార్ట్ ఫెయిల్యూర్ అంటుంటారు, కొన్నిసార్లు కార్డియాక్ అరెస్ట్ అంటారు, వీటి మధ్య ఏమైనా డిఫరెన్స్ ఉందా? అన్నీ ఒకటేనా?
0: హార్ట్ ఫెయిల్యూర్ అనేది అల్టిమేట్ ఫీచర్. అంటే హార్ట్ ఫెయిల్యూర్కి రీజన్స్ వేరియస్ రీజన్స్ ఉంటాయి. ఒకటి హార్ట్ అటాక్ కానీ, గుండె యొక్క కండరాలు పనిచేయడం తక్కువ ఉండడం కార్డియోమయోపతి అంటారు, రెస్ట్రిక్టివ్ కార్డియోమయోపతి, డైలేటెడ్ కార్డియోమయోపతి, ఇన్ఫిల్ట్రేషన్స్, ఇవన్నిటి వల్ల హార్ట్ అనేది వీక్ అవుతుంటుంది. అల్టిమేట్గా హార్ట్ వీక్ అవ్వడం వల్ల కానీ డయాస్టోలిక్ హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. అంటే రిసీవింగ్లో ప్రాబ్లం, హార్ట్ అనేది స్ట్రెచ్ చేసే క్యాపబిలిటీ కూడా ఉంటుంది. అంటే నిమిషంకి 1-5 లీటర్ల బ్లడ్ని రిసీవ్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది, ఎలాస్టిసిటీ ఉంటుంది. సో కొన్ని హార్ట్స్ ఏజ్ ఎక్కువ ఉండడం వల్ల కొన్ని రకాల ఇన్ఫిల్ట్రేటివ్ డిజార్డర్స్, అమైలాయిడోసిస్, సార్కాయిడోసిస్ ఇలాంటివి హార్ట్ స్ట్రెచబిలిటీని పోగొట్టేస్తాయి అన్నట్లు. సో అప్పుడు రిసీవింగ్ కూడా ప్రాబ్లం ఉంటుంది, దాన్ని డయాస్టోలిక్ హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. సో అల్టిమేట్ గా వచ్చే కండిషన్ హార్ట్ ఫెయిల్యూర్. వాటికి గల కారణాలు వేరియస్, కార్డియోమయోపతి అయి ఉండొచ్చు, హార్ట్ అటాక్స్ అయి ఉండొచ్చు, సమ్ కంజనిటల్ అబ్నార్మాలిటీస్ అంటే చిన్నపిల్లలకు హోల్స్ ఉండడము, రంధ్రాలు, ఒక గది నుంచి రావాల్సిన మేజర్ రక్తనాళాలు ఇంకొక గది నుంచి రావడము, వీటి వల్ల కూడా అల్టిమేట్ గా పేషెంట్ ల్యాండప్ అయ్యేది హార్ట్ ఫెయిల్యూర్ లో.
1: మామూలుగా మనం రెగ్యులర్ చూసే దాంట్లో చాలా సార్లు చాలా మందికి ఛాతీలో నొప్పి ఉందంటారు, అది గ్యాస్ట్రిక్ పెయిన్, హార్ట్ పెయిన్ అనేది తెలియదు, దాన్ని సులభంగా మనం ఎలా గుర్తించగలుగుతాం?
0: దీనికి హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ అనేవి ఏం లేవు. ఇది గ్యాస్ ప్రాబ్లమ్, ఇది చెస్ట్ పెయిన్ ప్రాబ్లమ్ అనేది ముఖ్యంగా టిపికల్ చెస్ట్ పెయిన్ అంటే యాంజైనా, హార్ట్ స్ట్రోక్ ముఖ్యమైన నొప్పి ఎలా వస్తుందంటే ఛాతీ మధ్య భాగంలో డిఫ్యూజ్గా అంటే పిన్ పాయింట్గా కాకుండా ఆ ఏరియా మొత్తం డిఫ్యూజ్గా ఛాతీ స్ప్రెడ్ అయినట్లుగా బరువుగా ఉన్నట్లు ఉంటుంది, ఒత్తినట్లు, ఏదైనా పట్టితో కట్టేసినట్లు అనిపించడము, దాంతోపాటు చెమటలు రావడము, సడన్గా వీక్గా అనిపించడము. ఆ నొప్పి అనేది ఎడమ చేతికి కానీ కుడి చేతికి కానీ గొంతుకి కానీ దవడలకి కానీ స్ప్రెడ్ అవ్వడం లాంటి సిమ్టమ్స్ టిపికల్ యాంజైనా అంటారు. అంటే అది వచ్చిందంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హార్ట్ స్ట్రోక్ ఉంటుంది. బట్ అలా రాకుండా చిన్నటి నొప్పి, గ్యాస్ ప్రాబ్లం అనుకునే పెయిన్స్ కూడా హార్ట్ అటాక్కి సంబంధించినవి సిగ్నల్స్ అయి ఉండొచ్చు. ఎస్పెషల్లీ డయాబెటీస్, మధుమేహం ఉన్న వాళ్ళకు, ఓల్డర్ ఏజ్ గ్రూప్ ప్లస్ ఉమెన్ ఎస్పెషల్లీ, వీళ్ళకు అనేది ఇప్పుడు నేను చెప్పినట్లు కాకుండా సటిల్ సిమ్టమ్స్ చిన్నగా కూడా రావచ్చు వాళ్ళకి. సో మెయిన్గా మనం అవి ఇగ్నోర్ చేయకుండా ఉండాలి, ఎస్పెషల్లీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు, డయాబెటీస్, హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నవాళ్ళు, ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు, అడిక్షన్స్ ఉన్నవాళ్ళు, వీళ్ళు ఏ చిన్న సిమ్టమ్ అయినా ఇగ్నోర్ చేయకూడదు. ఫస్ట్ కార్డియా కండిషన్ రూల్ అవుట్ అయ్యాకనే మనం గ్యాస్ ప్రాబ్లం కానీ కండరం నొప్పి కానీ అనుకోవడం బెటర్.
1: మామూలుగా మనం వింటూ ఉన్నాం డాక్టర్, ఎక్కడైనా ఫస్ట్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తే ఇప్పటికే మీకు చాలా సార్లు వచ్చింది అమ్మాయి థర్డ్ టైం అని చెప్తున్నారు, లేదా కొన్నిసార్లు చిన్న చిన్న మైల్డ్ హార్ట్ అటాక్ వచ్చింది మీకు తెలియలేదు అంటారు, అది నిజమేనా? అంటే అన్ని సార్లు వచ్చా కూడా వాళ్ళు సర్వైవ్ అవ్వడం ఏంటి, మనకి గతంలో వచ్చిందా లేదా కూడా తెలుస్తుందా మనకి రిపోర్ట్లో?
0: ఉంటుందండి, అది సైలెంట్ హార్ట్ అటాక్స్ ఎస్పెషల్గా డయాబెటీస్ పాపులేషన్కి కానీ

0: ఎర్లీ ఏజ్ గ్రూప్ కానీ, అంటే నరాల సెన్సిటివిటీ తగ్గిన వాళ్లకు పెయిన్ సెన్సేషన్ అనేది క్యారీ అవ్వదు అన్నట్లు. ఇంకొకసారి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లు గ్యాస్ ప్రాబ్లం అనుకోవడము, ఏజ్ వల్ల, స్ట్రెస్ వల్ల, నిన్న సరిగ్గా తినకపోవడం వల్ల ఇట్లా అవుతుంది అని అనుకోవడం వల్ల కొందరు ఇగ్నోర్ చేసి ఉంటారు ఆ సింప్టమ్స్ ని. సో వాళ్ళకి ఏమవుతుంది అంటే స్ట్రోక్ వస్తుంది. ఎంబడే మన బాడీ కొన్ని మెకానిజమ్స్ ఉంటాయి. రెట్రో అంటే వెనక ద్వారం నుంచి బ్లడ్ సరఫరా జరుగుతుంటుంది. అంటే ఒక ముందు నుంచి వచ్చే ఆర్టరీ బ్లాక్ అయినప్పుడు కొల్లేట్రల్స్ అనే ధమనుల వల్ల వెనక నుంచి కొంచెం ఫ్లో అందుతుంటుంది వాళ్ళకి. అట్లాంటప్పుడు సివియర్ సిమ్టమ్స్ ఉండవు అన్నట్టు, టిపికల్ హార్ట్ పెయిన్ లాగా ఉండదు అన్నట్లు. సో వాళ్ళు ఏదో చిన్న ప్రాబ్లం ఉందని అనుకుని ఇగ్నోర్ చేయడము, నేను వర్క్ చేయను కదా, కొంచెం వర్క్ చేస్తున్నా కాబట్టి దమ్ము వస్తుందని అనుకోవడం వల్ల అట్లా 3 నెలలు దాటిపోయిందంటే దాన్ని క్రానిక్ అంటాం అన్నట్లు, అంటే లాంగ్ స్టాండింగ్. సో వాళ్ళు అలవాటు పడిపోతారు, ఆ జీవన శైలికి అలవాటు పడిపోతారు అన్నట్లు. సో ఇది నాకు నార్మలే అని అనుకుంటారు వాళ్ళు. సో వాళ్ళకి మనం చెకప్కి వచ్చినప్పుడు ఈసీజీలో చూసినప్పుడు మనకు అర్థమైపోతుంది ఓల్డ్ ఇన్ఫాక్ట్ ఉంది అని చెప్పి. ఇన్ఫాక్ట్ అంటే ఇంతకుముందు హార్ట్ స్ట్రోక్ వచ్చింది అనే అనడానికి ఎవిడెన్స్. సో వాళ్ళకి ఫర్దర్ ఎవాల్యుయేషన్లో 2D ECO కానీ అలా చేసినప్పుడు బయటపడుతుంటుంది.
1: మామూలుగా అయితే బీపీ ఎక్కువ అవుతున్న వాళ్ళలో కానీ, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళ కానీ హార్ట్ అటాక్ వచ్చే శాతం ఎంత ఉంటుంది?
0: మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ 70-80% వీళ్ళకే రావడం జరుగుతుంటుంది. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఏజ్, ఓల్డర్ ఏజ్ గ్రూప్. సెకండ్ డయాబెటీస్, దాని తర్వాత స్మోకింగ్, దాని తర్వాత అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్, దాని తర్వాత ఎలివేటెడ్ లిపిడ్ లెవెల్స్ అంటే కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కానీ ట్రైగ్లిసరైడ్స్ కానీ ఎక్కువ ఉన్న వాళ్ళకే ఈ అథిరోస్క్లిరోసిస్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది వాళ్ళకి, ఫాస్ట్గా ర్యాపిడ్గా జరుగుతుంటుంది. సో అలా జరిగి ప్లాక్ బిల్డప్ అయి ఉంటుంది వాళ్ళకు ఆల్రెడీ ఓవర్ ద ఇయర్స్, 20-30. మనం ఎప్పటి నుంచి బీపీ డిటెక్ట్ అయినప్పటి నుంచి అది కంట్రోల్ చేస్తే ఈ ప్రాసెస్ అనేది స్లో డౌన్ అయిపోతుంది. అన్కంట్రోల్డ్ ఉన్నప్పుడు 5 ఇయర్స్, 10 ఇయర్స్, అది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. అది లోపల ప్లాక్ బిల్డప్ అనేది జరుగుతూ ఉంటుంది అన్నట్లు. మనకు ఎప్పుడు హార్ట్ అటాక్ రూపంలో ప్రజెంట్ అవుతుంది అంటే ఎమోషనల్ స్ట్రెస్ సడన్గా. అందుకే మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ చూడండి నిద్రలో కానీ, ఎక్కువ జిమ్ చేసే వాళ్ళు కూడా ఈ మధ్యన చూస్తున్నాము, అప్పుడు ఆ రోజు ఏమవుతుంది అంటే వాళ్ళకు ఆ ప్లాక్ మీద ఉండే సన్నటి పొర ఏదైతే ఉంటుందో అది రప్చర్ అవ్వడము, దాని మీద బ్లడ్ క్లాట్ అవ్వడంతో ధమని ఆర్టరీ మొత్తం మూసుకుపోతుంది. సో మొత్తం మూసుకుపోవడమే హార్ట్ అటాక్, మేజర్ హార్ట్ అటాక్.
1: మరి ఇప్పుడు కొన్ని మైనర్ సింప్టమ్స్ లేదా సైలెంట్ కిల్లర్ అంటారు హార్ట్ అటాక్, ఎటువంటి సింప్టమ్స్ లేకుండా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉందా, అటువంటి టైంలో మనం ఎలా గుర్తించాలి? అలాగే గోల్డెన్ అవర్ అంటారు, అంటే ఏ టైంలో మనం డాక్టర్ దగ్గర తీసుకెళ్తే సేఫ్గా ఉండొచ్చు?
0: సైలెంట్ హార్ట్ అటాక్ అయినా కూడా కొన్ని సిగ్నల్స్ ఇచ్చి ఉంటుంది అది మనకు. జస్ట్ సింపుల్గా అనీజీనెస్ అనిపించడము, అబ్నార్మల్గా వీక్గా అనిపించడము, గిడ్డీనెస్ అనిపించడము, లైట్ స్వెట్టింగ్ లాగా రావడము, ఇండైజెషన్ రూపంలో, ఇలాంటి కొన్ని సిగ్నల్స్ ఇచ్చి ఉంటుంది అన్నట్లు. అందుకే మేజర్గా మనం ఈ ఇయర్ వరల్డ్ హార్ట్ డే మేజర్ థీమ్ ఏంటి అంటే డోంట్ మిస్ ఏ బీట్. అంటే ఇలాంటి చిన్న చిన్న సిగ్నల్స్ని కూడా మనం ఇగ్నోర్ చేయకుండా మనం కంపల్సరీ డాక్టర్కి కానీ దగ్గరున్న హాస్పిటల్కి కానీ వెళ్ళి మనం మనకు వచ్చిన సిమ్టమ్స్ అనేవి సిగ్నిఫికెంట్ హార్ట్ ప్రాబ్లమా కాదా చెక్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ప్లస్ వన్స్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది అని కన్ఫర్మ్ అయిపోతే టైమ్ ఈజ్ మజిల్ అంటారు. అంటే ఎంత తక్కువ టైంలో మనం ఆ ఆర్టరీ ఏదైతే బ్లాక్ అయిన ఆర్టరీని ఓపెన్ చేస్తే గుండెకు అది ఏ గుండె కండరానికైతే సప్లై చేస్తుందో ఆ గుండె కండరాన్ని మనం బతికించవచ్చు. వన్స్ 24 అవర్స్ గుండె కండరానికి బ్లడ్ సప్లై ఆగిపోయింది అనుకోండి అది బ్లాక్ కలర్ గా మారిపోతుంది. ఇన్ఫాక్ట్ అంటే ఇట్స్ ఎ డెడ్ టిష్యూ. సో దాన్ని రివైవ్ చేయడం ఇంపాసిబుల్ అన్లెస్ అంటిల్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లు రివర్స్ లో బ్లడ్ ఫ్లో అందడం కానీ వేరే ఆర్టరీ నుంచి వస్తే తప్ప దాన్ని రివైవ్ చేయడం అనేది కుదరదు. అందుకే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనము దాన్ని ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేయాలి అన్నట్లు.
1: మామూలుగా మనకి డైలీ లైఫ్ లో చూస్తే ఫ్యామిలీలో ఎవరికైనా హిస్టరీ ఉంటే వాళ్ళ పిల్లలకి వాళ్ళకి వచ్చే అవకాశం ఉందంటారు. అలాగే ఈ బీపీ షుగర్ 50-60 ఇయర్స్కి వాళ్ళ ఫాదర్కి వస్తే నెక్స్ట్ జనరేషన్ ఇంకా ఎర్లీగానే వచ్చే అవకాశం ఉందంటారు. ఇది కంపల్సరీ జన్యుపరంగానే వస్తుందా, లేకపోతే జన్యుపరంగా ఎటువంటి సమస్య లేకుండా కూడా మనం తినే ఫుడ్ డైలీ లైఫ్ని బట్టి కూడా వస్తుందా?
0: ఇది మల్టీఫాక్టోరియల్, అంటే చాలా కారణాల వల్ల వచ్చే ప్రాబ్లం అథిరోస్క్లిరోసిస్ అనేది. ఒక్కటే కారణాన్ని మనం పిన్ పాయింట్ చేయడం కుదరదు. కానీ ఇప్పుడు మనము మీరు చెప్పినట్లు జన్యుపరంగా అంశాలు వాళ్ళకు తొందరగా రావడానికి సహకారం అందిస్తాయి. ఎస్పెషల్లీ మెన్ ఏజ్ less than 50, ఫీమేల్స్ less than 60, వాళ్ళ పేరెంట్స్ కానీ, ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ కానీ, ఎవరైనా హార్ట్ స్ట్రోక్ బారిన పడడం కానీ, నాట్ ఓన్లీ హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన పెరిఫెరల్ లెగ్స్కి కానీ హ్యాండ్స్కి కానీ బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ అవ్వడం జరిగిన వాళ్ళకు ఇది వచ్చే అవకాశం

0: ఎక్కువ. కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ముందే స్క్రీనింగ్ చేసుకొని బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ లెవెల్స్, వెయిస్ సర్కంఫరెన్స్, బరువు కరెక్ట్ ఉన్నామా లేదా అనేవి వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఒక 5 to 10 ఇయర్స్ ఎర్లియర్ నుంచే స్టార్ట్ చేయడం బెటర్.
1: ఇంకోటి మనం ఇందాక మాట్లాడినట్టు వ్యాయామం చేసిన వల్ల కూడా కార్డియాక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే వ్యాయామం చేస్తేనే గుండె ఆరోగ్యం బాగుందంటారు, మరి వ్యాయామం చేసినప్పుడు కూడా ఎందుకు వస్తున్నాయి ప్రాబ్లమ్స్? ఏమన్నా అతి వ్యాయామం అంటారు, అంటే ఓవర్ ఎక్సర్సైజ్ అనేది కూడా ప్రాబ్లమెటిక్కా, లేకపోతే ఎలా చేయాలో తెలియక చేయడం వల్ల వచ్చిన సమస్యలా?
0: ఒకటి, వ్యాయామం చేసినప్పుడే వస్తుంది అనడానికి దాని బ్యాక్గ్రౌండ్ మనకు తెలియదు. మనం జస్ట్ మీడియాలో, న్యూస్లో వీడియోస్ చూసి సడన్గా జిమ్ చేసేటప్పుడు కొలాప్స్ అవ్వడం అవి చూస్తూ ఉంటాము, కానీ దా బ్యాక్గ్రౌండ్ ఏందో తెలియదు. వాళ్ళు స్మోకర్సా తెలియదు, వాళ్ళ జెనెటికల్ హిస్టరీ అనేది మనకు తెలియదు, వాళ్ళ జీవన శైలి ఎలా ఉంటుందో తెలియదు. కానీ ఒకటి మాత్రం ఏంటంటే అథీరోస్క్లీరోసిస్ ప్లాక్, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్లు అది బర్స్ట్ అవ్వడం ఎప్పుడవుతుంది అంటే సడన్ స్ట్రెస్ మూమెంట్, ఎనీథింగ్. ఇప్పుడు సరిగ్గా నిద్రపోకుండా జిమ్ చేశారనుకోండి, స్ట్రెస్ పడ్డట్లు బాడీ మీద. సో నిద్రలో అయినా స్ట్రెస్ రావచ్చు, జిమ్ తర్వాత రిలాక్సేషన్ కూడా చాలా ఇంపార్టెంట్, ఫుడ్, న్యూట్రిషన్ కూడా ఇంపార్టెంట్. మనం బాడీని స్ట్రెస్కి గురి చేసినప్పుడు దానికి సరైన రెస్ట్ ఇవ్వాలి, సరైన న్యూట్రిషన్ ఇవ్వాలి. అట్లా ఉన్నప్పుడే మన బాడీలో స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి. అతిగా వ్యాయామం చేయడము, సరిగా రెస్ట్ ఇవ్వకపోవడము కూడా హార్ట్ అటాక్ రావడానికి ఒక రీజన్.
1: హార్ట్ అటాక్ వచ్చిందని మనకు తెలిసినప్పుడు, లేదా ఇది హార్ట్ అటాక్ కి సింప్టమ్ అని మనకు తెలిసినప్పుడు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్ ఫస్ట్ చేయవలసిన పని ఏంటి? ఒక ఇప్పుడు ఈ మధ్య మనం వింటున్నాం కూడా, జేబులో ఒక టాబ్లెట్ పెట్టుకోండి మిమ్మల్ని హార్ట్ అటాక్ నుంచి రక్షిస్తుంటున్నారు, అది ఎంతో నిజం. ఆ టాబ్లెట్ మన దగ్గర పెట్టుకోవచ్చా? అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు కానీ, డౌట్ ఉన్న వాళ్ళు కానీ. అలాగే ఎంత సమయంలో హాస్పిటల్కి చేరాలి మనం?
0: యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ హాస్పిటల్కి చేరాలి. మనకు సింప్టమ్స్ వచ్చినప్పుడు ఎమర్జెన్సీ కాల్ నంబర్కి కానీ ఎవరైనా తీసుకునే వెళ్ళాలి. ఫస్ట్ దగ్గరున్న మెడికల్ సెంటర్కి వెళ్ళాలి. ఫస్ట్ ఈసీజీ మ్యాండేటరీ. ఈసీజీ తీసాక హార్ట్ స్ట్రోక్ అని కన్ఫర్మ్ అయింది అనుకోండి, ఒక ఆస్పిరిన్ అనే ఒక టాబ్లెట్ ఉంటుంది, బ్లడ్ థిన్నర్, అది ఫస్ట్ ఇవ్వాలి. ఎందుకంటే అది ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే 25% డెత్స్ మనం ప్రివెంట్ చేయొచ్చు. సో 1 అవర్లో రీచ్ అవ్వాలనేది ఎంత ఎర్లీగా పాసిబుల్ అయితే అంత ఎర్లీగా రీచ్ అవ్వాలి. ఇప్పుడు 108లో ఈవెన్ కొన్ని థ్రాంబోలైసిస్ కూడా చేస్తారు. థ్రాంబోలైసిస్ అంటే బ్లడ్ క్లాట్ ని కరిగించే ఇంజెక్షన్ ఉంటుంది ఒకటి, అది మనం హబ్ అండ్ స్పోక్ సెంటర్స్ అని ఉంటాయి. పెరిఫెరల్స్ లో ఈసీజీ తీసినప్పుడు ఫోన్ ద్వారా హబ్ సెంటర్కి వాళ్ళు టెలీ ట్రాన్స్పోర్ట్ చేసేస్తారు అన్నట్లు. వాళ్ళు హార్ట్ స్ట్రోక్ అని అక్కడ ఉన్న కార్డియాలజిస్ట్ కన్ఫర్మ్ చేశాడు అనుకోండి, వాళ్ళకు ఫోన్లోనే చెప్పేస్తారు ఇది థ్రాంబోలైసిస్ చేయొచ్చు వీటికి అని చెప్తే, ఈవెన్ టెక్నీషియన్స్ కూడా 108లో కూడా థ్రాంబోలైసిస్ చేయొచ్చు. ఎందుకంటే అది గోల్డెన్ అవర్, వన్స్ అది బ్లడ్ క్లాట్ అనేది కరిగిపోయి బ్లడ్ సర్క్యులేషన్ తిరిగి స్టార్ట్ అయింది అనుకోండి, మనం తర్వాత చేసే యాంజియోగ్రామ్ కానీ యాంజియోప్లాస్టీ కానీ ఈజీ అయిపోతుంది, పేషెంట్ మరణాల సంఖ్య అనేది డ్రాస్టికల్గా తగ్గించవచ్చు.
1: సిపిఆర్ అవసరం ఎప్పుడు పడుతుంది?
0: పేషెంట్ అన్రెస్పాన్సివ్ ఉన్నాడు అనుకోండి, మొత్తం పల్స్ లేదు అని మనం ఫస్ట్ ఇనీషియల్గా ఒక పేషెంట్ అన్రెస్పాన్సివ్ ఉన్నప్పుడు చెక్ చేసుకోవాల్సింది పల్స్, బ్రీతింగ్ ఎలా ఉంది అనేది చూసుకోవాలి. సో పల్స్ బాగుండి బ్రీతింగ్ బాగానే తీసుకుంటున్నాడు అంటే ఎంబడే సిపిఆర్ స్టార్ట్ చేయకూడదు. సో ఇవి చెక్ చేసుకొని ఎంబడే సిపిఆర్ స్టార్ట్ చేయాలి. అన్రెస్పాన్సివ్ ఉన్నాడు, పల్స్ లేదు అంటే సిపిఆర్ స్టార్ట్ చేయాలి, అది ఎలాంటి ప్రాబ్లం అయినా.
1: సార్, మరి మామూలుగా ఇప్పుడున్న యువతకు కానీ సామాన్య ప్రజలకు కానీ గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే ఎటువంటి ఆహార నియమాలు ఫాలో అవ్వాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని మీరు చెప్తారు?
0: హార్ట్ అటాక్కి సంబంధించినంత వరకు, హార్ట్ ప్రాబ్లమ్స్కి సంబంధించినంత వరకు ప్రివెన్షన్ అనేదే ఉత్తమము. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్, ఇట్ ప్రూవ్స్ ఇన్ హార్ట్ డిసీజెస్ ఆల్సో. సో మెయిన్గా మనకుండే రిస్క్ ఫ్యాక్టర్స్ తొందరగా తెలుసుకోవడం, నో యువర్ నంబర్స్ అంటారు, అంటే మన బీపీ ఎంత ఉంది, మన షుగర్ ఎంత ఉంది, మన నడుము చుట్టుకొలత ఎంత ఉంది, మన బరువు ఎంత ఉంది అనేది తొందరగా తెలుసుకొని దాన్ని కంట్రోల్లో ఉంచుకోవాలి. సెకండ్, శారీరక వ్యాయామం. సో రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది ఇంపార్టెంట్. ఏ రకమైన ఎక్సర్సైజ్ అనే దానికన్నా రెగ్యులర్గా చేస్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. సైక్లింగ్ కానీ, జాగింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, ఇవన్నీ ఏరోబిక్ ఎక్సర్సైజెస్ అంటారు. వీక్లీ 2x or 3x రెసిస్టెన్స్ అంటే బరువు ఎత్తడము అలాంటివి చేసుకోవచ్చు. ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్. సమతుల ఆహారము, బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఇంపార్టెంట్. ప్రాసెస్డ్ ఫుడ్స్ కన్నా న్యాచురల్ ఫుడ్స్ని ఎంకరేజ్ చేసుకోవాలి. అంటే ఆల్రెడీ స్టోర్డ్ ఫ్రోజెన్ ఫుడ్స్ దాన్ని వేయించుకోవడము, ఆయిల్ వేయించిన ఆయిల్ని మళ్ళీ వేయించడము, ఇవి అయితే స్ట్రిక్ట్లీ నో. నెక్స్ట్, షుగర్ కంటెంట్ బివరేజెస్ అంటే మెయిన్గా కూల్ డ్రింక్స్ అంటాం మనం, థమ్సప్ కానీ, కోకాకోలా కానీ, స్ప్రైట్, ఇవన్నీ షుగర్ కంటెంట్ బివరేజెస్ని స్ట్రిక్ట్గా అవాయిడ్ చేయాలి. షుగర్స్, స్వీట్స్ అనేవి చాలా వరకు తగ్గించాలి. సమతుల ఆహారం అంటే ప్రోటీన్, హోల్ గ్రెయిన్స్ ప్లస్ ఫ్యాట్ అనేది సమ

0: లంగా మెయిన్గా మనం ప్లేట్ ఎలా ఉండాలి అంటే ఒక హాఫ్ ప్లేట్ అనేది వెజిటేబుల్స్ తో ఉండాలి, ఒక పావు భాగం అనేది హోల్ గ్రెయిన్స్ అంటే దొడ్డు బియ్యం కానీ కొర్రలు సామలు మిల్లెట్స్ అంటారు వాటితో కానీ, ఇంకొక పావు భాగము ప్రోటీన్స్ ఎగ్ ఫిష్ చికెన్. రెడ్ మీట్ అనేది అవాయిడ్ చేయడం బెటర్ అన్నట్లు. ఇవి కాకుండా ఫ్రూట్స్ డైలీ ఒక 2-3 సర్వింగ్స్ అంటే 2-3 కప్స్ అనేది మనం ఫ్రూట్స్ తీసుకోవాలి. కరెక్ట్ నిద్రపోవడము 7-8 అవర్స్ అడిక్యుయేట్ స్లీప్ ఉండడము, స్ట్రెస్ లెవెల్స్ మ్యాక్సిమం మనకి ఎంత వీలైతే అంత తగ్గించుకోవడం. ఈ ఆహార నియమాలు పాటించినామంటే 80% వరకు మనం హార్ట్ ప్రాబ్లమ్స్ని నివారించవచ్చు.
1: చాలా చక్కటి విషయాలు పంచుకున్నారు డాక్టర్ గారు. మన శరీరం ఇచ్చే చిన్నపాటి సంకేతాలను కూడా నిర్లక్ష్యం చేయకుండా సమతుల ఆహారం, నిత్య వ్యాయామం, ఒత్తిడి లేని జీవన విధానంతో మన గుండెను పదలంగా కాపాడుకోవచ్చని డాక్టర్ గారు చాలా స్పష్టంగా వివరించారు. మా శ్రోతలను తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్.
0: థ్యాంక్ యూ సార్.
2: ఇంతవరకు మీరు ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా గుండె ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడం, గుండె సంబంధిత వ్యాధుల వల్ల సంభవించే అకాల మరణాలను నివారించడం గురించి ప్రముఖ గుండె వ్యాధి వైద్య నిపుణులు డాక్టర్ గోపీకృష్ణ కించే గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ కృష్ణ శరత్బాబు గారు, సహకారం శ్రీ మానేటి భూమేశ్వర్ గారు. ఇప్పుడు విన్నాం అల్లుడు గారు చిత్రం కోసం కేవీ మహాదేవన్ సంగీత సారథ్యంలో కేజే యేసుదాస్ చిత్ర పాడిన ఈ పాట.

శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 7:30 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో దగ్గు, దమ్ము, ఆస్తమా, ఆయాసం, అలర్జీలు, గురక సమస్యలు, బ్రాంకైటిస్, ఊపిరితిత్తుల్లో నీరు చేరడం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లాంటి సమస్యల గురించి ఊపిరితిత్తుల వ్యాధుల వైద్య నిపుణురాలు పల్మనాలజిస్ట్ డాక్టర్ వి హరితాకృష్ణ గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. ఈ కార్యక్రమ సమయం రేపు ఉదయం 7:30 గమనిక విన్నారు. శ్రోతలకు మరో గమనిక. రేపు ఉదయం 8:00 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కడుపులో, ఛాతీలో మంటగా ఉండటం, అజీర్తి, మలబద్ధకం వేధించడం, తరచుగా వాంతులు, వెక్కిళ్ళు రావటం, ఇంకా పచ్చకామెర్లు, రకరకాల అల్సర్ వ్యాధుల గురించి గ్యాస్ట్రో ఎండ్రాలజిస్ట్ మరియు ఎపటాలజిస్ట్ డాక్టర్ ఎం అభిషేక్ గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు తెలియజేస్తారు. ఈ కార్యక్రమ సమయం రేపు ఉదయం 8:00 గమనిక విన్నారు. ఇప్పుడు విందాం అసెంబ్లీ రౌడీ చిత్రం కోసం కేజీ యేసుదాస్ చిత్ర పాడిన ఈ పాట.

హృదయ రాగాలు శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్న సినిమా పాటలతో మీ పాండు రెడీగా ఉన్నాడు. ఈ కార్యక్రమానికి మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట పేరు పంపాల్సిన ఫోన్ నంబర్ 8462245066 8462245066. మా అభిమాన శ్రోతలకు తెలుసు, ఆయన మరోసారి చెప్తున్నాను, కనీసం 2 రోజుల వ్యవధి తీసుకుంటూ మీ మెసేజ్లు పంపినట్లయితే మరి కొత్త శ్రోతల్ని కూడా మన నిజామాబాద్ ఆకాశవాణి కార్యక్రమానికి పరిచయం చేసిన వారమవుతాం. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని అభిమాన శ్రోతలు సహకరిస్తారని ఆశిస్తూ ఈనాటి హృదయ రాగాల కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. కార్యక్రమంలో ముందుగా మనం వినిపోయే పాట పసివాడి ప్రాణం. చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాటను మా కోసం వినిపించండి అని కోరుతున్న అభిమాన శ్రోతలు. నిజామాబాద్ జిల్లా పాంగ్రా నుండి రవి, లావణ్య, నవ్య, శ్రీకర్ మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై పసివాడి ప్రాణం చిత్రం నుండి ఈ పాట విందాం.

0: ఎఫ్ఎం శ్రోతలు 103.2 మెగాహెర్ట్జ్ పై నిజామాబాద్ ఆకాశవాణి కార్యక్రమాలు వింటున్నారు. మనం వింటున్న కార్యక్రమం హృదయ రాగాలు. శ్రోతలు, వాట్సాప్ ద్వారా కూడిన సినిమా పాటలు. ఈ కార్యక్రమానికి మీరు వాట్సాప్ చేయాల్సిన ఫోన్ నంబర్ 8462240684622454506. మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడైనా ఎప్పుడైనా వినొచ్చు. మరి కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం ఒక చిన్న విరామం.
1: మీ కంటి సమస్యలకు లక్షణ కంటి హాస్పిటల్,
2: డాక్టర్ కారంపూరి శ్రీనివాస్, ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్థాల్ టాపికల్ ఫాకల్ సర్జన్,
1: తేజ హాస్పిటల్ దగ్గర ద్వారకా నగర్ నిజామాబాద్,
2: సెల్ 8639345694.
1: ప్రతి గురువారం ఉచిత ఓపీ,
2: అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్, ఈహెచ్ఎస్, క్యాష్ లెస్ సౌకర్యం కలదు.
3: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
4: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
3: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
6: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
2: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
6: ఆపోజిట్ జేజేరెడ్డి హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
2: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
6: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
2: 9848118027.
7: మాతృత్వం ఒక మధురమైన వరం.
8: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
7: సంప్రదించండి
8: డాక్టర్ బండారి సుజాత,
7: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
8: ఖలీల్ వాడి, నిజామాబాద్.
7: ఫోన్ 08462253344.
2: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి
8: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
2: సెల్ 9444004837.

0: భూమనా, ఇవాళ రేడియోలో ఒక బిజినెస్ యాడ్ విన్నా. మరి నేను గిట్లా చిన్న యాడ్ ఇద్దాం అనుకుంటున్నా. మరి గా యాడ్ ఎట్లా ఇయ్యాలనో జర చెప్తావా
1: అన్న? నువ్వేం ఫికర్ చేయకు. మై హూనా, నీ వాయిస్తో మీ వ్యాపారము, షాప్ పేరు, గల్లీ, నీ ఫోన్ నెంబర్తో ఒక వాయిస్ రికార్డ్ పంపు చాలు. ఇక మన రేడియోలో ఎలా ప్రసారం చేయాలో గావిసల్లే ఆ సంగతులన్నీ చెప్తారు.
0: మరి మన చిన్న బిజినెస్ కదా, యాడ్ తీసుకుంటారంటావా?
2: మరేం పర్వాలేదు, బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా యాడ్ బుక్ చేసుకోవడం సులభమే. నేడే కాల్ చేయండి. మా ఫోన్ నెంబర్ 9490407880.
3: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
4: ఆస్తమా, అలర్జీ, గ్లకోమా, రెటీనా కంటి సమస్యలు,
3: ఎముకలు, కీళ్లు, కిడ్నీ, వెన్నుముక, నరాల సమస్యలకు,
4: క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ కేసులకు
3: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
4: ద్వారకా నగర్, నిజామాబాద్.
3: సెల్ 9032323258. సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
4: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
3: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
4: 24 గంటలు అత్యవసర సేవలు.
3: NABH గుర్తింపు.
4: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. ద రేమండ్ షాప్.
3: దసరా, దీపావళి, క్రిస్మస్ పండుగలకు
4: రెడీమేడ్ షూటింగ్స్, షర్టింగ్స్, ఫ్యాబ్రిక్స్ మరియు కస్టమ్ టైలరింగ్ సర్వీసెస్.
3: ఏకైక కంపెనీ షోరూమ్
4: ద రేమండ్ షాప్,
3: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాం క్రాస్ రోడ్, నిజామాబాద్.
5: అబ్బా, పంటి నొప్పి.
3: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా ఆ బాధ.
4: తెలంగాణ డెంటల్ హాస్పిటల్,
3: కలిల్వాడి, నిజామాబాద్.
4: సెల్ 9912317190.
6: విరామనంతరం తిరిగి హృదయ రాగాల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. కార్యక్రమంలో తర్వాత పాట పెళ్లి సంబంధం చిత్రం నుండి మాకోసం మంచి పాటను ప్రసారం చేయండి అని కోరుతున్న అభిమాన శ్రోతలు, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట నుండి గంగు మహేందర్, నాగలక్ష్మి, గన్విత్, అశోక్, సమత, వైష్ణవి, హర్షవర్ధన్, సాన్విక, సాయి చరణ్ మరియు వీరి కుటుంబ సభ్యులు, వీరందరి కోరికపై పెళ్లి సంబంధం చిత్రం కోసం పి సుశీల పాట పాడిన ఇప్పుడు విందాం.

0: పొదుపు చేయడం నాన్నగారు నేర్పిందే.
1: ఆయన ఆలోచనలు ఎప్పుడూ మా గురించే ఉండేవి.
2: నిజానికి ఆయన పొదుపు చేసిన సొమ్ము బ్యాంకులో కూడా ఉంది.
0: కానీ క్లెయిమ్ చేయడం కష్టమేనేమో.
1: ఇప్పుడు మరింత సులభం అయిపోయింది. బ్యాంక్ వెబ్సైట్ లేదా బ్రాంచ్ కి వెళ్ళండి, క్లెయిమ్ ఫామ్ నింపండి, పత్రాలు నిచ్చి 15 రోజుల్లో సెటిల్మెంట్ పొందండి. ఇంకా నామినేషన్ తో క్లెయిమ్ సెటిల్మెంట్ మరింత సులభం అవుతుంది.
3: ఆర్బీఐ అంటుంది,
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీచేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
5: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462250666. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్, ఆకాశవాణి నిజామాబాద్.
6: పిత్తాశయంలో రాళ్ళు, అపెండిక్స్ ఫైల్స్, ఫిస్టులా, లాప్రోస్కోపిక్ సర్జరీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ కి సంప్రదించండి.
7: డాక్టర్ రమేష్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, అక్షర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, బైన్సా. సెల్ 7036706785.
8: విరమంత్రం తిరిగి హృదయ రాగాల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. కార్యక్రమంలో తర్వాత పాట మనశంకర వరప్రసాద్ చిత్రం కోసం భీమ్ సిసిరిలియో మధుప్రియ పాడిన పాట మా కోసం వినిపించండి. కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం ఉమ్మిడ నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, ఆబేద, ఆయేషా మరియు వీరి కుటుంబ సభ్యులు. వీరందరి కోరికపై మనశంకర వరప్రసాద్ చిత్రం నుండి ఈ పాట విందాం.

0: కార్యక్రమంలో తరువాతి పాట అలా వైకుంఠపురంలో చిత్రం నుండి మా కోసం మంచి పాటను ప్రసారం చేయండి అని కోరుతున్న అభిమాన శ్రోతలు. నిజామాబాద్ జిల్లా రింజల్ మండలం కందకుర్తి నుండి రవీంద్రబాబు, దుర్పతాబాయి మరియు వీరి కుటుంబ సభ్యులు, వీరి కోసం అలా వైకుంఠపురంలో చిత్రం కోసం ఎస్ తమన్ సంగీత సారథ్యంలో అనురాగ్ కుల్కర్ణి, మంగ్లీ సత్యవతి పాడిన ఈ పాట విందాం.
1: బ్రదర్ అబ్బమ్మా, ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
2: అబ్బా, కడుపు నిండిపోయింది బంగారం.

హృదయ రేగల కార్యక్రమంలో తర్వాత పాట మిర్చి చిత్రం నుండి మాకోసం మంచి పాటను ప్రసారం చేయండి అని కోరుతున్న శ్రోతలు, జగిత్యాల జిల్లా వెల్లుల నుండి జాప భూమేశ్వర్, భూలక్ష్మి, పారిపల్లి శ్రీశాంక్, బండి శివాజీ, చంద్రకళ, జోగ నరసయ్య, పద్మ, ఆనంద్, సరోజిని, శ్రేణిక మరియు వీరి కుటుంబ సభ్యులు, వీరందరి కోరికపై మిర్చి చిత్రం నుండి ఈ పాట విందాం.

0: ఎఫ్ఎం శ్రోతలు 103.2 మెగాహెర్ట్జ్ పై నిజామాబాద్ ఆకాశవాణి కార్యక్రమాలు వింటున్నారు. మనం వింటున్న కార్యక్రమం హృదయ రాగాలు. శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్న సినిమా పాటలు. ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడైనా ఎప్పుడైనా వినొచ్చు. మరి కార్యక్రమాలు ఇప్పుడు తీసుకుందాం ఒక చిన్న విరామం.
1: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా సైబాల్ నడువులో కామరా సైబాల్
2: సైబాల్ 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
5: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
4: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
5: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
4: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
5: 9848118027.

0: అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఇంకా రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. మీ ఆకాశవాణి నిజామాబాద్ 103.2 MHz పై తప్పక వినండి అభిరుచి.
1: పిల్లా పాపల కేరింతలు లేక మీ ఇల్లు బోసిపోయిందా?
2: ఇల్లు గడిచినా సంతానం లేదని బాధపడుతున్నారా?
1: అయితే సంప్రదించండి
2: డాక్టర్ బండారి సుజాత విజయలక్ష్మి హాస్పిటల్,
1: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో ఖలీల్వాడి నిజామాబాద్.
2: ఫోన్ 08462253344.
1: The Raymond Shop.
2: దసరా, దీపావళి, క్రిస్మస్ పండుగలకు
1: రెడీమేడ్ షూటింగ్స్, షర్టింగ్స్, ఫ్యాబ్రిక్స్ మరియు కస్టమ్ టైలరింగ్ సర్వీసెస్,
2: ఏకైక కంపెనీ షోరూమ్
1: ద రేమండ్ షాప్,
2: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాంక్రాస్ రోడ్, నిజామాబాద్.

హృదయ రాగాల కార్యక్రమంలో తరువాత పాట సోగ్గాడి పెళ్ళాం చిత్రం కోసం కేజే యేసుదాస్ చిత్ర పాడిన పాట మాకోసం వినిపించండి అని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ నుండి సుకుమార్, రజిత, శ్రీమంత్, ప్రవీణ్ కుమార్, శంకర్ మరియు వీరి కుటుంబ సభ్యులు. వీరందరి కోరికపై సోగ్గాడి పెళ్ళాం చిత్రం నుండి ఈ పాట విన్నాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కార్యక్రమంలో తర్వాత పాట చెల్లెలి కాపురం చిత్రం కోసం కేవి మహాదేవన్ సంగీత సారథ్యంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట మా కోసం వినిపించండి అని కోరుతున్న అభిమాన శ్రోతలు, నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది నుండి శ్రీరామ్ హనుమాన్లు, వసంత, హరీష్, హరి మరియు వీరి కుటుంబ సభ్యులు, వీరందరి కోరికపై చెల్లెలి కాపురం చిత్రం నుండి ఈ పాట విందాము.

సర కంకణములు గలగలలాడగా అడుగులందు కల హంసలాడగా నడుములు తరంగమ్ములూగగా వినీల కచభర విలాస బంధుర తనూలతి

సంప్రభవజ్వాలలు ప్రసవ శరుని దహించగా పతిని కోలుపడి రతీదేవి దుఃఖితమతి రోదించగా హిమగిరీంద్ర శిఖరాగ్ర తాండవ ప్రమథగణము కనిపించగా ప్రమదనాథకర పంకజ భాంకృత డమరుధ్వని వినిపించగా

శ్రోతలకు ఒక గమనిక, రేపు ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గుండె ఆరోగ్యానికి తీసుకోవాల్సిన ఆహారం గురించి డాక్టర్ గోపీకృష్ణ కెంచి గారితో కార్యక్రమం ఉంటుంది. శ్రోతలు తగిన సలహాలు సూచనలు ఈ కార్యక్రమంలో పొందొచ్చు. ఈ కార్యక్రమ సమయం రేపు ఉదయం 8:30. గమనిక వినారు.

0: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి.
1: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
0: ఆపోజిట్ జేజేరెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
0: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
1: 9848118027.
2: ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 లో మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి నేడే కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 9490404780. ఫోన్ నంబర్ మరోసారి 9490407880. కార్యక్రమంలో తర్వాత పాట మూగ మనసులు చిత్రం నుండి మా కోసం మంచి పాటను ప్రసారం చేయండి అని కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ వినాయక్ నగర్ నుండి కూచని శ్రీహరి, జ్యోతి, సిగ్ధ, రాజ్కమల్, వినోద్ కుమార్, గ్రీష్మ, రామ్నందన్, రిధిమ మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై మూగ మనసులు చిత్రం నుండి ఈ పాట విన్నాము.

హృదయ రాగాల కార్యక్రమంలో తర్వాత పాట గేమ్ చేంజర్ చిత్రం కోసం కార్తీక్ శ్రేయ ఘోషల్ పాడిన పాట మా కోసం వినిపించండి అని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా రింజల్ మండలం కందకుర్తి నుండి లోల గంగాధర్, సంధ్య, రాహుల్, పావని, రాఘవేంద్ర, రోహిత్ మరియు వీరి కుటుంబ సభ్యులు. వీరందరి కోరికపై ఎస్ తమన్ సంగీత సారథ్యంలో కార్తీక్ శ్రేయ ఘోషల్ పాడిన గేమ్ చేంజర్ చిత్రం కోసం ఈ పాట.

హృదయ రాగాల కార్యక్రమంలో చివరిగా మనం వినబోయే పాట కుబుసం. చిత్రం కోసం వందే మాత్రం శ్రీనివాస్ పాడిన పాటను మాకోసం వినిపించండి అని కోరుతున్న అభిమాన శ్రోతలు, నిజామాబాద్ జిల్లా ఏరుగట్ల మండలం తాళ్ళరాంపూర్ నుండి సురేందర్, రజిత, బుజ్జమ్మ, అభినయ, వివేక్ మరియు వీరి కుటుంబ సభ్యులు, వీరందరి కోరికపై కుబుసం చిత్రం నుండి ఈ పాట విందాం.

మీరు విన్నపాటితో ఈనాటి హృదయ రాగాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 10 గంటలకు వస్తుంది. కాసేపట్లో వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయాన్ని అన్ని విధాలా సమగ్రంగా అభివృద్ది చేయటమే ప్రజాపాలన ప్రభుత్వ లక్ష్యమని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రభుత్వ విప్పులతో కలిసి ఈ ఉదయం శ్రీ భీమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత మాట్లాడుతూ, భక్తులకు మెరుగైన వస్తువులు, ప్రశాంత దర్శనం, పారిశుద్ధ్యం, గోశాల వంటి మౌలిక సదుపాయాలు నాణ్యతతో కల్పిస్తామన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క ఆదేశించారు. 24 గంటల పనివేళలు, కఠినమైన గడువులు, వారు పురోగతి సమీక్షలు, నిరంతరం సీసీటీవీ నిఘా తప్పనిసరి చేయాలని తెలిపారు. రాష్ట్రంలో 87 నియోజకవర్గాల్లో పాఠశాలలు మంజూరు కాగా 70 నియోజకవర్గాల్లో పనులు వేగంగా జరుగుతున్నాయని, గడువులోగా నిర్మాణాలు పూర్తవుతాయని అధికారులు స్పష్టం చేశారు. బుల్లెట్ రైల్ ప్రాజెక్టుకు భూములు కోల్పోతున్న బహదూర్గూడ రైతులతో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు తారక రామారావు నిన్న తెలంగాణ భవన్లో సమావేశమయ్యారు. హామీలు విస్మరించిన కాంగ్రెస్ నేతలను కాకుండా రైతులను వేధిస్తున్న పోలీసుల తీరు విమర్శించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఆన్లైన్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. దేశ విదేశాల్లో ఎన్ఆర్ఐ అభ్యర్థులు కూడా ఆన్లైన్ ద్వారా ఈ కోర్సుల్లో చేరవచ్చని, ఫీజు చెల్లింపుల కోసం ఆన్లైన్ సౌకర్యం అందుబాటులో ఉందని తెలిపారు అధికారులు. ట్రాఫిక్ పెండింగ్, ఈ చలాన్ జరిమానాల వసూళ్లను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు విద్యుత్ బిల్లులతో అనుసంధానించడాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు సూచించింది. పెండింగ్ చలాన్లు క్లియర్ అయ్యే వరకు వాహన రిజిస్ట్రేషన్ రెన్యువల్స్, ఓనర్షిప్ బదిలీలు, ఫిట్నెస్, పీయూసీ సర్టిఫికెట్లు, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్లు నిలిపేయాలని జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ కేవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం సూచించింది. జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ వేలపై సులభమైన పొదుపుతో కూడిన ప్రయాణం అందించడంలో ఫాస్టాగ్ వార్షిక పాస్కు ప్రైవేట్ వాహన యాజమాన్యాల నుండి ఆదరణ పెరుగుతోందని రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. గత ఏడాది ఆగస్టు 15 ప్రారంభించిన ఈ పాస్ కోర్టు జారీ మైలురాయిని దాటిందని, దీనివల్ల తరచుగా ఫాస్టాగ్ రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, అస్సోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్లో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 11 గంటలకు వింటారు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాలని

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమం వింటున్నారు. మీరు కూడా మీకు నచ్చిన పాటలను వినాలనుకుంటే మీ వివరాలను, అలాగే మీకు నచ్చిన పాట సినిమా పేరును మా ఇమెయిల్ ఐడికి పంపించండి. మా ఇమెయిల్ ఐడి HELLOVIVIDHBHARATIHYD@gmail.com. ఎవర్ గ్రీన్ హిట్స్లో ఇప్పుడు వినబోతున్న పాట ఏమాయ చేసావే చిత్రం కోసం దీవన్ చిన్మయ్యి పాడిన పాట. ఈ పాటను కోరిన శ్రోతలు కృష్ణా జిల్లా పెడన నుండి అప్పలరాజు, మీకోసం ఈ పాట.

ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో ఇవాళ మనం ప్లే చేసుకుంటున్నాం 2010 నుండి 2015 వరకు విడుదలైన సినిమాల్లోని మంచి మంచి పాటలనైతే ప్లే చేసుకుంటున్నాం. మరి మీరు కూడా మీకు నచ్చిన పాటలను వినాలనుకుంటే hellovividhbharatihyd@gmail.com మీ వివరాలను అలాగే మీకు నచ్చిన పాట సినిమా పేరును పంపించండి. గజ్వేల్ నుండి షేర్ల వెంకటేష్, సుగుణా రాంప్రసాద్, రామ్ చరణ్, అలాగే షాపల్లి నుండి చింతా శ్రీనివాస్ రిక్వెస్ట్ పంపించారు. మీకోసం వినిపిస్తున్నాం మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం కోసం శ్రేయా ఘోషల్ పాడిన పాట, అనంత్ శ్రీరామ్ సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి

0: ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851052కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో ఓటర్స్ .eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట ఆరెంజ్ చిత్రం కోసం నరేష్ అయ్యర్ పాడిన పాట వనమాలి సాహిత్యానికి హరీష్ జయరా సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు హేమలత విశ్వనాథ్ చోటుప్పల్ నుండి, అలాగే ఎద్దుమైలారం నుండి డి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ. ఎవర్ గ్రీన్ హిట్స్ లో మనం ప్లే చేసుకుంటున్నాం 2010 నుండి 2015లో రిలీజ్ అయిన మూవీస్లోంచి మంచి మంచి సాంగ్స్ని అయితే ప్లే చేసుకుంటున్నాం. మీరు కూడా మీకు నచ్చిన పాటల్ని మాకు పంపించాల్సి ఉన్న మా ఈమెయిల్ ఐడి hellovividhbharatihyd@gmail.com కి మీ వివరాలను, అలాగే మీకు నచ్చిన పాట, సినిమా పేరును పంపించండి.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

మీరిట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో సమయం 10:20:20. ఇప్పుడు వినబోతున్న పాట మిర్చి మూవీ నుండి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు సంజిత, శాంతి, జాన్సన్, బేగంపేట్ హైదరాబాద్ నుండి. మీ అందరి కోసం ఈ పాట.

0: గుజరాత్ హ్యాండీక్రాఫ్ట్ ఉత్సవ్ 2026 మన మాధాపూర్ శిల్పారామంలో సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ కమిషనర్ కాటేజ్ అండ్ రూరల్ ఇండస్ట్రీస్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ సౌజన్యంతో గుజరాత్ రాష్ట్రంలో తయారైన హస్తకళ వస్తువులు, చేనేత, ఖాదీ వస్త్రాల ప్రదర్శన, అమ్మకాలు మన గుజరాత్ హ్యాండీక్రాఫ్ట్ ఉత్సవ్ 2026లో. అలాగే సందర్శకులు వీక్షించేందుకు కచ్చిగోడి తొలుబొమ్మల నాటకంతో పాటు ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మన మాధాపూర్ శిల్పారామంలో. అందరూ ఆహ్వానితులే.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో మీరు వింటున్నారు. శ్రోతలు ఈమెయిల్ ద్వారా రిక్వెస్ట్ చేసిన సాంగ్స్ని, అలాగే మీరు కూడా మీకు నచ్చిన పాటలను వినాలనుకుంటే మీ వివరాలను, అలాగే మీకు నచ్చిన పాట సినిమా పేరును మా ఈమెయిల్ ఐడికి పంపించండి. మా ఈమెయిల్ ఐడి helloviviidhbharatihyd@gmail.com. ఎవర్ గ్రీన్ హిట్స్లో ఇప్పుడు వినబోతున్న పాట ఇష్క్ మూవీ నుండి. ఈ పాటను కోరిన శ్రోతలు లీలా వెంకట్ చందనగర్ నుండి. మీ అందరి కోసం ఈ పాట.

మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో

ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు వినబోతున్న పాట అత్తారింటికి దారేది. చిత్రం కోసం శంకర్ మహదేవన్ పాడిన పాట. ఈ పాటను కోరిన శ్రోతలు దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి. మీకోసం ఈ పాట.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల

0: అధికారి తెలంగాణ.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాలు తిరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం, ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమం వింటున్నారు. ఎవర్ గ్రీన్ హిట్స్ లో మా కోసం మర్యాద రామన్న చిత్రం నుండి ఒక మంచి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, నెమోని గ్రామం నుండి పున్న వెంకటేశం హేమలత మీ అందరి కోసం వచ్చేస్తుంది. మర్యాద రామన్న చిత్రం కోసం రఘు గీతామాధురి పాడిన పాట, చైతన్య ప్రసాద్ సాహిత్యానికి ఎంఎం కిరవాణి సంగీతం.
2: Oh yeah.

0: fun and fill it up with lead.
1: With lead, right, yeah.
2: మేరిటన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్లో సమయం 10:49:52 ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమం వింటున్నారు. ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో మీరు కూడా మీకు నచ్చిన పాటలను వినాలనుకుంటే మీ వివరాలను, అలాగే మీకు నచ్చిన పాట, సినిమా పేరును మా ఇమెయిల్ ఐడికి పంపించండి. మా ఇమెయిల్ ఐడి hellovividhbharatihydi@gmail.com. ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు వినబోతున్న పాట సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు చిత్రం కోసం రాహుల్ శ్వేత పాడిన పాట. ఆనంద్ శ్రీరామ్ సాహిత్యానికి మీకు జేమేయర్ సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు కీసర మండలం గోధుమకుంట గ్రామం నుండి బండి కృష్ణగౌడ్, మల్లేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భవానీ, సుప్రియ, కృష్ణకాంత్ గౌడ్, సాయి చరణ్, బృందా, చినమంతల.

ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి.

0: వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో చివరిగా రాబోతున్న పాట రేస్ గురం చిత్రం నుండి. మా వివిధ భారతి వింటున్న శ్రోతలందరి కోసం కూడా ఈ పాట, రిక్వెస్ట్ పంపించిన శ్రోతలందరి కోసం కూడా ఈ పాట.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్ జిల్లా నాంపల్లి నియోజకవర్గంలో రెడ్ హిల్స్ లో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ కు మరికొద్దిసేపట్లో రాష్ట రెవెన్యూ హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు కూడా పాల్గొంటున్నారు. జర్మనీలో ఫ్రాంక్ఫర్ట్ లో ఉన్న భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ నేతృత్వంలో బృందం సమావేశమైంది. ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, టెక్నాలజీ రంగాల్లో తెలంగాణ సాధించిన పురోగతి వివరిస్తూ యూరప్లో పారిశ్రామికవేత్తలతో పాటు ప్రవాస తెలుగు ప్రజలు రాష్ట్రంలో ఉన్న పెట్టుబడి అవకాశాల సద్వినియోగం చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం సవరణ బిల్లుపై పార్లమెంటరీ సంయుక్త కమిటీ రెండో సమావేశం ఈరోజు ఢిల్లీలో జరుగుతుంది. ఈ భేటీలో విదేశీ విరాళాల వినియోగం, ఖాతాల నిర్వహణపై అధికారులతో చర్చించడంతో పాటుగా లైసెన్స్ రద్దయిన సంస్థల ఆస్తుల పర్యవేక్షణ, వేలానికి ప్రత్యేక అధికారుల నియామకం వంటి కీలక ప్రతిపాదనలు పరిశీలించనున్నారు. ఏఐసీసీ అధ్యకుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఈరోజు ఢిల్లీలో జరుగుతుంది. ఈ సమావేశానికి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్టాల ముఖ్యమంత్రులు, సీనియర్ నాయకులు హాజరు కానున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈరోజు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొంటున్నారు. అనంతరం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాలతో పాటు పార్టీ అధిష్టాన పెద్దలతో ప్రత్యేకంగా సమావేశమై రాష్టంలో త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై సమగ్రంగా చర్చించనున్నారు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యకులు నితిన్ నవీన్ అధ్యక్షతన పార్టీ రాష్టాల కొత్త ఇన్ఛార్జీలతో ఈరోజు కీలక సమావేశం జరగనుంది. 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ముఖ్య నేతలు హాజరయ్యే ఈ భేటీలో రాగల అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలు, పార్టీ సంస్థాగత బలోపేతంతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాల పనితీరుపై సమీక్ష నిర్వహించనున్నారు. ఈరోజు ప్రపంచ హృదయ దినోత్సవం జరుపుకుంటున్నారు. గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి హృదయ సంబంధ వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంచడం, ఆరోగ్యకర జీవనశైలి ప్రోత్సహించడమే ఈరోజు ముఖ్య ఉద్దేశ్యం. గుండె ఆరోగ్యం కాపాడుకోవటానికి ఉప్పు, నూనె తగ్గించి తాజా కూరగాయలు, పండ్లు తీసుకోవాలని, ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే పొగాకు, ధూమపానానికి దూరంగా ఉంటూ యోగా, ధ్యానం ద్వారా మానసిక ఒత్తిడి నియంత్రించుకోవడం అత్యంత ఆవశ్యకమని స్పష్టం చేస్తున్నారు. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ గుండె ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద వహించాలని టీపీసీసీ అధ్యకులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్, గోవా, కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో అక్కడక్కడ ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 11:03:42. మరికొద్ది క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి వింటారు.

0: వస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం అంటుంది మీ ఆర్జే అనిత. సరిగ్గా 32 ఏళ్ల క్రితం ఒక సినిమా జనాలను థియేటర్ల వద్ద బారులు తీరేలా చేసింది. కేవలం కెమెరా ట్రిక్స్, మనుషుల ఊహాశక్తితో తెలుగు ఇండస్ట్రీలో

ఒక అద్భుతం జరిగింది. తెలుగు సినిమాలో గ్రాఫిక్స్ అంటే ఏంటో కూడా సరిగ్గా తెలియని ఆ రోజుల్లోనే ఒకే ఒక్క సినిమా ఒక తరాన్ని మొత్తం ఊహల పల్లకిలో ఊరేగించింది.

ఉంటుంది. కమర్షియల్ మాస్ సినిమాలు సూపర్ సక్సెస్ఫుల్గా ఆడుతున్న సమయంలో ఒక సూపర్ మాస్ ఫాలోయింగ్ ఉన్న కథానాయకుడితో దర్శకుడి అద్భుత సృష్టి ఆ సినిమా. మరి ఇంతకు ఆ సినిమా ఏది తెలుసుకోవాలనుంది కదా. అయితే ముందొక పాట విందాం. పాట తర్వాత ఆ సినిమా ఏంటో, దాని కథాకథనం ఏంటో తెలుసుకుందాం.

0: ముందుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: అద్భుత మాయా ప్రపంచాన్ని సృష్టించి థియేటర్లలో ప్రేక్షకులు వారిని వారు మర్చిపోయి లీనమైపోయేలా చేసిన సినిమా భైరవ ద్వీపం. భైరవ ద్వీపం సినిమా అనగానే గుర్తు

వచ్చేది ఆ విజువల్స్. ఆ రోజుల్లో కంప్యూటర్లు, డిజిటల్ ఎఫెక్ట్స్ లేవు. మరి ఆ వింత లోకాన్ని, మంత్రాల దీవిని కళ్లకు కట్టినట్టు ఎలా చూపించారు? దానికి కారణం సినిమాటోగ్రాఫర్ కబీర్లాల్ గారి కెమెరా మ్యాజిక్. సినిమాలో వచ్చే దట్టమైన అడవులు, కొండ గుహలు చాలా వరకు నిజమైనవి కావు. చెన్నైలోని వాహిని స్టూడియోలో వేసిన భారీ సెట్స్ అవి. లైటింగ్ అండ్ షాడోస్ కాంబినేషన్తో కెమెరా లెన్స్ను రకరకాలుగా మారుస్తూ కేవలం ఆప్టికల్ ట్రిక్స్తోనే థియేటర్లలో ప్రేక్షకులను భయపెట్టేశారు. ఆ మాయాకోటను, గుహలను చూసిన జనాలు నిజంగానే ఎక్కడో షూటింగ్ చేశారనుకున్నారు. అంతలా మాయ చేశారు కబీర్లాల్ గారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: విజువల్ ఎఫెక్ట్స్ తో కొత్త ట్రెండ్ సృష్టించిన సినిమా భైరవ ద్వీపం గురించి మాట్లాడుకుంటున్నాం ఈనాటి మన గుర్తుకొస్తున్నాయిలో. ఇక సినిమా కథ గురించి మాట్లాడుకుందాం. అనుకోని కారణాల వల్ల రాజకుమారుడైన హీరో గూడెంలో విజయ్ అనే పేరుతో పెరుగుతాడు. అడవిలో ఒకరోజు హీరో కార్తికేయ రాజ్యపు యువరాణి పద్మావతిని చూసి ప్రేమలో పడతాడు. ఆమెను చూడటానికి ప్రాణాలకు తెగించి కోటలో ప్రవేశిస్తాడు. సైనికులతో యుద్ధం చేసి చాకచక్యంతో తప్పించుకుంటాడు విజయ్. మరి విజయ్ ధైర్యానికి పద్మావతి కూడా అతనికి మనసిస్తుంది. ఈ సినిమా షూటింగ్ కోసం అంతఃపురం సెట్స్ అన్నీ స్టూడియోలో వేసినవే. చూడటానికి మాత్రం ఎక్కడో కోటలో తీసిన అనుభూతి కలుగుతుంది. ఆ రోజుల్లో రాజకుమారి గెటప్ కోసం వేసుకునే భారీ నగలు, లంగాలు మోస్తూ షూటింగ్లో నిలబడడం చాలా కష్టంగా ఉండేది. బాలకృష్ణ గారి ఎనర్జీకి మ్యాచ్ చేస్తూ కత్తి యుద్ధాలు, రొమాంటిక్ సీన్లలో నటించడం ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ అని రోజా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ముందుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు మీ ఆర్జే అనితతో. భైరవ ద్వీపాన్ని ఏలే దుష్టమాంత్రికుడు భైరవుడు విశ్వాన్ని ఏలాలనే దురాశతో రాకుమారి పద్మావతిని బలివ్వాలని చూస్తాడు. ఆమెను రక్షించే ప్రయత్నంలో విజయ్ యక్షిణీలోకం చేరుకుని ఒక దివ్య కంఠాభరణాన్ని సాధిస్తాడు. తనను మోసం చేశాడని ఆగ్రహించిన యక్షిణి విజయ్ను ఒక విచిత్రమైన కురీపిగా మారిపోవాలని శాపమిస్తుంది. దాంతో విజయ్ మొహమంతా బొబ్బలతో వికృతంగా కురూపిగా మారిపోతాడు. అయితే ఈ వికృత రూపం వెనుక ఉన్న కొన్ని నిజాల గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ గెటప్ కోసం బాలకృష్ణ గారు రోజుకు 4 గంటల పాటు మేకప్ కోసం కూర్చునేవారట. ఆ జిగురు ఆ మేకప్ మెటీరియల్ వల్ల ముఖం మండుతున్నా భరిస్తూ షూటింగ్ చేసేవారట. ఈ గెటప్ వల్ల బాలకృష్ణ గారు ఏకంగా 11 రోజులు అన్నం తినకుండా కేవలం లిక్విడ్స్ మాత్రమే తీసుకున్నారట. మేకప్ ముఖానికి అంతలా అతుక్కుపోయి నోరు కదపడానికి కూడా వచ్చేది కాదట. మాస్ ఫాలోయింగ్ ఉన్న బాలకృష్ణను అలా చూసిన అభిమానులు షాక్ అయ్యారు. కానీ ఆ పాత్ర కోసం ఆయన పండించిన కష్టం, ఆ పాత్ర పండించిన సెంటిమెంట్ చూసి థియేటర్లలో కన్నీళ్లు పెట్టుకున్నారట. ఒక నటుడిగా బాలకృష్ణ గారి డెడికేషన్కు ఈ సీన్ ఒక మచ్చుతునక.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో.

0: ఆకాశవాణి తెలుగు.
1: విజువల్ వండర్ భైరవ ద్వీపం సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం. గుర్తుకొస్తున్నాయిలో కురూపి రూపంలో ఉన్న విజయ్ తాను సాధించిన నెక్లెస్ను పద్మావతి మెడలో వేస్తాడు. విజయ్ను గుర్తుపట్టని రాకుమారి ఆ నెక్లెస్ను విసిరి కొడుతుంది. రక్షణ కవచం పోవడంతో మాంత్రికుడు పద్మావతిని అపహరిస్తాడు. సినిమాలో చూశారు కదా, రోజాగారు నిద్రపోతుండగా మంచం గాల్లోకి లేచి కిటికీల నుండి అడవుల మీదుగా ఎగురుకుంటూ భైరవ ద్వీపానికి వెళ్లే సీన్ గుర్తుంది కదా. మరి అదెలా సాధ్యమైంది అనుకుంటున్నారా? దాని వెనక పెద్ద కసరత్తే జరిగింది. ఆ మంచానికి సన్నటి బలమైన స్టీల్ వైర్లు కట్టి స్టూడియోలో క్రేన్ల సహాయంతో గాల్లోకి లేపారు. బ్యాక్గ్రౌండ్లో బ్లూ మ్యాట్ స్క్రీన్ ఉంచి షూట్ చేశారు. ఆ తర్వాత విడిగా షూట్ చేసిన అడవులు మేఘాల విజువల్స్ను ఈ మంచం సీన్తో ఆప్టికల్ ప్రింటింగ్ ద్వారా మిక్స్ చేశారు. ఈ ఒక్క సీన్ పర్ఫెక్ట్గా రావడానికి ఎన్నో రోజులు టైం పట్టిందట. ఈ సినిమాకు సంబంధించిన ఇంకా విశేషాలు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

గుర్తుకొస్తున్నాయిలో భైరవద్వీపం సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం. భైరవద్వీపం సినిమాలో ఒక పాట ఇప్పటికీ సంగీత ప్రియులకు ఒక పెద్ద గైడ్ లాంటిది. అదే శ్రీతుంబుర నారద నాదామృతం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన ఈ పాట ఎంతటి అద్భుతమో మాటల్లో చెప్పలేము. సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్ గారు ఈ ఒక్క పాటలోనే ఏకంగా 7 శాస్త్రీయ రాగాలను, అంటే శివరంజని, మోహన, హిందోళం లాంటి రాగాలను మిక్స్ చేసి స్వరపరిచారు. ఈ పాట రికార్డింగ్ సమయంలో బాలుగారు ఒక్క టేక్లోనే పాట పాడి అందరినీ ఆశ్చర్యపరిచారట. తెరపై బాలకృష్ణ గారు ఆ క్లాసికల్ సాంగ్కు ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్, హావభావాలు ఇప్పటికీ వన్ ఆఫ్ ద బెస్ట్. ఇదో సంగీత ప్రయోగం, తెలుగు సినిమా గర్వించదగ్గ పాట. మరి ఆ పాట మీ అందరికోసం.

అద్భుతమైన పాట విన్నారు కదా. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఎంత అద్భుతంగా పాడారు. మరి ఈ పాటకి రచన వేటూరి సుందరరామమూర్తి గారు. ఈ సినిమా కథలోకి వస్తే, పద్మావతిని కాపాడటానికి మహర్షి ఆశ్రమానికి వెళ్తాడు విజయ్. అక్కడ అతని తల్లి విజయ్ను గుర్తుపడుతుంది. భైరవ ద్వీపానికి వెళ్ళడానికి ఒకే ఒక్క మార్గం మాయాగుర్రం. కానీ శాపం వల్ల కురూపిగా ఉన్న విజయ్ ఆ గుర్రం ఎక్కలేడు. అప్పుడు అతని తల్లి కొడుకు కోసం ఆ శాపాన్ని తను తీసుకుంటుంది. తల్లి త్యాగంతో శాపవిముక్తుడైన విజయ్ ఆ తెల్లటి రెక్కల గుర్రం ఎక్కి గాల్లో ఎగురుకుంటూ భైరవ ద్వీపం వైపు వెళ్తాడు. ఇంతకీ ఆ రెక్కల గుర్రం ఏంటి తెలుసా? ఇందాక మనం విన్న పాట ఆ రెక్కల గుర్రాన్ని ప్రసన్నం చేసుకోవడానికి పాడిన పాట అన్నమాట. మరి గుర్రం నిజంగా ఎగిరిందా అంటే, గుర్రం ఎలా ఎగురుతుంది చెప్పండి? గుర్రం సీన్ల కోసం నిజమైన తెల్ల గుర్రాన్ని రోప్ల సహాయంతో గాల్లోకి లేపారట. దీనివల్ల వన్యప్రాణి సంరక్షణ బోర్డు నుండి కొన్ని ఇబ్బందులు ఎదురైనా దర్శకుడు సింగీతం శ్రీనివాస్ గారు చాలా జాగ్రత్తలు తీసుకుని గుర్రానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆ సీన్స్ డిజైన్ చేశారట. భైరవ ద్వీపానికి వెళ్లే దారిలో విజయ్కు ఎన్నో వింతలు ఎదురవుతాయి. అంగుళం పరిమాణం ఉండే

లిల్లీపుట్లు అతన్ని బంధిస్తారు. ఈ మనుషుల కోసం రోబోటిక్స్ వాడలేదు. మరి ఎలా? కేవలం ఫోర్స్డ్ పర్స్పెక్టివ్ అనే కెమెరా టెక్నిక్ను వాడారు. అంటే మనుషుల ప్లేస్మెంట్స్ని బట్టి ఒకరు పెద్దగా ఒకరు చిన్నగా కనిపించేలా భ్రమ కల్పించడం అన్నమాట. ఎలాంటి కంప్యూటర్ సహాయం లేకుండా కేవలం మనుషుల ప్లేస్మెంట్స్తోనే ఆ మ్యాజిక్ చేశారు. నిజంగా సంగీతం గారు జీనియస్ కదా. ఇక సినిమా క్లైమాక్స్లో వచ్చే రెండు తలల రాక్షసుడితో కథానాయకుడు విజయ్ యుద్ధం చేస్తాడు, గుర్తుందా? మరి ఆ రెండు తలల మనిషి ఎలా వచ్చాడు? బాగా పొడుగున్న ఒక వ్యక్తి భుజాలపై డమ్మీ తలను ఆర్టిఫిషియల్గా అమర్చి లోపల చిన్న వైర్లు స్ప్రింగులు పెట్టి దూరం నుండి టెక్నీషియన్లు రిమోట్తో దాన్ని కళ్ళు నోలు కదిలేలా చేశారట. టాలీవుడ్లో యానిమాటిక్స్ సాంకేతికకు తొలి అడుగు అది. హాలీవుడ్ రేంజ్ థాట్ అది. మరి ఇక విజయ్ ఆ రెండు తలల రాక్షసుని చంపి భైరవ ద్వీపాన్ని నాశనం చేసి పద్మావతిని తల్లిని తీసుకుని కార్తికేయ రాజ్యానికి వస్తాడు. దుష్ట సంహారం తర్వాత సాక్షాత్తు జగన్మాత విజయ్ తల్లికి శాప విమోచనం కల్పిస్తుంది. విజయ్ పద్మావతిల కళ్యాణంతో ఈ జానపద మహాకావ్యం సుఖాంతమవుతుంది.

భైరవ ద్వీపం సినిమా విశేషాలు మాట్లాడుకుంటున్నాం గుర్తుకొస్తున్నాయిలో. ఈ సినిమాలో విజయ్గా బాలకృష్ణ, పద్మావతిగా రోజా, కార్తికేయ రాజ్యం రాజుగా కైకాల సత్యనారాయణ, విజయ్ తల్లిగా కేఆర్ విజయ తదితరులు నటించారు. భైరవ ద్వీపం సినిమా విడుదలై 32 సంవత్సరాలు అవుతున్నా, బాహుబలి వంటి విజువల్ వండర్స్ వస్తున్నా, ఈ సినిమా స్థానం ఎప్పటికీ ప్రత్యేకం. బడ్జెట్ పరిమితులున్నా, టెక్నాలజీ లేకపోయినా, కేవలం కథపై నమ్మకం, దర్శకుడి ప్రతిభ, నటీనటుల కష్టం ఉంటే అద్భుతాన్ని సృష్టించవచ్చు అని నిరూపించిన సినిమా భైరవ ద్వీపం. అందుకే ఈ సినిమా 9 నంది అవార్డులు గెలుచుకుంది. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తే ఛానల్ మార్చకుండా చూసేవాళ్లు ఎంతోమంది ఉన్నారు. కథ, సాంకేతికత, షూటింగ్ విశేషాల సమాహారంగా సాగిన ఈరోజు మనకు గుర్తుకొస్తున్న ఈ కార్యక్రమంలో ఒక గొప్ప కళాఖండాన్ని గుర్తు చేసుకున్నాం కదా.

వివేక్ షంగారి గురించి మాట్లాడుకుంటున్నాం. చైతన్య, ఇతను బాబాయ్ ఇంట్లో పెరిగాడు అని మాట్లాడుకున్నాం కదా, అసలు ట్విస్ట్ ఏంటంటే కాలేజ్ ఫస్ట్ ఇయర్కి రాగానే బాబాయ్ ఫీజులు కట్టడం ఆపేసి ఇంట్లో నుంచి పంపించేశాడట. 17 ఏళ్ల వయసు, జేబులో పైసా లేదు, ఉండటానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, పూర్తిగా రోడ్డున పడిపోయాడు వివేక్. ఆ సమయంలో అతన్ని ఆదుకున్నది అతను సరదాగా సొంతంగా నేర్చుకున్న కోడింగ్ విద్య. భిలాయిలోని ఒక కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ యజమాని దగ్గరికి వెళ్ళి, నాకు కోడింగ్ వచ్చు, ఏదైనా పని ఇవ్వండి అని అడిగాడట. వివేక్ను టెస్ట్ చేసిన ఆ యజమాని షాక్కు గురయ్యాడు. వెంటనే పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్గా ఉద్యోగమిచ్చి ల్యాబ్లోనే పడుకునే పర్మిషన్ ఇచ్చాడు. అలా రోడ్డు మీద నుండి కేవలం తన స్కిల్స్ను నమ్ముకుని తనకంటూ ఉండేందుకు చోటు సంపాదించుకున్నాడు వివేక్. ఆ తర్వాత అతను టెక్ ప్రపంచాన్ని ఎలా రూల్ చేశాడో తెలుసుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

తినడానికి తిండి, ఉండడానికి చోటు లేని వివేక్ షంగారి టెక్నాలజీ ప్రపంచంలో ఒక సంచలనంగా ఎలా మారాడు? బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న వివేక్ ఫ్రెండ్ ఒకరు కొన్ని కంప్యూటర్ పుస్తకాలు వివేక్ కోసం తెచ్చాడు. అయితే వివేక్ను ఆ పుస్తకాల కన్నా వాటిని చుట్టి ఉన్న పేపర్ ఎక్కువగా ఆకర్షించింది. కారణం, ఒక అమెరికన్ సంస్థ C++ లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళు కావాలి అంటూ ఇచ్చిన ప్రకటన అది. దాన్ని చూసి ఆ ఫ్రెండ్ దగ్గరే ఛార్జీలకు డబ్బులు తీసుకుని బెంగళూరు రైలు ఎక్కేశాడు వివేక్. అతని స్కిల్స్ చూసి ఏ డిగ్రీ లేకున్నా 7,000 రూపాయల జీతంతో ఆ కంపెనీ వివేక్కు ఉద్యోగం ఇచ్చింది. ఒక సంవత్సరంలోనే తన ప్రతిభతో 40,000 జీతానికి ఎదిగాడు వివేక్. ఆ తర్వాత కొన్ని ప్రముఖ సంస్థలలో పనిచేసి 2006లో తనే సొంతంగా ఒక స్టార్టప్ను ప్రారంభించి దాన్ని లాభాల బాట పట్టించారు. 4 సంవత్సరాల తర్వాత ఇంకో కంపెనీ ప్రారంభించారు. ఒక పక్క వ్యాపారం చేస్తూనే మరోపక్క తన కాలేజీ విద్యను పూర్తి చేశారు వివేక్. దాదాపు 3 దశాబ్దాల పాటు డీప్ టెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ రంగాలలో అద్భుతాలు సృష్టించారు. ఒక పెద్ద బహుళజాతి కంపెనీ కొన్ని 100 కోట్లు ఇచ్చి 2024లో వివేక్ కంపెనీలను కొనుగోలు చేసింది. వివేక్ కోటీశ్వరుడయ్యాడు. వినడానికి ఇది ఒక సినిమా కథలాగా ఉంది కదా, కానీ అసలైన క్లైమాక్స్ ఇంకా ఉంది. సక్సెస్ అంటే కేవలం డబ్బు సంపాదించడమే కాదు అని నిరూపించిన వివేక్ రియల్ క్లైమాక్స్ ఏంటో తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

వివేక్ షంగారి గురించి మాట్లాడుకుంటున్నాం చైతన్య స్ఫూర్తిలో. వివేక్ షంగారి ద వివేక్ షంగారి అయ్యాడు, కోట్ల రూపాయలకు అధిపతి అయ్యాడు. మరి తర్వాత ఏం చేశాడు? సాధారణంగా అయితే లగ్జరీ కార్లు, బంగ్లాలు, విలాసవంతమైన జీవితం ఇదే కదా ఎవరైనా చేస్తారు. కానీ వివేక్ అలా చేయలేదు. తన బాల్యాన్ని గుర్తు తెచ్చుకున్నాడు. డబ్బు లేక ఏ ఒక్కరి చదువు ఆగిపోకూడదు అనుకున్నాడు. ఏకలవ్య అనే ట్రస్ట్ను స్టార్ట్ చేసి తను సంపాదించిన ఆస్తిలో ఏకంగా 96% పైగా సమాజానికి పేద పిల్లల చదువు కోసం విరాళంగా ఇచ్చేశాడు. నిరుపేదల ఇళ్లలో పుట్టి బాలకార్మికులు అవుతుంటారు, లేదా నాలాగా ఛిద్రమైన కుటుంబాల్లో పుట్టి బాధపడుతుంటారు. వారు మహాభారతంలోని ఏకలవ్యుల వంటి వారు. అందుకే వారి కోసం ఏకలవ్య ట్రస్ట్ను ప్రారంభించాను అంటారు వివేక్ శృంగారి. గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ ఉండే పేద విద్యార్థులను ఏకలవ్య ట్రస్ట్ ద్వారా ఎంపిక చేసి వాళ్ళు డిగ్రీ చదివేదాకా ట్యూషన్ ఫీజులు, యూనిఫామ్స్, పుస్తకాలకు అయ్యే ఖర్చు మొత్తం ఏకలవ్య ట్రస్ట్ భరిస్తుంది. ప్రతి సంవత్సరం ఒక్కో విద్యార్థి పైన 50,000 నుండి 1,00,000 వరకు ఖర్చు చేస్తుంది ఈ ట్రస్ట్. ఈ రకంగా ఇప్పటికే 312 మంది విద్యార్థుల బాధ్యత తీసుకున్నాడు వివేక్ షంగారి. డబ్బుతో కాదు, మనం సృష్టించే అవకాశాలతోనే విజయానికి నిజమైన అర్థం అని నిరూపించిన వివేక్ షంగారి నిజంగా గ్రేట్ కదా. అనాథ అయినా మేధావిగా నిలిచాడు. ఏకలవ్యుడిలా సొంతంగా విద్య నేర్చుకుని, అర్జునుడిలా విజయ పరంపర కొనసాగించి సంపాదన అంతా ధాతృత్వానికి కేటాయించిన ఏకలవ్యుణ్ణి, అర్జునుణ్ణి, కర్ణుణ్ణి గుర్తుకు తెచ్చే అరుదైన ప్రస్థానం వివేక్ షంగారిది. యువతకు దిక్సూచి లాంటిది అతని కథ. ఇది ఇవాళటి చైతన్య స్ఫూర్తి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్య అంశాలు. యునెస్కో తాత్కాలిక జాబితాలో మన దేశానికి చెందిన మరో 5 కొత్త చారిత్రక ప్రదేశాలు చోటు దక్కించుకున్నాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. భారత నావికాదళం 2026 సంవత్సరానికి సంబంధించిన కమాండర్స్ 2వ సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమవుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ గుండె ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద వహించాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఆసియా క్రీడల్లో మహిళల షూటింగ్ వ్యక్తిగత విభాగంలో నీరు దండ స్వర్ణ పతకం సాధించారు. వార్తలు వివరంగా. యునెస్కో తాత్కాలిక జాబితాలో మన దేశానికి చెందిన మరో 5 కొత్త చారిత్రక ప్రదేశాలు చోటు దక్కించుకున్నాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు.

0: మన దేశం నుంచి జాబితాలో చేరిన ప్రదేశాల సంఖ్య మొత్తం 78 పెరిగిందన్నారు. కొత్తగా చేర్చిన ప్రదేశాల్లో బాగ్ గుహ చిత్రాల బౌద్ధ చిత్రకళలు, చంబళ్లోయ దేవాలయాల సమూహం, గుప్తకాలపు ఉదయగిరి గుహలు, గిన్నోర్ఘడ్ గిరిజన వారసత్వం, సత్యాగ్రహ ప్రదేశాలు ఉన్నాయని, ఇవి భారత వారసత్వ వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయని తెలిపారు. భారత నాగరికత వారసత్వాన్ని ప్రపంచ వేదికపై ప్రదర్శించాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు ఈ పురోగతి ప్రతిబింబిస్తుందని షెకావత్ పేర్కొన్నారు. దేశం యొక్క చారిత్రక సాంస్కృతిక సంపద అంతర్జాతీయ స్థాయిలో చాటి చెప్పడంలో ఈ గుర్తింపు ఎంతగానో దోహదపడుతుందని, ఈ తాత్కాలిక జాబితాలో చోటు దక్కడం ద్వారా భవిష్యత్తులో ప్రపంచ వారసత్వ హోదా లభించే అవకాశం మరింత మెరుగవుతుందని మంత్రి తెలిపారు. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ గుండె ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద వహించాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి హృదయ సంబంధ వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంచడం, సకాలంలో వైద్యం పొందడం, ఆరోగ్యకర జీవనశైలి ప్రోత్సహించడమే ఈరోజు ముఖ్య ఉద్దేశమన్నారు. నీటి లభ్యత, నేల తేమ ఆధారంగా పంటల ప్రణాళికలు రూపొందించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని హామీ ఇస్తూ రాష్ట్రాలు సమన్వయ ప్రణాళిక, శాస్త్రీయ అంచనా, క్షేత్రస్థాయి పర్యవేక్షణ ద్వారా రబీ సీజన్ ఏర్పాట్లు పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సు రబీ అభియాన్ 2026లో మాట్లాడుతూ, వాతావరణ మార్పుల నేపథ్యంలో సాంప్రదాయ పద్దతులకు బదులుగా డేటా ఆధారిత ప్రణాళిక, కేంద్ర రాష్ట సమన్వయం ఎంతో అవసరమన్నారు. మహారాష్ట, కర్ణాటక రాష్ట్రాలు నెలకొన్న కరువు పరిస్థితులపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్టలో దాదాపు 3/2 ప్రాంతం కరువు ప్రభావానికి గురైందని, రాష్ట ప్రభుత్వం అక్కడ కరువు ప్రకటించిందని, అలాగే కర్ణాటక కూడా కరువు పరిస్థితి ఎదుర్కొంటుందని చౌహాన్ తెలిపారు. వచ్చే నెల 3వ తేదీన కేంద్ర బృందం కర్ణాటకలో క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతుందని, అదేవిధంగా మహారాష్టకు కూడా ఒక కేంద్ర బృందం పంపుతామని మంత్రి చెప్పారు.
1: రాజ్య సర్కారోనే మహారాష్ట్ర బడే హిస్సే పర్ కర్ణాటక మే బడే హిస్సే పర్ సూఖా ఘోషిత్ కియా హై. భారత్ సర్కార్ రాజ్యం కే సాథ్ డట్ కే ఖడీ రహేగీ. కర్ణాటక మే భీ 3 అక్టోబర్ కో టీమ్ బనా కే భేజ్ రహే హై వహాన్ కీ స్థితి కే ఆకలన్ కే లియే. మహారాష్ట్ర కే ముఖ్యమంత్రి జీ సే బాత్ హుయీ హై తో భావీ హమ్ టీమ్ కీ తయారీ కర్ రహే హై. మే స్వయం భీ ఉన్ రాజ్యో మే జా కే స్థితి దేఖూంగా ఔర్ హమ్ అప్నే కిసానో కే సాథ్ రాజ్య సర్కారో కే సాథ్ పూరీ తాకత్ సే ఖడే రహేంగే ఇస్ పరిస్థితి కా ముకాబలా కర్నే కే.
0: వరి సాగు తర్వాత ఖాళీగా ఉండే భూముల్లో పప్పుధాన్యాలు, నూనె గింజల సాగు ప్రోత్సహించాలని కోరారు. మోతాదుకు మించి ఎరువులు వాడటం వల్ల ఖర్చులు పెరగడంతో పాటు నేల ఆరోగ్యం దెబ్బతింటుందని హెచ్చరించారు. పంటల పరిస్థితి, విత్తనాల వృద్ధి, తెగుళ్ల బెడద వంటి అంశాలపై ప్రతి రాష్ట్రంలో పర్యవేక్షణ ఉండాలని సూచించారు. ఉత్సాహం, ధైర్యం, ఓర్పు, పనిచేసే సామర్థ్యం, జ్ఞానం, పరాక్రమం, ఈ 6 గుణాలు ప్రతి వ్యక్తిలో ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఒక సంస్కృత సూక్తిని పంచుకుంటూ, ఈ గుణాలు ఉన్నవారికి దైవిక సహాయం లభిస్తుందని మోదీ పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నితిన్ నవీన్ అధ్యక్షతన పార్టీ రాష్ట్రాల కొత్త ఇన్ఛార్జీలతో ఈరోజు కీలక సమావేశం జరుగుతుంది. 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ముఖ్యమంత్రులు హాజరయ్యే భేటీలో రాగల అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలు, పార్టీ సంస్థాగత బలోపేతంతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ప్రభుత్వాల పనితీరుపై సమీక్షిస్తున్నారు. దేశంలో జాతీయ రహదారుల నెట్వర్క్ 2014 నుంచి ఈ ఏడాది మార్చి నాటికి దాదాపు 61% పెరిగి 91,000 కిలోమీటర్ల నుంచి 146,000 కిలోమీటర్లకు చేరుకుందని ప్రభుత్వం తెలిపింది. భారతదేశ జాతీయ రహదారుల నెట్వర్క్ పచ్చదనం పెంపుదలకు 2015లో తీసుకొచ్చిన గ్రీన్ హైవేస్ పాలసీ జాతీయ రహదారుల వెంబడి మొక్కలు నాటేందుకు ఒక విధానం రూపొందించేందుకు, వాయు కాలుష్యం, ధూళి ప్రభావం తగ్గించేందుకు, అదే సమయంలో స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు సృష్టించేందుకు ఈ విధానం రూపకల్పన చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఒడిశాలోని పారాదీప్ తీరంలో జరిగిన రసాయన నౌక ప్రమాదంలో వేగంగా రక్షణ చర్యలు చేపట్టి ప్రాణనష్టం నివారించిన పోర్టు సిబ్బందిని కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ అభినందించారు. మన దేశంలో పోర్టులు, సముద్ర భద్రత, పర్యావరణ పరిరక్షణ కట్టుబడి ఉన్నాయని సామాజిక మాధ్యమ వేదికగా సోనోవాల్ తెలిపారు. ఆ నౌకలో 23 మంది సిబ్బందితో పాటు దాదాపు 9,000 మెట్రిక్ టన్నుల పామాయిల్ ఉందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రధాన ఇంజిన్ వైఫల్యం, బాలస్ట్ ట్యాంక్ వేగంగా నీటిలో నిండిపోవడంతో ఆ నౌక ప్రమాదకర కోణంలో వంగిపోయిందని, దీంతో ఆ నౌక ఆదివారం ఉదయం అత్యవసర సహాయం కోసం పిలుపునిచ్చిందని తెలిపింది. భారత నావికాదళం 2026 సంవత్సరానికి సంబంధించిన 2వ ఎయిడ్ సదస్సు ఈరోజు నుంచి గురువారం వరకు న్యూఢిల్లీలో నిర్వహిస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో సీనియర్ నేవల్ లీడర్షిప్, ఆపరేషనల్ ఏరియా కమాండర్లు పాల్గొని సైనిక వ్యూహాత్మక స్థాయిలో కార్యాచరణ సన్నద్ధతపై సమీక్షిస్తారని తెలిపింది.

ఈరోజు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొని నావికాదళంపై అంచనాలు, పశ్చిమాసియాలో జరుగుతున్న ఘర్షణల మధ్య ఇంధన భద్రతతో పాటుగా భారత సముద్ర ప్రయోజనాలు పరిరక్షించడంలో నావికాదళం పాత్రపై చర్చిస్తారని ఆ శాఖ తెలిపింది. ఆరవ తరగతి విద్యార్థులకు మూడు భాషల విధానం నుంచి మినహాయింపు ఇవ్వడాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీబీఎస్ఈని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఏడవ తరగతి విద్యార్థులకు కల్పించిన ఈ మినహాయింపును ఆరో తరగతి విద్యార్థులు కూడా వర్తింపచేయాలని కోర్టు సూచించింది. జాతీయ విద్యా విధానం 2020, పాఠశాల విద్య కోసం జాతీయ పాఠ్యప్రణాళిక ఫ్రేమ్వర్క్ 2023కు అనుగుణంగా సీబీఎస్ఈ ఈ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం విద్యార్థులు మూడు భాషలు అభ్యసించాలి. అయితే ప్రస్తుతం ఆరో తరగతి బ్యాచ్పై ఈ నిబంధన ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేసేందుకు కేంద్రం మొగ్గు చూపలేదు. దాదాపుగా 99% పాఠశాలలు మూడో భాష విధానం అమలు చేస్తున్నాయని, 1.2% పాఠశాలలు మాత్రమే అమల్లో ఇబ్బందులు ఉన్నాయని సొలిసిటర్ జనరల్ తెలిపారు. మౌలిక సదుపాయాలు కల్పించేందుకు మరికొంత సమయం ఇవ్వాలని న్యాయమూర్తి సూచించారు. ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ది సంస్థకు ప్రమాణ్ ధృవీకరణ పత్రాలను కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఈరోజు అందజేశారు. సర్టిఫైడ్ అడవులు, అటవీ ఆధారిత వ్యవసాయోత్పత్తులకు దేశీయ అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానం పెంపొందించే లక్ష్యంతో అడవులు, కలప, ఇతర అటవీ ఉత్పత్తుల సర్టిఫికేషన్ కోసం రూపొందించిన జాతీయ ఆమోదం కలిగిన వ్యవస్థే ప్రమాణ్ అని, ఈ సర్టిఫికేషన్ బాధ్యతాయుతమైన అటవీ నరికివేతలని కలప సేకరణ, జీవనోపాధి కల్పన కోసం ఉద్దేశించిన, అభివృద్ధి చెందుతున్న ప్రపంచ అవసరాలు తీర్చేందుకు ఒక కీలక సాధనంగా మారుతుందని మంత్రి తెలిపారు. ఈ ప్రమాణ్ సర్టిఫికేషన్ కార్యక్రమాన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ భోపాల్ నిర్వహించింది. E20 పెట్రోల్ దిగుమతులను తగ్గించడమే కాకుండా స్వయం సమృద్దిని పెంచుతుందని ఓఎన్జీసీ ఎక్స్ప్లోరేషన్ డైరెక్టర్ ఓం ప్రకాష్ సిన్హా తెలిపారు. అహ్మదాబాద్లో జరిగిన ఇండియా ఎనర్జీ వీక్ కార్యక్రమంలో మాట్లాడుతూ, మన దేశంలో ఇంధన అవసరాలు అత్యధికంగా పెరుగుతున్నాయని, పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ద నేపథ్యంలో విదేశీ ఇంధన వనరులపై ఆధారపడడం తగ్గించుకునేందుకు దేశాలు ప్రయత్నిస్తున్నాయని సిన్హా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇంధన సమస్యలు పరిష్కారాలపై చర్చించేందుకు IEW ఒక వేదికని వెల్లడించారు. జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ వేలపై సులభమైన పొదుపుతో కూడిన ప్రయాణం అందించడంలో ఫాస్టాగ్ వార్షిక పాస్కు ప్రైవేట్ వాహన యజమాని నుంచి ఆదరణ పెరుగుతోందని రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. గత ఏడాది ఆగస్టు 15 ప్రారంభించిన ఈ పాస్ కోటి జారీ మైలురే దాటిందని, దీనివల్ల తరచుగా ఫాస్టాగ్ రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదని, 3,075 రూపాయలు ఒకేసారి రుసుము చెల్లించి 1 సంవత్సరంతో లేదా 200 టోల్ ప్లాజా క్రాసింగ్ వరకు దీన్ని ఉపయోగించుకోవచ్చని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, అస్సోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో కొన్ని ప్రాంతాలు ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే మహారాష్ట్ర, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మాహే, కొంకణ్, గోవా, ఒడిశాలో కొన్ని ప్రాంతాల్లో ఇదే విధమైన వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఆసియా క్రీడల్లో మహిళల షూటింగ్ వ్యక్తిగత విభాగంలో నీరు దండ స్వర్ణ పతకం సాధించారు. అంతకుముందు ఆమె ఆషిమా అహ్లావత్, మనీషా కీర్లతో కలిసి మహిళల టీం విభాగంలో భారత్కు రజత పతకం అందించారు. చైనా 346 పాయింట్లతో స్వర్ణ పతకం సాధించగా 325 పాయింట్లతో కువైట్ కామ్సింగ్ గెలుచుకుంది. ఇక అథ్లెటిక్స్ విభాగంలో పురుషుల జావలిన్ త్రోలో భారత్ డబుల్ పొడియం సాధించింది. యశ్వీర్ సింగ్ రజతం గెలుచుకోగా రోహిత్ యాదవ్ కాంస్యం సాధించారు. ఇక పథకాలు సాధించిన క్రీడాకారులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందించారు. వారి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని రాష్ట్రపతి ముర్ము సామాజిక మాధ్యమ వేదికగా ఆకాంక్షించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యునెస్కో తాత్కాలిక జాబితాలో మన దేశానికి చెందిన మరో 5 కొత్త చారిత్రక ప్రదేశాలు చోటు దక్కించుకున్నాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. భారత నావికాదళం 2026 సంవత్సరానికి సంబంధించిన కమాండర్స్ 2వ సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమవుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ గుండె ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద వహించాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఆసియా క్రీడల్లో మహిళల షూటింగ్ వ్యక్తిగత విభాగంలో నీరు దండ స్వర్ణ పతకం సాధించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 12:40 దాటి 50 సెకండ్లు. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటారు.

0: అదిను యాప్ ద్వారా. అరే వా, చిక్కుకున్నాడు.
1: తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

ఈట్ ఫిట్ కార్యక్రమంలో ఈరోజు మనం ఏం మాట్లాడుకోబోతున్నాము అంటే, ప్రతిరోజు పొద్దున్న లేవగానే ఇంట్లో వినిపించే కామన్ డైలాగ్ ఏంటి? ఈరోజు టిఫిన్ ఏంటి? ఉదయం ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఇదే. ఈరోజు ఏం టిఫిన్ చేస్తున్నావు? ఇడ్లీనా? నాకొద్దు, ఇడ్లీ ఎవరు తింటారు అని పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా మూతి తిప్పేసుకుంటారు కదా. కానీ అదే ఇడ్లీని ఒక కొత్త స్టైల్లో ఇస్తే ఎలా ఉంటుంది? నిమిషంలో ప్లేట్ ఖాళీ చేసేసి పిల్లలకు ఇడ్లీ చేసి పెడదాం. ఎలా? అది ఎలా అంటారా? మరేం లేదు, ఎప్పుడు చేసే తెల్లటి ఇడ్లీల బదులు ఇడ్లీ పిండిని

చిన్న చిన్న గిన్నెల్లోకి సపరేట్గా తీసుకుని ఒక దాంట్లో క్యారెట్ తురుము, ఇంకో దాంట్లో బీట్రూట్ గుజ్జు, ఇంకో దాంట్లో ఆకుకూరలు అన్నీ కలిపి చేసిన పేస్ట్. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో చేసి చిన్న చిన్న కప్స్లో కప్ కేక్స్ లాగా చేసి పెట్టండి. ఆ కలర్ఫుల్ ఇడ్లీలను ఒక ప్లేట్లో పెడితే పిల్లలకు కాస్త చేంజింగ్గా ఉండడమే కాకుండా కొత్తగా కూడా ఉంటుంది. అంతేకాదు, దీంట్లో విటమిన్స్, ఐరన్ కూడా అందుతాయి. పిల్లలు సాధారణంగా కూరగాయలు తినడానికి ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇదే కాకుండా నాన్ వెజ్ తినే వాళ్ళైతే చికెన్ కీమా కర్రీని కూడా ఇడ్లీలో యాడ్ చేసి పెట్టొచ్చు. ఇలా ఇడ్లీలే కాకుండా పూరి, చపాతి, దోశలు చేసినా కూడా పిల్లలు ఇష్టంగా తినేస్తారు. పిల్లలకే కాదు, పెద్దవాళ్ళకు కూడా ఇది చాలా హెల్దీ ఫుడ్. సో ఇలా కలర్ఫుల్గా హెల్దీగా తింటూ ఫిట్గా ఉందాం.

ఈట్ ఫిట్ వింటున్నారు. పండుగలు, శుభకార్యాలు ఏదైనా సరే కారణం ఏదైనా ఒకటే, కానీ తెలుగువారి ఇళ్లలో పూర్ణాలు మాత్రం మస్ట్ కదా. కానీ ఈ రోజుల్లో డైటింగ్ అని, షుగర్ అని అవి తినడానికి భయపడుతున్నారు చాలామంది. కారణం, దాంట్లో ఉండే మైదా, షుగర్, అమ్మో ఆయిల్లో డీప్ ఫ్రై అని ఆలోచిస్తారు. కానీ ఈరోజు ఈట్ ఫిట్ మీకోసం సూపర్ ఇన్నోవేషన్ పూర్ణాలు తీసుకొచ్చింది. అవే ఓట్స్ అండ్ డేట్స్ పూర్ణాలు. అవి ఏంటో తెలుసుకుందాం. పూర్ణాల స్టఫ్ కోసం పప్పుతో పాటు పంచదార, బెల్లానికి బదులు డేట్స్ పేస్ట్ వాడండి. అంటే పచ్చి ఖర్జూరాలు ఉంటాయి కదా, వాటిని మిక్సీ పట్టినదనమాట. అలాగే పప్పుతో పాటు దాంట్లో కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వాడండి. ఇక పైన లేయర్ కోసం మైదాకు బదులు ఓట్స్ పిండిని, మినప్పప్పు మిశ్రమాన్ని తీసుకోవచ్చు. అన్నీ బాగున్నాయి కానీ మరి ఆయిల్ లేకుండా వాటిని ఫ్రై చేసేది ఎలా అంటారు కదా, దానికి కూడా సొల్యూషన్ ఉంది. వెరీ సింపుల్. నూనెలో ఫ్రై చేయకుండా కేవలం కొన్ని చుక్కల నెయ్యితో పొంగనాల ప్యాన్లో కాల్చండి. టేస్ట్ సేమ్ టు సేమ్.

కానీ క్యాలరీలు మాత్రం సగానికి సగం తక్కువ. పెద్దల ఆరోగ్యం భద్రం, పిల్లలకు స్వీట్ క్రేవింగ్స్ తీరుతాయి. సాంప్రదాయాన్ని గౌరవించి సాంప్రదాయ వంటకం చేసినట్లు ఉంటుంది, ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్లు ఉంటుంది. సూపర్ ఐడియా కదా, నెక్స్ట్ టైం ట్రై చేయండి. ఆలోచించకుండా, టెన్షన్ లేకుండా హ్యాపీగా స్వీట్ తినేయచ్చు. ఈట్ హ్యాపీలీ అండ్ స్టే ఫిట్.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 155313 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ water.gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఈ డిక్ చిక్ డిక్ చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
2: అబ్బా కడుపు నిండిపోయింది బంగారం.

అలా వైకుంఠపురంలో చిత్రం నుండి అనురాగ్ కులకర్ణి మంగ్లి పాడిన పాట విన్నారు. సమయం 1:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది నీలాలా శిరణ్య. భారతదేశ తూర్పు ప్రాంతాన్ని ప్రపంచస్థాయి అల్యూమినియం మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తీర్చిదిద్దుతామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ అభివృద్దికి ఎన్ఆర్ఐలు వారధిగా నిలవాలని జర్మనీ పర్యటనలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల ఏర్పాటుకు హైదరాబాద్ గమ్యస్థానంగా మారుతోందని రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయాన్ని సమగ్రంగా అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. భారతదేశ తూర్పు ప్రాంతాన్ని అల్యూమినియం మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తీర్చిదిద్దనున్నట్లు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. కోల్కతాలో నిర్వహించిన అల్యూమినియం రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ, ఒడిషా మైనింగ్ సామర్థ్యాన్ని బెంగాల్ పారిశ్రామిక శక్తితో అనుసంధానించి బలమైన అల్యూమినియం వాల్యూ చైన్ నిర్మిస్తామన్నారు. అల్యూమినియం విజన్ 2047 ద్వారా దేశ అల్యూమినియం ఉత్పత్తిని 6 రెట్లు పెంచి అంతర్జాతీయ మార్కెట్ వాటాను 10% చేర్చడమే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. కేవలం ఉత్పత్తికే పరిమితం కాకుండా దేశీయంగానే విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసి ఆత్మ నిర్భర భారత్ సాధిస్తామన్నారు. ఇదే సమయంలో దేశంలో బొగ్గు కొరత ఏమీ లేదని, ఉత్పత్తి సరఫరా వేగవంతంగా సాగుతున్నాయని మంత్రి స్పష్టం చేశారు. జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్లో ఉన్న భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ చైర్మన్ బండ

0: ప్రకాష్ నేతృత్వంలోని బృందం సమావేశమైంది. ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, టెక్నాలజీ రంగాల్లో తెలంగాణ సాధించిన పురోగతిని వివరిస్తూ యూరోప్లోని పారిశ్రామికవేత్తలతో పాటు ప్రవాస తెలుగు ప్రజలు రాష్ట్రంలో ఉన్న పెట్టుబడి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. మాతృభూమి అభివృద్దికి నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని రాష్ట్రానికి తీసుకురావడంలో ఎన్ఆర్ఐలు వారధిగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల ఏర్పాటుకు హైదరాబాద్ గమ్యస్థానంగా మారుతోందని రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. మాదాపూర్ రహేజా మైండ్ స్పేస్లో ప్రముఖ బీటూబీ ప్లాట్ఫామ్ బిల్ ట్రస్ట్ 450 కోట్ల రూపాయలతో 40,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన బిల్ ట్రస్ట్ టెక్నాలజీ సెంటర్ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. గతేడాది హైదరాబాద్లో 75కు పైగా జీసీసీలు ప్రారంభమయ్యాయని, ఈ ఏడాది ఆ సంఖ్యను 100కు చేర్చడమే లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ ఏఐ ఫస్ట్ జీసీసీ ద్వారా కొత్తగా 1000 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయన్న మంత్రి, యువతకు శిక్షణ ఇచ్చేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ టాస్క్లతో కలిసి పనిచేయాలని బిల్ ట్రస్ట్ యాజమాన్యాన్ని ఆహ్వానించారు. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని సమగ్రంగా అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శ్రీ భీమేశ్వర ఆలయంలో ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్, విజయ రమణారావు వేముల వీరేశంతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ,
1: నిధుల కొరత లేకుండా పనులు తొందరలో పూర్తి చేయాలని ఆలోచన. వేములవాడ దేవాలయ నిర్మాణం అన్నదాన సత్రంతో సహా, గోశాలతో సహా, భక్తులకు సంబంధించి మంచి అన్ని రకాల సౌకర్యాలతో సహా నిర్మాణం చేసే బాధ్యత చిత్తశుద్ధి ఉంది.
0: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈరోజు జరుగుతున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కీలక సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో పాటు పార్టీ అధిష్టానం పెద్దలతో ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై సమగ్రంగా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ పర్యటనలో భాగంగా రాష్ట అభివృద్దికి సంబంధించిన పలు ప్రజా సమస్యలు, పెండింగ్ నిధులపై పలువురు కేంద్ర మంత్రులను కలిసి వినతి పత్రాలు సమర్పించే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ మతాలు, కులాల పేరుతో దేశాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తోందని తెలంగాణ బీజేపీ అధ్యకుడు రామచంద్రరావు విమర్శించారు. ముఖ్యమంత్రి ఇటీవల తన ప్రసంగంలో హిందూ దేవతలను అవమానపరిచే విధంగా మాట్లాడడం సరైంది కాదన్నారు. అన్ని కులాలను మతాలను గౌరవించడమే హిందువుల ముఖ్య ఉద్దేశమని, దానిని గుర్తించాలని కాంగ్రెస్ నాయకులకు సూచించారు. సర్ విషయంలో కాంగ్రెస్ యాంటీ ఇండియా ఆలోచనతో ముందుకు వెళ్తోందని విమర్శించారు. ఆసుపత్రుల్లో ఇటీవల పసిపిల్లలు చనిపోతే స్పందించని కాంగ్రెస్ పార్టీ ఓటమికి మాత్రం ఈవీఎంలు సర్ల పేరిట కారణాలు వెతుక్కుంటోందని ఎద్దేవా చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 కొత్త లేబర్ కోడ్లు భారత కార్మిక రంగానికి మహర్దశ తెచ్చిపెట్టనున్నాయి. వికసిత్ భారత్ 2047 దిశగా కేంద్రం చేపడుతోన్న సంస్కరణల్లో భాగంగా దేశ కార్మిక రంగానికి అనుకూలంగా, నేటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఈ లేబర్ కోడ్లను రూపొందించింది. 4 లేబర్ కోడ్ల గురించి మరింత సమాచారం తెలుసుకుందాం.
2: బ్రిటిష్ కాలం నాటి సంక్లిష్టమైన 29 రకాల పాత కార్మిక చట్టాలను రద్దు చేసి వాటన్నింటినీ 4 సులువైన పారదర్శకమైన కోడ్లుగా కేంద్ర ప్రభుత్వం సమీకరించింది. అవేంటంటే వేతన కోడ్, సామాజిక భద్రత కోడ్, పారిశ్రామిక సంబంధాల కోడ్, ఉద్యోగ భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్. గతంలోని పాత చట్టాలు కేవలం పరిమిత రంగాల్లోని కార్మికులకు మాత్రమే వర్తించేవి. కానీ ఈ కొత్త కోడ్లు దేశంలోని అసంఘటిత రంగ కార్మికులే కాకుండా స్విగ్గీ, జొమాటో, ఉబర్ తదితర కంపెనీల డెలివరీ బాయ్స్, డ్రైవర్లు వంటి గిగ్ ప్లాట్ఫారం వర్కర్లు అందరికీ పీఎఫ్, ఈఎస్ఐసి, ఉచిత వార్షిక ఆరోగ్య పరీక్షలు వంటి సామాజిక భద్రతా సౌకర్యాలను చట్టబద్దం చేశాయి. సమయానికి జీతాల చెల్లింపు, సమాన పనికి సమాన వేతనం, కనీస వేతన హక్కును ప్రతి ఒక్క వర్కర్కు ఈ చట్టాలు గ్యారంటీ ఇస్తున్నాయి. మహిళా అధికారతకు ప్రాధాన్యమిస్తూ తగిన రక్షణ చర్యలతో రాత్రి షిఫ్టుల్లో కూడా మహిళలు పనిచేసేలా, అన్ని రంగాల్లో వారికి సమాన అవకాశాలు కల్పించేలా వెసులుబాటు కల్పించారు. అంతేకాకుండా డిజిటల్ సింగిల్ విండో సిస్టమ్ ద్వారా రిజిస్ట్రేషన్లు, అనుమతులను మరింత వేగవంతం చేశారు. దీనివల్ల వేధింపులు, అనవసర ఆలస్యాలకు స్వస్తి పలికి పారదర్శకత పెరుగుతుంది. వివాదాల శీఘ్ర పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేశారు. అటు పరిశ్రమలకు సులభతర వాణిజ్యం, ఇటు శ్రామికులకు పూర్తి రక్షణ కల్పిస్తూ ఈ 4 లేబర్ కోడ్లు ఆత్మ నిర్భర్ భారత్ నిర్మాణంలో ఒక విప్లవాత్మకమైన ముందడుగుగా నిలుస్తున్నాయి. సప్తగిరి గోపగోని, ఆకాశవాణి న్యూస్, హైదరాబాద్.
0: పరస్పర అంగీకారంతో సమస్యకు ముగింపు పలికే అవకాశం ఉందని, ఇందుకు మధ్యవర్తిత్వం ఎంతగానో ఉపయోగపడుతుందని

0: ఖమ్మం జిల్లా న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎం నాగరాజు అన్నారు. వివాదం కన్నా పరిష్కారం ముఖ్యమైన నినాదంతో చేపట్టిన మీడియేషన్ ఫర్ ది నేషన్ 3.0 స్పెషల్ డ్రైవ్ వివరాలను జిల్లా కోర్టు ప్రాంగణంలో విలేకరులకు వెల్లడించారు.
1: మధ్యవర్తిత్వం ద్వారా కుటుంబ తగాదా కేసులు, చెక్ బౌన్స్ కేసులు, మోటార్ వాహన కేసులు, భూ తగాదా కేసులు, పరిష్కరించగలిగిన క్రిమినల్ కేసులకు సంబంధించిన వివాదాల్లో పరిష్కారానికి చేరుకునే అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమం ద్వారా సాధ్యమైనన్ని కేసులను సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు ఖమ్మం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కృషి చేస్తుంది.
0: కరీంనగర్లో కొత్తగా నిర్మించిన కలెక్టరేట్ కార్యాలయ భవనం ప్రారంభోత్సవానికి సిద్దమైంది. రేపు మధ్యాహ్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ భవనాన్ని ప్రారంభిస్తారు. జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి సీఎం పర్యటన ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యకులు మేడిపల్లి సత్యం ఆకాశవాణితో మాట్లాడుతూ,
2: నేతన్నలు గానీ అదే విధంగా మిద్మాన నిర్వాసుల విషయంలో గానీ నేరల బాధితులను గతంలో ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో, వీళ్ళ అభివృద్ధి కూడా ఏ విధంగా దూరంగా ఉన్నారో వాటన్నీ కూడా సిరిసిల్ల ప్రజలు విసిగి వేశారు. ముఖ్యమంత్రి గారి పర్యటనను ఆయుధంగా మలుచుకుని రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయితే మాకు న్యాయం చేస్తుందని చెప్పి సిరిసిల్ల ప్రజలు భావిస్తున్నారు.
0: తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ శాఖ ఆధ్వర్యంలో పరిశ్రమల కోసం సరళీకృత ఫైర్ ఎన్ఓసీలు, ప్రమాద ఆధారిత వర్గీకరణ, నూతన సాంకేతికతల స్వీకరణపై సికింద్రాబాద్లోని సెయింట్ మేరీస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో వర్క్షాప్ నిర్వహించారు. డైరెక్టర్ జనరల్ విక్రమ్ సింగ్ మాన్ మార్గదర్శకంలో జరిగిన ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్తలు, ఫైర్ సేఫ్టీ కన్సల్టెంట్లు, ఇంజనీర్లు పాల్గొన్నారు. ప్రమాదాల తీవ్రత ఆధారంగా పరిశ్రమలను G1, G2, G3 కేటగిరీలుగా వర్గీకరించడం, ఎన్ఓసీల పునరుద్దరణ ప్రక్రియను సులభతరం చేయడం, ఐఓటీ, థర్మల్ మానిటరింగ్ వంటి ఆధునిక సాంకేతికతలతో అగ్ని భద్రతను పటిష్టం చేయడంపై ప్రధానంగా చర్చించారు. ఈరోజు ప్రపంచ హృదయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి హృదయ సంబంధ వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంచడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడమే ఈరోజు ముఖ్య ఉద్దేశం. ఆసిఫాబాద్ జిల్లాలోని ఎంపిక చేసిన 68 పాఠశాల ఉపాధ్యాయులకు కృత్రిమ మేధ ఆధారిత అభ్యసన నమూనాలపై జిల్లా కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా విద్యాధికారి సజితానందచారి ప్రారంభించారు. ఆసిఫాబాద్ జిల్లాలోని 3 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ సబ్ హెల్త్ సెంటర్లకు జాతీయ నాణ్యత హామీ ప్రమాణాల ధృవీకరణ లభించిందని జిల్లా వైద్యాధికారి నాగేంద్ర తెలిపారు. వరంగల్లోని MGM ఆసుపత్రి భద్రతా ఏర్పాట్లను స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కమాండెంట్ కోటేశ్వరరావు, ఇన్స్పెక్టర్ భీమా తదితరులు పరిశీలించారు. వస్త్ర పరిశ్రమలోని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి సభ్యసాచి ఘోష్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్తో కలిసి వస్త్ర ఉత్పత్తిదారులతో మాట్లాడారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 1:20 దాటి 35 సెకండ్లు. షో టైం వింటారు. షో టైంలో ప్రశ్నలు అడిగే ముందు ఈరోజు మనం ఒక చిన్న విషయం గురించి మాట్లాడుకుందాం. ఉదయం లేవగానే కాఫీ తాగకుంటే తెల్లారినట్టు కాదు కొందరికి. ఫిల్టర్ కాఫీ, ఇన్స్టంట్ కాఫీ అని ఇలా కాఫీ ఏదైనా కాఫీ కాఫీనే, ఆహా ఏమి రుచి అంటారు మైమరచి కాఫీ ప్రేమికులు. ఇంతకు ఈ కాఫీ పురాణం దేనికి అనే కదా మీ సందేహం. మరేం లేదు, ఈరోజు జాతీయ కాఫీ దినోత్సవం. ఈ సందర్భంగా మనం మిథునం సినిమా నుండి ఈ పాట విందాం.

నాల్కతో నీకు జేజేలు పల్కేము నానాటికి. ఎర్లీ మార్నింగులో నిద్ర లేవంగనే పాచి పళ్ళైన యుంతో మకంత్రాగు బెడ్ కాఫీ కోసము పెండ్లాము పైరంకె లేయించకే బెస్ట్ టేస్టీశ్వరీ. ఫ్రెష్ కాఫీశ్వరి నెస్సు కేఫీశ్వరి జిహ్వకుం సిద్ధి.

కాఫీనంతెత్తు పైనుంచి ఓ కప్పులో వంచి ఆ కప్పులో నుంచి ఈ కప్పులో పోసి అట్నుంచి ఇట్నుంచి ఇట్నుంచి అట్నుంచి బాగా గెలక్కొట్టు చున్నుర్గు ఉప్పొంగగా తెచ్చి ఇస్తారుగా. గొప్ప నిష్ఠాగరిష్ఠుల్ బరిష్టాలలోనన్ గరిష్టంబుగా కాఫీ తాగేందుకు

మిథునం సినిమా నుండి జొన్న విత్తుల గారు రచించిన కాఫీ దండకం విన్నారు కదా, చాలా బాగుంది కదా. కాఫీ తాగాలనిపిస్తుందేమో. అయితే ముందు షో టైంలో ప్రశ్నలు అడుగుతాను. వాట్సాప్ పనిచేయని కారణంగా షో టైంలో నేను అడిగే ప్రశ్నలకు మీరు సమాధానాలు మాకు మెయిల్ చేయాలి. మా మెయిల్ ఐడి hellovividbharati.hyderabad@gmail.com. ఈ మెయిల్ ఐడికి మీ సమాధానాలు మాకు పంపించండి. ముందుగా, ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి ఏది? ప్రశ్న, ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి ఏది? ఈ ప్రశ్నకు సమాధానాలు పంపించవలసిన మా మెయిల్ ఐడి hellovividbharati.hyderabad@gmail.com. hellovividbharati.hyderabad@gmail.com. ఈ మెయిల్ ఐడికి మీ సమాధానాలు పంపించండి.

షో టైం వింటున్నారు. నేను మీ ఆర్జే అనిత. షో టైంలో నేను అడిగిన ప్రశ్న, ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి ఏది అని. సో దానికి సరైన సమాధానాలు పంపించిన వారు గజ్వేల్ నుండి షేర్ల వెంకటేష్, సుగుణ రాంప్రసాద్ రామచరణ్, భూదాన్ పోచంపల్లి నుండి భోగ మార్కండేయ అనిత, అలాగే కానుకల గోపాల్ కడతాల నుండి పంపించారు సరైన సమాధానం. సో వీరందరూ పంపించిన సమాధానం అంటార్కిటికా ఎడారి. మామూలుగా మనము ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి ఏది అనగానే సహారా ఎడారి అనేస్తాం కదా, కానీ తప్పు. అది ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి ఇది అంటార్కిటికా. ఇది కోల్డ్ ఎడారి అన్నమాట. కోల్డ్ ఇసుక ఎడారి అయితే సహారా ఎడారి, కానీ కోల్డ్ ఎడారి అంటార్కిటికా ఎడారి. మొత్తం మీద భూమిపైన అంటార్కిటికా ఎడారినే అతిపెద్ద ఎడారి.

షో టైం వింటున్నారు. షో టైంలో తర్వాత ప్రశ్న, నోబెల్ బహుమతి పొందిన మొదటి భారతీయుడు ఎవరు? ప్రశ్న మరొకసారి, నోబెల్ బహుమతి పొందిన మొదటి భారతీయుడు ఎవరు? మీరు మాకు మెయిల్ చేయవలసిన మా మెయిల్ ఐడి hellovividbharati@gmail.com. మెయిల్ ఐడి మరొకసారి hellovividbharati@gmail.com.

షో టైంలో నేను అడిగిన ప్రశ్న, నోబెల్ బహుమతి పొందిన మొదటి భారతీయుడు ఎవరు? దీనికి సరైన సమాధానం పంపించిన శ్రోతలు అయ్యదేవర వెంకట్ హరనాథ్ అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి, కీసర మండలం గోధుమకుంట గ్రామం నుండి బండి కృష్ణగౌడ్, మల్లేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భవానీ, సుప్రియ, కడతాల్ నుండి కానుగల గోపాల్, గజ్వేల్ నుండి సేర్ల వెంకటేష్, సుగుణ, రాంప్రసాద్, రామ్ చరణ్, నిమ్మోని గ్రామం నుండి పున్నా వెంకటేశం, హేమలత, భూదాన్ పోచంపల్లి నుండి భోగ మార్కండేయ, అనిత, గజ్వేల్ నుండి సేర్ల వెంకటేష్, అలాగే మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుండి. వీరంతా సరైన సమాధానం పంపించారు. వీరు పంపించిన సమాధానం రవీంద్రనాథ్ ఠాగూర్. మీ సమాధానం కరెక్ట్ అండి. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. అలాగే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసిన గీతాంజలి కావ్యానికి గాను 1913లో సాహిత్య విభాగంలో నోబెల్ పురస్కారం లభించింది.

ఇంట్రెస్టింగ్ గేమ్ షో షో టైం వింటున్నారు. షో టైంలో తర్వాత ప్రశ్న ఒక లాజికల్ ప్రశ్న, అది ఎంత ఎక్కువగా ఉంటే మనకు అంత తక్కువగా కనిపిస్తుంది, ఏమిటది? ప్రశ్న మరొకసారి, అది ఎంత ఎక్కువగా ఉంటే మనకు అంత తక్కువగా కనిపిస్తుంది. మీ సమాధానాలు పంపించవలసిన మా మెయిల్ ఐడి హలో వివిధ భారతి hyd@gmail.com.

షో టైంలో నేను అడిగిన ప్రశ్న, అది ఎంత ఎక్కువగా ఉంటే మనకు అంత తక్కువగా కనిపిస్తుంది, ఏంటది అని అడిగాను. చాలామంది సరైన సమాధానాలు పంపించారు. సరైన సమాధానాలు పంపించిన వారిలో పెడను నుండి అప్పలరాజు, వేముల నరసింహారావు, పున్న వెంకటేశం హేమలత, గజ్వేల్ నుండి సేర్ల వెంకటేశ్వర రామ్ప్రసాద్ రామ్చరణ్, భూదాన్ పోచంపల్లి నుండి భోగ మార్కండేయ అనిత, గోధుమకుంట గ్రామం నుండి బండి కృష్ణగౌడ్, ఎద్దిమైలారం నుండి బాలకృష్ణ శారద, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుండి చింత శ్రీనివాస్, షాపల్లి నుండి అయ్యదేవర వెంకటహరనాథ్, వరంగల్ నుండి కడతల్ నుండి కానుగల గోపాల్, వీరంతా సరైన సమాధానాలు పంపించారు. మీ అందరికీ కంగ్రాచులేషన్స్ అండి. మరి దానికి ఆన్సర్ చీకటి. అంతే కదా, మరి చీకటి ఎంత ఎక్కువ ఉంటే మనకు అసలు చీకట్లు ఏమైనా కనిపిస్తాయా? అసలు ఏం కనిపించదు కదా. చీకటి ఎంత ఎక్కువగా ఉంటే మనకేమీ కనిపించవు, అంటే మన చూపు అంత తక్కువగా ఉంటుందన్నమాట చీకట్లో. మీ అందరి కోసం వచ్చేస్తుంది సూపర్ హిట్ సాంగ్.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 2:15. ఎన్నో విజయాలను సాధిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న మహిళామణుల విజయాలను మీకు వినిపించే కార్యక్రమం శక్తిశీలికి స్వాగతం. మరి ఈరోజు శక్తిశీలిలో మనం మాట్లాడుకోబోయే ఆ మహిళామణి ఎవరంటే, ఆటపాటలతో గడపాల్సిన బాల్యం ఆసుపత్రి కారిడార్లు, డయాలసిస్ వార్డులు, చికిత్సాకి గదుల్లోనే గడిచిపోయింది. 7 ఏళ్ల వయసులో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. కాస్త కోలుకుని ఉన్నత చదువులపై ఫోకస్ చేద్దాం అనుకునేలోగా 2వ కిడ్నీ కూడా దెబ్బతిన్నది. అయినా ఆమె లెక్క చేయలేదు. తనకు ఎంతో ఇష్టమైన ట్రెక్కింగ్లో నైపుణ్యం సాధించింది. అంటార్కిటికాను చుట్టి వచ్చి రికార్డులు సొంతం చేసుకుంది. హైదరాబాద్కు చెందిన స్నేహ భూపతిరాజు ఆమె సక్సెస్ స్టోరీని తెలుసుకుందాం ఈరోజు మన శక్తిశీలిలో.

కలుసుకోవాలని చిత్రం నుండి సుమంగిలి పాడిన పాట విన్నారు. మరి రెండు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లు జరిగిన, ప్రపంచంలోనే ఎవరూ చేయని సాహసాలు చేసి రికార్డులు సృష్టించిన స్నేహ భూపతిరాజు సక్సెస్ స్టోరీ గురించి మాట్లాడుకుంటున్నాం శక్తిశీలిలో. ఆరోగ్యం బాగలేకపోయినా కష్టపడి చదివి డిగ్రీలో మంచి మార్కులు సాధించింది. కాలేజ్ రోజుల్లో ఒకసారి సిమ్లా ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంటే స్నేహ మాత్రం చాలా సులువుగా ట్రెక్కింగ్ చేయగలిగింది. అప్పుడు తను నిర్ణయించుకుందట, పర్వతాలు నన్ను ఆహ్వానిస్తున్నాయి, నేను ఏదో సాధించాలి అని. దాంతో ట్రెక్కింగ్పై ఆసక్తితో వీలున్నప్పుడంతా ట్రెక్కింగ్కి వెళ్లడం అలవాటుగా మార్చుకుంది. అదే తన ఆరోగ్య రహస్యం అయింది.

సమయం 2:26:40. స్నేహ భూపతిరాజు ఇన్స్పైరింగ్ స్టోరీని తెలుసుకుంటున్నాం శక్తిశీలిలో. కాశ్మీర్ గ్రేట్ లేక్స్, కాలాపత్థర్, లడక్లోని చాదర్ ట్రెక్ వంటి ప్రదేశాల్లో ఆరోగ్యంగా ఉన్నవాళ్లే అక్కడ నడవడానికి వణికిపోతున్నారు. అలాంటిది స్నేహ 2019లో గడ్డకట్టిన మంచు నదిపై సక్సెస్ఫుల్గా నడిచి ట్రెక్కింగ్ పూర్తి చేసింది. డాక్టర్లు వద్దన్నా, చలి ప్రాణాలు తీసేలా ఉన్నా వెనకడుగు వేయలేదు స్నేహ. ధైర్యంగా ట్రెక్కింగ్ పూర్తి చేసింది.

ఈ గ్రేట్ అచీవ్మెంట్కి గాను ఆమెకు గ్రాండ్ మాస్టర్ అనే బిరుదుతో పాటు ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కింది. సూపర్ కదా అసలు స్నేహ, ఆమె గురించి ఇంకా మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

స్నేహ భూపతిరాజు గురించి మాట్లాడుకుంటున్నాం శక్తిశీలిలో. స్నేహ చేసిన చాదర్ ట్రెక్ గురించి విని ఆశ్చర్యపోయారా? దీనికే ఆశ్చర్యపోతే ఎలా? మన స్నేహ అంతటితో ఆగలేదు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ బేస్ క్యాంపును కూడా రీచ్ అయ్యింది. మామూలుగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన వారికి ఇన్ఫెక్షన్లు తొందరగా వస్తాయి, శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. కానీ స్నేహ తన శరీరం కంటే తన మైండ్ పవర్ను నమ్మింది. కొండలు లోయలు దాటుకుంటూ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ఎక్కి జాతీయ జెండాను ఎగరవేసి తెలుగువారి ఖ్యాతిని ప్రపంచం అంతా వ్యాపించేలా చేసింది. శభాష్ స్నేహ అనకుండా ఉండలేకపోతున్నాం కదా. మరి ఇక్కడితో అయిపోయిందా? ఆమె సాధించినవి ఇంకా ఏమైనా ఉన్నాయా? తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

స్నేహ భూపతిరాజు విజయాలను తెలుసుకుంటున్నాం శక్తిశీలిలో. ఇప్పుడు మీకు ఒక మీకు స్నేహ గురించిన ఒక అద్భుతమైన విషయం చెప్పాలి. రీసెంట్గా అంటే 2026 ఫిబ్రవరిలో స్నేహ మరో సంచలనం సృష్టించింది. ఏకంగా భూమికి చివరన ఉండే అంటార్కిటికా ఖండంలో అడుగుపెట్టింది. భయంకరమైన సముద్రపు అలలు, గడ్డకట్టే గాలులను తట్టుకుంటూ అంటార్కిటిక్ సర్కిల్ను దాటి డీటెయిల్డ్ ఐలాండ్పై అడుగుపెట్టింది. 2 కిడ్నీ మార్పుడులు జరిగి అంటార్కిటికా యాత్రను విజయవంతంగా పూర్తి చేసిన ప్రపంచంలోనే మొట్టమొదటి వ్యక్తిగా స్నేహ రికార్డ్ సృష్టించింది. ఇది నిజంగానే స్నేహ సాధించిన గొప్ప విజయం కదా. అయితే స్నేహ ఇంత పెద్ద సాహసాలు ఎందుకు చేసిందో తెలుసా? కేవలం రికార్డుల కోసం కాదు, తనలాంటి వారికి కొత్త జీవితం దక్కడానికి కారణమైన అవయవదానం ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటి చెప్పటానికి. ఒకరు ఇచ్చిన కిడ్నీల వల్లే తను ఈరోజు బ్రతికి ఉండటమే కాదు, ప్రపంచాన్నే చుట్టేస్తుంది. చనిపోయాక కూడా మరొకరి రూపంలో బ్రతికుండొచ్చు, అవయవదానం చెయ్యండి అని చెప్పడమే కాకుండా ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్నే తలుచుకుని కుంగిపోతూ కూర్చోకుండా ఏదైనా లక్ష్యాన్ని ఏర్పరచుకుని దాన్ని సాధించడానికి చేసే ప్రయత్నంలో మన బాధను లోపాలను మర్చిపోవచ్చు అని చెప్పడమే ఆమె యాత్రల వెనుక అసలైన లక్ష్యం. ఎంత గొప్ప ఆలోచన కదా.

చాలామంది స్నేహాన్ని అడుగుతుంటారు, నీకు అసలు భయం వేయదా, ఆ చలిలో ఆ కొండల్లో ఏమైనా జరిగితే పరిస్థితి ఏంటి అని. దానికి స్నేహ చెప్పే మాట ఒక్కటే, సవాళ్ళు అనేవి అందరి జీవితాల్లో ఉంటాయి, వాటిని చూసి భయపడి ఇంట్లోనే కూర్చుంటే లైఫ్ బోర్ కొడుతుంది. చావును దగ్గరగా చూశాను కాబట్టి బ్రతికి ఉన్న ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలి అని అనుకుంటున్నాను అని చెప్తుంది స్నేహ. వాట్ ఏ గ్రేట్ థాట్ కదా.

స్నేహ భూపతిరాజు స్టోరీ విన్నాక ఏమర్థమవుతుంది? శరీరంలో ఏదో లోపం ఉందని లేదా లైఫ్లో ఏదో సమస్య వచ్చిందని మన కలలను వదిలేసుకోవాల్సిన అవసరం లేదు. సంకల్పం బలంగా ఉంటే అంటార్కిటికా మంచు కూడా కరిగిపోతుంది. స్నేహ జీవితం ద్వారా మనందరం తెలుసుకోవాల్సిన మెసేజ్ ఒకటే, కలలు కనండి, వాటిని నిజం చేసుకోండి, దేనికి లిమిట్స్ సాకులు పెట్టుకోవద్దు. సో ఇది స్నేహ వండర్ఫుల్ స్టోరీతో ఇవాళటి శక్తిశీలి. ఇన్స్పైరింగ్గా ఉంది కదా?

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 5 గంటలు. శ్రోతలు వింటున్నారు 103.8 మెగాహెర్ట్స్ మరీ న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్పై ఎఫ్ఎం కార్యక్రమాలు. ఇప్పుడు వింటారు శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్న సినీ గీతాల కార్యక్రమం అభిరుచి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. శ్రోతలంతా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తుంటారు కొన్న పాటలు వినడానికి. మరి కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట, పాటను కోరుతున్న శ్రోతలు ఎవరో చూద్దామండి. ముందుగా వినబోతున్న పాట శ్రీనివాస కళ్యాణం సినిమా నుండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు తిమ్మాపూర్ నుండి దాసరి లలిత, అనన్య, రాజేశ్వర్, వేదవతి, వినోద్, భూమేశ్వర్, భూలక్ష్మి, హనుమాన్లు వీరంతా కోరుతున్నారు శ్రీనివాస కళ్యాణం సినిమా నుండి. మరి వీరందరి కోరికపై ఈ పాటను వినిపిస్తున్నాము.

0: శ్రోతలు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో కొన్ని ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
3: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
2: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని ఒకే చోట.
3: 24 గంటలు అత్యవసర సేవలు.
2: NABH గుర్తింపు.
3: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
4: మీ కంటి సమస్యలకు లక్షణ కంటి హాస్పిటల్,
5: డాక్టర్ కారంపూరి శ్రీనివాస్, MBBS, MS, ఆప్తాల్ టాపికల్ ఫాకల్ సర్జన్,
4: తేజ హాస్పిటల్ దగ్గర, ద్వారకా నగర్, నిజామాబాద్.
5: సెల్ 8639345694.
4: ప్రతి గురువారం ఉచిత ఓపీ,
5: అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్, EHS, క్యాష్ లెస్ సౌకర్యం కలదు.
6: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
7: బాగానే ఉన్నాను. కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
6: అరే ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
7: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
6: దాందే ఉంది, 9490407880 కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
7: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
8: హలో, ఆకాశవాణి నిజామాబాద్.

శ్రోతలు వింటున్నారు అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కూడిన సినీ గీతాల కార్యక్రమంలో తర్వాత పాట సూర్యవంశం సినిమా నుండి మాకోసం ఓ మంచి పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది గ్రామం నుండి శ్రీరామ వసంత భారతి లాస్య హనుమాన్లు హరీష్ అరుణ్ అజయ్ ఆదిచారి ఇంకా శ్రీశాంచారి శ్రీనివాసాచారి సన్నిచారి భాగ్యవీర్ రవీందరాచారి వీరంతా కోరుతున్నారు సూర్యవంశం సినిమా నుండి మరి వీరందరి కోరికపై ఈ పాటను ప్రసారం చేస్తున్నాము.

0: అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఇంకా రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. మీ ఆకాశవాణి నిజామాబాద్ 103.2 MHz పై తప్పక వినండి అభిరుచి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా

0: ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: అలనాటి మేటి సినీ గీతాల కార్యక్రమం మధుర.

0: సోమవారం నుండి శుక్రవారం రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు మన ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 MHz పై వినండి, ఆనందించండి. ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
1: శ్రోతలు వింటున్నారు 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ పై ఎఫ్ఎం కార్యక్రమాలు వింటున్న కార్యక్రమం శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం అభిరుచి. అభిరుచి కార్యక్రమంలో తర్వాతి పాట వినోదం సినిమా నుండి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం పడకల్ గ్రామం నుండి చంద్రకాంత్, గంగాధర్, కోటేశ్వర్, పద్మ, ప్రమీల, అనన్య, సుదీప్తి, అనుష, లత వీరంతా కోరుతున్నారు వినోదం సినిమా నుండి. వీరి కోసం వీరు కోరిన పాటను ప్రసారం చేస్తున్నాం.

శ్రోతలు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. కార్యక్రమం వింటున్న శ్రోతలకు గమనిక, రేపు ఉదయం 7:30 ఫ్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో దగ్గు, తమ్ము, అస్తమా, ఆయాసం, అలర్జీలు, గురక సమస్యలు, బ్రాంకైటిస్, ఊపిరితిత్తుల్లో నీరు చేరడం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లాంటి సమస్యల గురించి ఊపిరితిత్తుల వ్యాధుల వైద్య నిపుణురాలు పల్మనాలజిస్ట్ డాక్టర్ వి హరితకృష్ణ గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.

0: శ్రోతలకు మరో గమనిక. రేపు ఉదయం 8 గంటలకు ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కడుపులో ఛాతీలో మంటగా ఉండటం, అజీర్తి మలబద్ధకం వేధించడం, తరచుగా వాంతులు వెక్కిళ్లు రావటం, ఇంకా పచ్చ కామిర్లు, రకరకాల అల్సర్ వ్యాధుల గురించి గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ మరియు హెపటాలజిస్ట్ డాక్టర్ ఎం అభిషేక్ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: శ్రోతలు వింటున్నారు అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కూర్న సినీ గీతాల కార్యక్రమంలో తర్వాతి పాట చూడాలని ఉంది సినిమా నుండి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుజాత పాడిన పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి ప్రశాంతి నగర్ నుండి శ్రీనివాసరావు, పద్మ, హర్షిత, జ్యోతిక, నరేష్, అర్జున్, సుధాకర్, లలిత, సిరి, లింగయ్య, సావిత్రి వీరంతా కోరుతున్న పాట ఇప్పుడు ప్రసారం చేస్తున్నాం.

అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఇంకా రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. మీ ఆకాశవాణి నిజామాబాద్ 103.2 MHz పై తప్పక వినండి అభిరుచి.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 5:30 ఇప్పుడు వింటారు మృదు మధుర గీతాలు, లలిత గీతాలు.

0: శ్రోతలు వింటున్నారు లలిత గీతాలు కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
3: నాన్న, కాలేజ్ ఫీజు ఎక్కువ.
4: అమలు,
3: గుర్తుందా, బోనస్ డబ్బు కొంత మనం వేరే ఖాతాలో ఉంచాం.
4: రెండేళ్ల నుంచి ఖాతాలో ఏ లావాదేవీ జరగలేదు, అది ఇనాపరేటివ్ అయిపోయి ఉండొచ్చు.
5: అయితే ఇప్పుడు బ్యాంక్ వెళ్ళి లేదా వీడియో కేవైసీతో కేవైసీ అప్డేట్ చేయించండి, ఖాతా అవుతుంది యాక్టివ్, పూర్తిగా ఫ్రీ. పదా,
3: ఎక్కడికి?
5: అడ్మిషన్ కోసం. ఖాతా యాక్టివ్ అయింది,
3: ఆర్బీఐ అంటుంది.
6: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
7: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
8: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
7: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
9: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
7: ఆపోజిట్ జేజేరెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
9: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
7: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
9: 9848118027.
10: పిత్తాశయంలో రాళ్లు, అపెండిక్స్, ఫైల్స్, ఫిస్టులా, లాప్రోస్కోపిక్ సర్జరీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ కి సంప్రదించండి
9: డాక్టర్ రమేష్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, అక్షర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, బైన్సా. సెల్ 7036706785.
0: శ్రోతలు వింటున్నారు లలిత సంగీత కార్యక్రమంలో కొన్ని లలిత గీతాలు.

0: జా బొబ్బలా
1: సై బాల్,
0: నడువుల తామర
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.

శ్రోతలు ఇంతవరకు లలిత సంగీత కార్యక్రమంలో కొన్ని లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 5:45 దాటి 10 సెకండ్లు. ఇప్పుడు శ్రోతలందరినీ అలరిస్తాయి సినీ గీతాలు సినీ రంజని కార్యక్రమంలో. ముందుగా వినండి ఆవారా సినిమా నుండి ఈ పాట.

0: శ్రోతలు వింటున్నారు సినీ రంజని కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
3: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
2: ఆపోజిట్ జేజేరెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
2: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
3: 9848118027.
4: ఆకాశవాణి నిజామాబాద్ FM 103.2 లో మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి నేడే కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 9499047880. ఫోన్ నంబర్ మరోసారి 9490407880.
0: శ్రోతలు వింటున్నారు సినీ గీతాల కార్యక్రమం. సినీ రంజని కార్యక్రమంలో ఇప్పుడు వినండి గజనీ సినిమా నుండి ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462245066. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్ ఆకాశవాణి నిజామాబాద్.
2: శ్రోతలు వింటున్నారు సినీ రంజని కార్యక్రమం. కార్యక్రమంలో చివరగా వినండి ఇద్దరు అమ్మాయిలతో సినిమా నుండి ఈ పాట.

0: of this news bulletin.
1: ఆకాశవాణి సమయం 6:10 ప్రాంతీయ వార్తలు.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ రాష్టపతి రామ్నాథ్ కోవింద్ హైదరాబాద్లోని లోక్ భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిసి తన స్వీయ చరిత్ర పుస్తకాన్ని అందజేశారు. అసెంబ్లీ వద్ద జరిగిన ఘటనలో మహిళా ఎమ్మెల్యేలతో అసభ్యంగా ప్రవర్తించిన పోలీసు అధికారులను గుర్తించి వారిపై సమగ్ర నివేదికను స్పీకర్కు సమర్పించాలని తెలంగాణ హైకోర్టు డీజీపీని ఆదేశించింది. ఎన్నికల్లో ఓటమికి ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని నిందిస్తున్న కాంగ్రెస్ పార్టీ వైఖరిని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తప్పుపట్టారు. సచివాలయ ఉద్యోగులు ఒత్తిడిని తగ్గించుకుని సృజనాత్మకతను పెంచుకోవడానికి క్రీడలు, కళలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనాలని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జుప్పల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని లోక్ భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లా మాజీ రాష్టపతి రామ్నాథ్ కోవింద్తో ఈరోజు సమావేశమయ్యారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా రామ్నాథ్ కోవింద్కు శాలువా జ్ఞాపికతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రామ్నాథ్ కోవింద్ తన స్వీయ చరిత్ర మై లైఫ్ మై స్ట్రగుల్స్ పుస్తకాన్ని శివప్రతాప్ శుక్లాకు బహుకరించారు. ఈ పుస్తకంలో ఆయన జీవిత ప్రయాణం, ప్రజాసేవలో తన అనుభవాలను వివరించారు. అసెంబ్లీలో పోలీసులు మహిళా ఎమ్మెల్యేలతో అభ్యంతరకరంగా ప్రవర్తించిన సంఘటనకు సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా ఎమ్మెల్యేలతో అసభ్యంగా ప్రవర్తించిన పోలీసు అధికారులను గుర్తించి వారిపై చర్యలు తీసుకునేందుకు సమగ్ర నివేదికను స్పీకర్కు సమర్పించాలని డీజీపీని ఆదేశించింది. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ ఈవీఎంలను లక్ష్యంగా చేసుకోవడాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు మద్దతుగా మాట్లాడిన ఆయన, నకిలీ అనర్హుల ఓట్లను తొలగించి అర్హులైన ఓటర్ల హక్కులను కాపాడటంలో ఎస్ఐఆర్ సహాయపడుతుందని స్పష్టం చేశారు. సమాజంలో విభజన తెచ్చి ఓటు బ్యాంకు రాజకీయం చేయడానికి రెచ్చగొట్టే వ్యాఖ్యలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నారని బీజేపీ తెలంగాణ అధ్యకులు ఎన్ రామచంద్రరావు వేర్చుకుపడ్డారు. హిందూ దేవతలపై చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎలక్షన్ కమిషన్ వంటి రాజ్యాంగబద్ద సంస్థలను నిర్వీర్యం చేయడానికి కాంగ్రెస్ నాయకత్వం ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. మానసిక ఒత్తిడిని జయించి సృజనాత్మకతను పెంపొందించుకోవడానికి ప్రభుత్వ ఉద్యోగులు విధులతో పాటు క్రీడలు, కళలు, సంస్కృతిని అలవర్చుకోవాలని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రోత్సహించారు. హైదరాబాద్లోని సచివాలయంలో సాంస్కృతిక ఉత్సవాల్లో పాల్గొని మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమం పాలనా నాణ్యతను ప్రభావితం చేస్తుందని వెల్లడించారు. మద్దూరు, కొడంగల్లో పేదల ఇళ్లను ఎలాంటి ముందస్తు నోటీసులు, కోర్టు ఉత్తర్వులు లేకుండా అకస్మాత్తుగా కూల్చివేయడంపై మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. బాధితులకు తక్షణమే పరిహారం, సరైన పునరావాసం కల్పించాలని, వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నాంపల్లి హైదరాబాద్లో నిర్మించనున్న ఇందిరమ్మ టవర్స్ కు తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ రోజు శంకుస్థాపన చేశారు. కేవలం ఏడాది వ్యవధిలోనే ఎంపిక చేసిన 480 మంది లబ్దిదారులకు ఇంటి తాళాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఉచిత రిజిస్టేషన్తో పేద కుటుంబాల సొంతింటి కలను నెరవేర్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. కరీంనగర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షించారు. నూతన సమీకృత కలెక్టరేట్ను ప్రారంభించడంతో పాటు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి పలు అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి సిరిసిల్ల పర్యటనకు వెళ్లి బహిరంగ సభలో ప్రసంగించి ప్రజా సమస్యలు, చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరిస్తూ ప్రభుత్వ మద్దతును అందజేస్తారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ,
3: ప్రజల సంక్షేమం కొరకు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాల కొరకు కావచ్చు, ఇంత పెద్ద ఎత్తున ఆర్థిక భారం ఉన్నప్పటికీ కూడా శ్రమ పడుతూ క్రమబద్ధీకరించుకుని ముందుకు పోయి, మరి పన్ను లేకుండా ఒక ఆర్టీసీ బస్సు రూపాయి పెంచలేదు, ఒక విద్యుత్ ఛార్జీ పెంచలేదు, లేదా ఇంకెక్కడ కూడా ఎవరిపైన పన్నుల భారం లేకుండా మరి ఒక టెక్నికల్ ఎఫిషియన్సీ మేనేజ్మెంట్ ద్వారా ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ మేము ఈ కార్యక్రమాన్ని చేయగలుగుతాం.
2: ఎస్ఎల్బీసీ టన్నెల్ నిర్మాణాన్ని వేగవంతం చేయడానికి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వద్ద పునరుద్దరణ పనుల కోసం ఇంజనీరింగ్ అధికారులకు మద్దతుగా 3 ఆర్మీ ఇంజనీరింగ్ అధికారులను డిప్యూటేషన్పై పంపించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. నార్త్ కమాండ్ ఆర్మీ చీఫ్ జనరల్ ధీరా సేద్ అభ్యర్థన మేరకు సాంకేతిక నైపుణ్యాన్ని అందించడానికి ఆర్మీ హెడ్ క్వార్టర్స్ 3 అభ్యర్థులను సిఫార్సు చేసింది. రేపు రాజన్న సిరిసిల్లలో జరగనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభను

0: విజయవంతం చేయాలని టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ శ్రేణులకు, నాయకులకు, ప్రజలకు పిలుపునిచ్చారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నలుమూలల నుంచి ప్రజలను పెద్ద సంఖ్యలో సమీకరించాలని ఆయన ఉమ్మడి జిల్లా నాయకులను కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. బీజేపీ ఎస్సీ మోర్చా షెడ్యూల్ కులాల అభివృద్ది నిధి కింద కేటాయించిన నిధులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట అధ్యకుడు కాంతి కిరణ్ నాయకత్వంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కార్యాలయం వద్ద నిరసన బాటపట్టారు. ఈ నిరసనలో సికింద్రాబాద్ మహంకాళి, భాగ్యనగర్, గోల్కొండ జిల్లాల బృందాలు పాల్గొని తమ డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలోని కేంద్రీయ విద్యాలయాన్ని ఈరోజు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులందరూ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, చదువు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో రాణించాలని ఆకాంక్షించారు. అనంతరం తాను ఎంపీగా ఉన్న కాలంలో మంజూరైన తరగతి గదులను పరిశీలించారు. మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటర్ల జాబితా కోసం 2023 నవంబర్ 1 నాటికి పట్టభద్రులైన వారు ఫారం 18ని ఉపయోగించి ఆన్లైన్లో లేదా తహసీల్దార్ కార్యాలయాల్లో నవంబర్ 6 నాటికి నమోదు చేసుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి విజ్ఞప్తి చేశారు.
1: మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ లెజిస్లేటివ్ కౌన్సిల్ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి వనపర్తి జిల్లా ప్రజలందరూ కూడా ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో 1 నవంబర్ 2023 కంటే ముందు ఎవరైతే పాసింగ్ సర్టిఫికేట్ తీసుకుని ఉన్నారో రిజల్ట్ డేట్ చూసుకొని వాళ్ళందరూ కూడా ఈ వచ్చే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కి ఓటర్ రోల్ ఏదైతే ఎలక్టోరల్ రోల్ మనకుందో దాన్ని మీరందరూ కూడా ఫామ్ 18 ద్వారా అప్లై చేసుకుని ఆ ఎలక్టోరల్ రోల్ లో నమోదు కావాలని మిమ్మల్ని కోరుతున్నాము.
0: వనపర్తి కొత్తపల్లి గ్రామాల్లో సీసీ రోడ్డు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు ఈరోజు మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓట్లు అడిగే నైతిక హక్కు బీఆర్ఎస్ బీజేపీలకు లేదని స్పష్టం చేశారు. దేవదల ప్రాజెక్టు, రాబోయే రోడ్డు మౌలిక సదుపాయాలతో సహా ప్రముఖ స్థానిక అభివృద్ది కార్యక్రమాల గురించి ప్రస్తావించారు. ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. పరిసరాల పరిశుభ్రత, సరైన రికార్డుల నిర్వహణపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. పరిశుభ్రత, ఆసుపత్రి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మనోపాడ్ మండలం జల్లాయిపల్లి గ్రామంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త బీమా పథకంపై గొర్రెలు, మేకల పెంపకందారులకు జోగులాంబ గద్వాల జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వెంకటనారాయణ అవగాహన కల్పించారు. ఆర్థిక నష్టాలు నివారించడానికి పశువుల యజమానులు నిర్ణీత రుసుము చెల్లించి ట్యాగులు వేయించుకుని తమ పశువులకు బీమా చేయించాలని సూచించారు. జయనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కె హరిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. పెద్ద ఎత్తున కాలం చెల్లిన మందుల నిల్వలను గుర్తించి సిబ్బందిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి లోపాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని, వృధాను నివారించి రోగులకు ఉచిత ప్రభుత్వ మందులను పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సెంట్రల్ ఎయిర్ ద్వారా ఉజ్బెకిస్తాన్లోని తష్కెంట్కు నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించింది. ఇది దక్షిణ భారతదేశం నుండి మధ్య ఆసియాకు ఉన్న మొదటి విమాన అనుసంధానం. వారానికి 2 సార్లు నడిచే ఈ కొత్త మార్గం వల్ల హైదరాబాద్ అంతర్జాతీయ గమ్యస్థానాల సంఖ్య 27కి చేరుకుంది. దీని ద్వారా వ్యాపారం, వైద్య పర్యాటకం, వాణిజ్య సంబంధాలు మెరుగుపడనున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ ఘటకేశ రైల్వేస్టేషన్ల మధ్యలో కొండమడుగు వద్ద రైలు ఢీకొని దాదాపుగా 600 గొర్రెలు మృతి చెందాయి. దీనివల్ల యజమాని కిష్టయ్యకు 20 లక్షల రూపాయలు నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఘటనా స్థలాన్ని పరిశీలించి త్వరితగతిన ప్రభుత్వ సహాయం అందించేలా చూడాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ భాస్కర్ రావును ఆదేశించారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు మద్దతుగా జిల్లా వ్యాప్తంగా ఉన్న 518 వరి కొనుగోలు కేంద్రాల్లో సమగ్ర ఏర్పాట్లు చేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. సుమారుగా 3.20 లక్షల హెక్టార్లలో వరి సాగును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరలతో పాటు మౌలిక సదుపాయాలు సమకూర్చినట్లు వెల్లడించారు. తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గిగ్ వర్కర్ల సంక్షేమం, హక్కులపై గిగ్ వర్కర్స్ న్యాయ అభియాన్ నిర్వహించారు. గిగ్ వర్కర్ల కోసం రాహుల్ గాంధీ చేస్తున్న కృషిని నేషనల్ యూత్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మనీష్ శర్మ వివరించారు. డిజిటల్ రైతు నమోదులో రైతులందరూ సెప్టెంబర్ 30లోగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని హన్మకొండ జిల్లా వ్యవసాయ అధికారి విజయ్ చందర్రావు విజ్ఞప్తి చేశారు. నమోదు చేసుకోకపోతే కేంద్ర రాష్ట ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో 9వ పోషకాహార మాసోత్సవంలో భాగంగా మన అంగన్వాడీ మన బాధ్యత కార్యక్రమాన్ని రాజన్న సిరిసిల్ల

జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.

సీమారోధ సమాధానేన భారత చీన సంబంధాః సుదృఢాః సంజాతాః ఇతి విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః. రక్షామంత్రిణా రాజనాథ సింహేన న్యరూపి యత్ హింద మహాసాగర క్షేత్రే భారతం ప్రాథమిక సురక్షా సహభాగీ అథ చ విశ్వసనీయతాయాః ప్రతీకత్వేన దృఢతయా ప్రతిష్ఠితం వర్తతే. దోహా నగరే AIIB వార్షిక సమ్మేళనావధౌ భారత సౌదీ అరబ్ దేశాభ్యాం రక్షా సురక్షా వ్యాపార నివేశ ఊర్జా ప్రౌద్యోగికీ క్షేత్రేషు సహయోగస్య సమీక్షా విహితా. నిర్వాచనాయోగేన ఉత్తరప్రదేశ ఉత్తరాఖండయోః 11 రాజ్యసభాసనానాం ద్వివార్షిక నిర్వాచనాయ ప్రకాశితా అధిసూచనా. అపి చ ఏషియన్ క్రీడా ప్రతిస్పర్ధాసు నీరు ఢాండా ఇత్యనయా మహిళానాం వ్యక్తిగత ట్రాప్ స్పర్ధాయాం భారతాయ స్వాయత్తీకృతం ప్రథమం సువర్ణ పదకం. అథ వార్తాః విస్తరేణ. విదేశమంత్రిణా డాక్టర్ ఎస్ జయశంకరేణ న్యరూపి యత్ చీన దేశేన సహ భారతస్య సంబంధాః గత వర్షాపేక్షయా అద్యత్వే ఉత్తమాః వర్తంతే. న్యూయార్క్ నగరే ఏషియా సొసైటీ ఇతి సంస్థయా ఆయోజితే సమ్మేళనే భాషమాణః డాక్టర్ జయశంకరః అవోచత్ యత్ సీమారోధస్య సమాధానానంతరం ఏవ సంబంధానాం పునః పరిష్కారః ప్రారబ్ధః. సః స్పష్టీకృతవాన్ యత్ భారతేన దీర్ఘకాలాదేవ చీనపక్షాయ ప్రతిపాద్యతే యత్ ద్విపక్షీయ సంబంధేషు శైథిల్యం కస్యాపి దేశస్య హితాయ న భవతి. సహైవ దీర్ఘకాలీనః సీమారోధః అపి కస్యాపి రాష్ట్రస్య హితం న సాధయతి. భారతమెరికా సంబంధానాం అథ చ వ్యాపార సంధివార్తానాం ప్రసంగే విదేశమంత్రి న్యరూపయత్ యత్ ఉభౌ దేశౌ ఇదానీం ఏవం భూతాం స్థితిం ప్రాప్తవంతౌ యత్ వ్యాపార సంధౌ పరస్పరం సహమతిః జాతా. అనేనైవ సహ విదేశమంత్రిణా ప్రతిపాదితం యత్ రూస్ యుక్రెయిన్ సంఘర్షస్య అథ చ ఇరాన్ ఉపసాగర సంఘర్షస్య వైశ్విక దక్షిణస్య అర్థవ్యవస్థాసు వినాశకారీ ప్రభావః జాతః. సః ఊర్జా సురక్షా స్థితౌ చింతాం ప్రాకటయత్. డాక్టర్ జయశంకరః సచేతితవాన్ యత్ ఆగామిషు మాసేషు మహతః ఖాద్య సంకటస్య అథ ఉర్వరకాణాం తీవ్ర న్యూనతాయాః గభీరా సంభావనా విద్యతే. రక్షామంత్రిణా రాజనాథ సింహేన సబలం ప్రతిపాదితం యత్ పరివర్తమాన ప్రౌద్యోగిక్యాః అనిశ్చితతాయాః అథ భౌగోళిక నికటతాయాః ఉత్పన్నానాం నూతనాహ్వానానాం మధ్యే భారతేన స్వసజ్జతాయాం భూసామరిక చింతనం ఆపత్కాలీన యోజనా చ అభిన్న భాగత్వేన అంగీకరణీయే. అద్య నవదిల్ల్యాం భారతీయ నౌసేనా కమాండర్ సమ్మేళనం సంబోధయన్ శ్రీసింహః అవోచత్ యత్ దేశస్య లక్ష్యం సుస్పష్టం అస్తి యత్ సంకటస్య ఆగమనాత్ పూర్వమేవ అస్మాకం సజ్జతా భవేత్. రక్షామంత్రిణా కథితం యత్ ప్రచలత్ ఊర్జా సురక్షా అభియానం దేశస్య ఊర్జా ఆపూర్తి మార్గాణాం రాష్ట్రహితానాం చ సంరక్షణం భారతీయ నౌసేనాయాః వ్యావసాయికతాం సహైవ సంచాలన సజ్జతాం పునః ఏకవారం ప్రామాణయత్. సహ న్యరూపయత్ యత్ హింద మహాసాగర క్షేత్రే భారతం ప్రథమ సహాయకః ప్రాథమిక సురక్షా సహభాగీ సహైవ విశ్వాస విశ్వసనీయతయోః ప్రతీక రూపేణ దృఢతయా తిష్ఠతి యేన రాష్ట్రస్య మహాసాగర ఇతి పరికల్పనా సుదృఢా జాయతే. శ్రీసింహేన ప్రోక్తం యత్ దక్షిణ చీన సాగరే భూమధ్యసాగరే తథా అట్లాంటిక మహాసాగరే భారతీయ యుద్ధపోతానాం సశక్త ఉపస్థితిః రాష్ట్రస్య నీలజల సైన్య సామర్థ్యం ప్రదర్శయతి. 47-2000 పర్యంతం వికసిత భారత సంకల్పస్య సిద్ధౌ భారతీయ నౌసేనా ఏకా సామరిక ఆలంబశిలారూపేణ కార్య

ప్రభుత గీతం విన్నారు. ఇప్పుడు సమయం 6:35. ఇప్పుడు వింటారు సినీ సరాగాల కార్యక్రమం సినీ రంజని. కార్యక్రమంలో ముందుగా మహాత్మా సినిమా నుండి ఈ పాట విందాం.

0: శ్రోతలు వింటున్నారు సినీ సరాగాలు సినీ రంజని కార్యక్రమంలో ఇప్పుడు ప్రకటన.
1: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: బాలభారతి బాలబాలికల కదంబ కార్యక్రమం ప్రతి ఆదివారం ఉదయం 8:30 మీ ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 MHz పై. తప్పక ట్యూన్ చేసుకోండి.
0: శ్రోతలు వింటున్నారు సినీ రంజని కార్యక్రమంలో ఇప్పుడు వినండి కంచి సినిమా నుండి అభయ్ జోధ్పూర్కర్ శ్రేయా ఘోషల్ పాడిన పాట.

హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462245066. ట్యూన్ చేయండి FM 103.2 మెగాహెర్ట్జ్ ఆకాశవాణి నిజామాబాద్.

సినీ రంజన్ కార్యక్రమంలో చివరగా మీరు విన్న ఆ పాట ఇస్మార్ శంకర్ సినిమా నుండి అనురాగ్ కులకర్ణి రమ్య బేహారా పాడినది. శ్రోతలు విన్నారు సినీ రంజన్ కార్యక్రమం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 6:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి.

0: వ్యవసాయ విశ్వవిద్యాలయం సౌజన్యంతో ప్రసారం వ్యవసాయ సూచనలు. ఈ ప్రసారంలో వానాకాలంలో ఆముదం పంట సాగుకు అనువైన విత్తన రకాల గురించి వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అందించే వివరాలు వింటారు.
1: ఈనాటి వ్యవసాయ సూచనల కార్యక్రమంలో వానాకాలం ఆముదం యొక్క సాగు విధానం గురించి మనం మాట్లాడుకుందాం. వర్షాధారంగా మెట్ట ప్రాంతాల్లో సాగు చేసే ముఖ్యమైన వాణిజ్య పంట ఆముదం. ఈ పంట మన రాష్ట్రంలో సుమారు 28,000 హెక్టార్లలో పండిస్తున్నాం. వాటి నుండి 26,000 టన్నుల ఉత్పత్తి మనకి లభిస్తుంది. హెక్టార్కి 937 కిలోల దిగుబడి మాత్రమే మనకి ఇప్పుడు వస్తుంది. అయితే మన దేశంలోని తెలంగాణ రాష్ట్రం ఆముదము విస్తీర్ణంలో 4వ స్థానంలో ఉంది, ఉత్పత్తిలో 3వ స్థానంలో ఉంది, ఉత్పాదకతలో 5వ స్థానంలో ఉంది. ఈ పంటను మన తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూల్, అలాగే రంగారెడ్డి జిల్లాల్లో ఆరుతడి పంటగా పండించడానికి చాలా అవకాశం ఉంది. ఆముదపు పంటకు అడవి పందుల బెడద గాని, విత్తన నిల్వలో సమస్యలు గాని ఉండవు. అలాగే అన్ని రకాల నేలల్లో సాగు చేసుకోవచ్చు. చౌడు నేలలు గాని లేదా నీరు నిల్వ ఉండేటువంటి నేలలు మాత్రం దీనికి పనికిరావు. నేలను వేసవిలో 1-3 సార్లు దున్ని గుంటకతో చదును చేసుకోవాలి. మనం వేసవి కాలం నుండే భూముల్ని తయారు చేసి పెట్టుకుంటే ఏమవుతుందంటే, ముందు పంట కాలంలో తెగుళ్ల సమస్య అలాగే పురుగుల సమస్య తగ్గుతుంది. అందుకే వేసవి దుక్కులు తప్పనిసరిగా చెయ్యాలి అని చెప్తుంటారు శాస్త్రవేత్తలు. వడలు తెగులు సమస్యగా ఉన్న ప్రాంతాల్లో విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా మనం కార్బాండిజం ట్రైకోడర్మా విరిడి తోటి విత్తన శుద్ధి చేయాలి. ఈ కార్బాండిజం 1-3 గ్రాములు అలాగే 10 గ్రాముల ట్రైకోడర్మా విరిడి తీసుకుని కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. అప్పుడు ఆముదపు పంటలో వడలు తెగుల్ని మనం రాకుండా చేసుకోగలుగుతాం. ఇక జూన్ 15 నుండి జులై 2వ పక్షం వరకు కూడా విత్తుకునేటువంటి అవకాశం ఉంది ఈ వానాకాలపు ఆముదం. ఇక దీనిలో సూటి రకాలు ఉన్నాయి, అంటే మన దేశవాళీ రకాలు హరిత, ప్రగతి ఈ రకాలు. ఈ హరిత అనేది 130 నుండి 150 రోజుల పంట కాలం కలిగి ఈ రకం ఎండి తెగుల్ని బాగా తట్టుకుంటుంది. ఎకరానికి 5 నుండి 6 క్వింటాళ్ల దిగుబడి కూడా ఇస్తుంది. ప్రగతి రకం అయితే 120 నుండి 140 రోజుల పంట కాలం కలిగి స్వల్పకాలిక రకం, అంటే తక్కువ కాలంలోనే పంటకు వచ్చేటువంటి రకం. గింజ పరిమాణం ఎక్కువగా ఉంటుంది, ఎకరానికి 6 నుండి 7 క్వింటాళ్ల దిగుబడిని ఇస్తుంది. ఇక ఆముదంలో హైబ్రిడ్ రకాల విషయానికి వస్తే PCH 311 రకం, ఇది 120 నుండి 140 రోజుల పంట కాలం కలిగి ఎండు తెగుల్ని బాగా తట్టుకుంటుంది. ఎకరానికి 7 నుండి 8 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. మరొకటి DCH 177 అనే హైబ్రిడ్ రకం 130 నుండి 160 రోజుల పంట కాలం కలిగి బెట్టను ఎండు తెగుల్ని బాగా తట్టుకుంటుంది. ఎకరానికి 6 నుండి 7 క్వింటాళ్ల దిగుబడి కూడా వస్తుంది. మరొక హైబ్రిడ్ రకం DCH 519, ఇది 130 నుండి 150 రోజుల పంట కాలం కలిగిన రకం. ఇది ఎండు తెగుల్ని బాగా తట్టుకుంటుంది. ఎకరానికి 6 నుండి 7 క్వింటాళ్ల దిగుబడి కూడా వస్తుంది. అయితే ఆముదంలో ప్రత్యేకంగా సాగు విధానంలో తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటి అంటే, పోగుంతలు, ఒత్తు మొక్కలు పీకి వేయడం అనేది ఒక పని. మనం ఆముదపు పంటను విత్తిన 1 వారం 10 రోజుల్లో మొలక రావడం జరుగుతుంది. అలా విత్తుకున్న 15 నుండి 20 రోజులకి కుదురుకి ఒకే ఒక మొక్క ఉండే విధంగా ఒత్తుగా ఉన్న మొక్కల్ని పీకివేయాలి. అలాగే విత్తనం మొలవని చోట ఇలా పీకినటువంటి పోగుంతల్ని మనం పెట్టుకోవాలి. ఇది రైతులు తప్పనిసరిగా చేయాలి. ఇక ఎకరానికి 2 టన్నుల పశువుల ఎరువులని దుక్కులోనే వేసి కలయదున్ని సూటి రకాల్ని సాగు చేసేటప్పుడైతే 24 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, 12 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువుల్ని వేసుకోవాలి. ఇక సగభాగం నత్రజని, మొత్తం భాస్వరాన్ని అలాగే పొటాష్ని దుక్కులోనే వేయాలి. ఇక్కడ రైతు సోదరులు ఆముదపు పంటకు మొదట సగభాగం నత్రజనిని అలాగే పూర్తి భాస్వరాన్ని, పూర్తి పొటాష్ని దుక్కు

0: లోనే వేయాలి. ఏది? సూటి రకాలు. శంకర్ రకాలు సాగు చేసినట్లయితే అదనంగా 8 కిలోల నత్రజని విత్తుకున్న 60 నుండి 65 రోజులకు వేసుకోవాలి. కలుపు నివారణ చర్యలు చేపట్టుకోవాలి. విత్తిన వెంటనే కానీ లేదా ఆ మరుసటి రోజున కానీ సిఫారసు చేసినటువంటి పెండిమిథిలిన్ అనేటువంటి కలుపు మందుని మనం పిచికారీ చేసుకోవచ్చు. ఇక విత్తుకున్న 40 నుండి 60 రోజుల వరకు ఈ ఆముదపు పంటలో కలుపు లేకుండా గుంటక లేదా గొర్రు తవ్వి అంతర్కృషి చేసి కలుపు నివారించుకోవాలి. వానాకాలంలో ముఖ్యంగా ఈ పూత పూసేటువంటి దశలో, అంటే పుష్పించే దశలో నీటి ఎద్దడి ఎదురైనప్పుడు, అంటే అప్పుడు వర్షం లేక ఒకవేళ వర్షానికి మధ్య కాలం ఎక్కువగా ఉన్నట్లయితే, నీటి వసతి ఉన్నట్లయితే 1-2 తడులు ఇవ్వడం మంచిది. అప్పుడు దిగుబడులు కనీసం 20% పెరిగే అవకాశం ఉంది. అలాగే ఈ ఆముదము కంది పంటల్ని అంతర పంటలుగా పండించినట్లయితే రైతులకు అదనపు నికరాదాయం లభిస్తుంది. అదే విధంగా అంతర పంటగా వేసుకునే పంటలైన కంది, పెసర, వేరుశనగ పంటల్లో అధిక దిగుబడి అలాగే సహ పంటకు అనువైనటువంటి రకాలు ఎంపిక చేసుకోవాలి. ఆముదము, కంది ఈ పంటలను అంతర పంటలుగా 1:1 నిష్పత్తిలో వేసుకోవాలి. అంటే ఒక వరుస ఆముదం వేసుకుంటే దానికి తోడు ఒక వరుస కంది వేసుకుంటూ ఈ విధంగా మనం పంటని విత్తుకోవాలి. 1 కిలో ఆముదము విత్తుకోవడానికి, ఈ అంతర పంటగా విత్తుకోవడానికి 1 కిలో ఆముదము, 1.5 కిలోల కంది ఎకరానికి సరిపోతాయి. ఈ అంతర పంటలో ఆముదము పంటకైతే వరుసల మధ్య 120 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 45 సెంటీమీటర్లుగా దూరం పెట్టుకోవాలి. ఆముదపు వరుసల మధ్యలో కంది పంటను వేసుకోవాలి. ఈ విధంగా ఒక వరుస ఆముదము, మరొక వరుస కంది పంటని మార్చి మార్చి విత్తుకోవాలి. ఈ విధంగా వేసుకున్నట్లయితే పంటల మధ్య పోషకాల లోపం గాని, తేమ కోసం గాని పోటీ ఉండదు. ఆముదము, కంది ఈ అంతర పంటలు 1:1, అంటే ఒక వరుస ఆముదము, ఒక వరుస కంది వేసుకున్నప్పుడు యాజమాన్యంలో ముఖ్యంగా ఎరువుల పోషణ ముఖ్యమైనది. ఆముదానికి 35 కిలోల యూరియా, 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 10 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేయాలి. అదే విధంగా అంతర పంట వేసుకున్న కందికి ఎకరానికి 9 కిలోల యూరియా, 63 కిలోల భాస్వరం వేసుకున్నట్లయితే సమగ్ర పోషణ అంది, మంచి దిగుబడి వస్తుంది. ఇక ఈ ఆముదము, కంది అంతర పంట మాత్రమే కాకుండా ఆముదముతో పాటు పెసరని, ఆముదముతో పాటు వేరుశనగ పంటను కూడా అంతర పంటగా వేసుకోవచ్చు. ఈ పెసర గాని వేరుశనగ గాని అంతర పంటగా వేసుకున్నప్పుడు 1:2 లేదా 1:3గా వేసుకోవాలి. అంటే ఆముదము 2 వరుసల మధ్య 2 వరుసలు లేదా 3 వరుసల పెసర గాని లేదా వేరుశనగ గాని వేసుకోవాలి. అంటే ఆముదము పంట ఒక వరుస వేసుకుంటే 2 వరుసలు లేదా 3 వరుసలు పెసర గాని లేదా వేరుశనగ గాని వేసుకోవాలి. అంటే ఏది వేసుకున్నా 2 వేసుకోవచ్చు లేదా 3 వరుసలు వేసుకోవచ్చు. ఆముదము, ఆముదము 2 వరుసల మధ్య స్థలంలో ఈ పెసర, మినుము అంతర పంటగా వేసుకున్నప్పుడు ఈ విధంగా వేసుకోవడానికి ఆముదము వరుసల మధ్య 120 సెంటీమీటర్లు దూరం ఉండగా అంతర పంటల మధ్య మనం వరుసల మధ్య కూడా దూరం 30 సెంటీమీటర్లు ఉండే విధంగా వేసుకోవచ్చు. ఏది? ఆముదము, ఆముదపు వరుసలకి మధ్య మనం పెసరని, వేరుశనగని వేసుకున్నప్పుడు ఆ పెసర వరుసల మధ్య గాని, ఆ వేరుశనగ వరుసల మధ్య గాని 30 సెంటీమీటర్ల దూరం ఉండేలాగా వేసుకోవాలి. ఆముదపు వరుసల మొక్కల మధ్య దూరం 45 సెంటీమీటర్లుంటే పెసర గాని లేదా వేరుశనగ పంటల మొక్కల మధ్య దూరం 10 సెంటీమీటర్లుగా పెట్టుకోవాలి. ఈ విధంగా అంతర పంటల నిష్పత్తి ద్వారా భూమిని పూర్తిగా వినియోగించుకోవాలి. ఇక సహ పంటల నిష్పత్తి, అంటే 1:3 ద్వారా మనం వేసుకున్నప్పుడు కలుపు గాని పంటకు అయ్యే ఖర్చు గాని తగ్గి నీటి వనరులు అలాగే ఎరువుల వినియోగ సామర్థ్యం కూడా పెరుగుతుంది. ఈ అంతర పంటలు తక్కువ పంటకాలం ఉండడం వల్ల ప్రధాన పంట కంటే ముందుగానే కోతకు వచ్చి రైతుకి దిగుబడులు వస్తాయి. దీంతో పాటు అదనపు ఆదాయం వస్తుంది, అంతర పంటకు అయ్యే ఖర్చు తగ్గుతుంది. ఈ అంతర పంటల వలన ప్రధాన పంట ఏ కారణం వల్ల అయినా కూడా, ఈ అంతర పంటల వల్ల ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో ప్రధాన పంట మనకి ఏదైనా నాశనమైతే అంతర పంట నుండి ఆదాయం వస్తుంది. అంటే పూర్తిగా మనం ఏ విధంగా నష్టపోకుండా కొంత ఆదాయాన్ని ఈ అంతర పంటల నుండి పొందవచ్చు. ఈ విధంగా ఆముదములో కంది గాని, పెసర గాని, వేరుశనగ కాని అంతర పంటలుగా సాగు చేసుకోవచ్చు. ఈ విధంగా వానాకాలం ఆముదం యొక్క సాగు విధానంలో రకాలు, మరి విత్తన మోతాదు, అలాగే పోగుంతలు, ఒత్తు మొక్కలు పీకివేయడం అనేది ప్రధానమైన పద్ధతి. ఎందుకంటే మొలకలు ఎక్కువగా ఉన్న పాదిలో నుండి మరి మంచి మొక్కను కుదురుకు 1 ఉంచి మిగిలిన ఒత్తు మొక్కల్ని పీకివేయాలి. పీకిన మొక్కల్లో ఎక్కడైతే విత్తనం మొలవని చోటు ఉంటుందో అక్కడ పోగుంతలు పెట్టుకోవాలి.
1: విన్నారు కదా,

0: వానాకాలంలో ఆముదం పంట సాగుకు అనువైన విత్తన రకాలు, సాగు పద్ధతులకు సంబంధించిన సమాచారం అది.
1: దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7 గంటలు దాటి 50 సెకండ్లు. ఇప్పుడు వింటారు ప్రసార వివరాలు. 103.8 MHz పై మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ పై ఈ సాయంత్రం మరియు రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా ఈ ప్రసారంలో 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 7 గంటల 15 నిమిషాలకు కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రతిలో అధిక దిగుబడులకు చేపట్టవలసిన యాజమాన పద్ధతుల గురించి జనగాం జిల్లా తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రంలో శాస్త్రవేత్త, కోఆర్డినేటర్గా పనిచేస్తున్న డాక్టర్ తేజ్వత్ లక్ష్మణ్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త డాక్టర్ వీరన్నా భూఖ్యా గారు. ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7 గంటల 45 నిమిషాలకు వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8 గంటలకు అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. 8:30 నిమిషాలకు జానపద సంగీత కార్యక్రమంలో కొన్ని జానపద గీతాలు వింటారు. 8:45 నిమిషాలకు హిందీలో వార్తలు, 9 గంటలకు ఆంగ్లంలో వార్తలు, 9:15 నిమిషాలకు స్పాట్ లైట్. ఈ 3 కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 నిమిషాలకు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి కార్యక్రమాలు రిలే వింటారు. 10 గంటలకు జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల 20వ ఎడిషన్ 2026లో భాగంగా రోజువారీ ముఖ్యాంశాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 10:20 నిమిషాలకు మధుర గీతాలు వింటారు. 11 గంటలకు హిందీలో వార్తలు, 11:05 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈ సాయంత్రం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఇక రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. 6 గంటలకు హిందీలో వార్తలు, 6:05కు ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 6:10కు ప్రసారమయ్యే భక్తి రంజని కార్యక్రమంలో వింటారు శ్రీ అన్నమాచార్య భక్తి గీతాలు. 6:40కు డాక్టర్ బిఎల్ సుగణ గారి సూక్తులు ప్రసారమవుతాయి సూక్తి సుధా కార్యక్రమంలో. 6:45కు ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 6:55కు సంస్కృతంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 7:00కు వింటారు ప్రసార వివరాలు. 7:05కు తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15కు ప్రసారమవుతుంది ప్రభాత లహరి కార్యక్రమం. 7:30కు ప్రూడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో పల్మనాలజిస్ట్ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ వి హరిత కృష్ణ గారు అందించే సలహాలు సూచనలు ప్రసారమవుతాయి. 8:00కు ప్రూడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ మరియు ఎపటాలజిస్ట్ డాక్టర్ ఎం అభిషేక్ గారు శ్రోతలకు అందించే సలహాలు సూచనలు వింటారు. 8:15కు ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30కు సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గుండె ఆరోగ్యానికి మంచి ఆహారం గురించి గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ గోపీకృష్ణ గారు అందించే సలహాలు సూచనలు వింటారు. 8:45కు సినీ గీతాలు వింటారు సినీ రంజని కార్యక్రమంలో. 9:00కు ప్రసారమవుతాయి వాట్సాప్ సినీ గీతాల కార్యక్రమం హృదయ రాగాలు. 10:00కు వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇవి రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

0: ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. 2047 నాటికి అభివృద్ది చెందిన భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా భారత నావికాదళం వ్యూహాత్మకంగా పనిచేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. రైతుల ఉత్పత్తులకు సరైన లాభదాయకమైన ధరలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఉత్తరప్రదేశ్లోని 10, ఉత్తరాఖండ్లోని 1 స్థానంతో సహా మొత్తం 11 రాజ్యసభ స్థానాల ద్వైవార్షిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు నోటిఫికేషన్ జారీ చేసింది. జపాన్లో జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026 పోటీల్లో పలు విభాగాల్లో ఈరోజు భారత్ పలు పతకాలను సాధించింది. ప్రస్తుతం 52 పతకాలతో పట్టికలో 10వ స్థానంలో కొనసాగుతోంది. ఇక వార్తలు వివరంగా. అభివృద్ది చెందుతున్న సాంకేతికత అనూహ్య పరిస్థితుల కారణంగా తలెత్తే సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్ భౌగోళిక వ్యూహాత్మక ఆలోచన ఆకస్మిక ప్రణాళికను అంతర్భాగంగా చేసుకోవాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన నావికాదళ కమాండర్ల సమావేశంలో మంత్రి ప్రసంగిస్తూ 2047 నాటికి అభివృద్ది చెందిన భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా భారత నావికాదళం వ్యూహాత్మకంగా పనిచేస్తోందని తెలిపారు. దేశ ఇంధన సరఫరా మార్గాలను, జాతీయ ప్రయోజనాలను పరిరక్షించడంలో నావికాదళ వృత్తి నైపుణ్యం, కార్యాచరణ సంసిద్ధతను ఆపరేషన్ ఊర్జా సురక్ష మరోసారి ప్రదర్శించిందని పేర్కొన్నారు. రైతుల ఉత్పత్తులకు సరైన లాభదాయకమైన ధరలు అందేలా ప్రభుత్వం బహుముఖ వ్యూహంపై పనిచేస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఈ వ్యూహంలో పంట కోతానంతర నిర్వహణ, శాస్త్రీయ గిడ్డంగులు, మార్కెటింగ్ వ్యవస్థల బలోపేతం వంటివి ఉన్నాయని పేర్కొన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన జాతీయ వ్యవసాయ సదస్సు రబీ క్యాంపెయిన్ 2026 రెండవ రోజు కార్యక్రమంలో శివరాజ్ సింగ్ ప్రసంగిస్తూ కంది, మినుములు, మసూర్ పప్పులను కనీస మద్దతు ధరకు 100% ప్రభుత్వమే సేకరిస్తుందని, 48 గంటల్లోగా చెల్లింపులు జరిగేలా ఏర్పాట్లు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
2: కిసాన్ కు ఠీక్ దామ్ మిల్ జాయే హమ్ సబ్ కీ జిమ్మేదారీ ఔర్ ఇస్మే దోనో వ్యవస్థా ఏక్ ఎంఎస్పీ ఔర్ ఏక్ విదౌట్ ఎంఎస్పీ హమ్ బజార్ సే కైసే జోడ్ దే కిసానో యే తయ్ కియా తువర్ మసూర్ ఉడద్ 100% ఖరీదేగీ సర్కార్ లేకిన్ ఖరీదే కీ తయారీ చాయే వో ఖరీఫ్ కే లియే చాయే రబీ కే లియే ఠీక్ సే కర్కే రఖే జిస్సే 48 ఘంటే మే పేమెంట్ హో జాయే.
1: సేవా సంకల్ప్ జన్ భాగీదారీ స్ఫూర్తితో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు స్వచ్ఛతా హీ సేవ 2026 ప్రచారాన్ని ఒక ప్రజా ఉద్యమంలా మార్చాలని కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ పిలుపునిచ్చారు. ఈ నెల 17న మొదలైన ఈ ప్రచారం వచ్చే నెల 17వ తేదీన ముగుస్తుంది. నెల రోజుల పాటు జరిగే స్వచ్ఛతా హీ సేవ ప్రచార ఏర్పాట్లను మంత్రి ఈరోజు సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వచ్ఛతను స్వభావం, సంస్కారం, వ్యవహారంలో అంతర్భాగంగా మార్చేందుకు పెద్ద ఎత్తున ప్రజల భాగస్వామ్యం, క్షేత్రస్థాయిలో స్పష్టమైన మార్పు, నిరంతర ప్రయత్నాలు అవసరమని అన్నారు. రేపు జరిగే ఏక్ దిన్, ఏక్ ఘంట, ఏక్ సాత్ కార్యక్రమ ఏర్పాట్లను సమీక్షిస్తూ రాష్ట్రాలు ముందుగానే భారీ శ్రమదాన కార్యక్రమాలకు ప్రణాళిక సిద్దం చేసుకోవాలని సూచించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సౌదీ అరేబియా ఆర్థిక మంత్రి మహమ్మద్ అల్జదాన్తో దోహాలో జరిగిన ఏఐఐబీ వార్షిక సదస్సులో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడి, ఇంధనం, సాంకేతికత, ఆరోగ్య సంరక్షణ, విద్యా రంగాలలో సహకారాన్ని ఇరువురు నేతలు సమీక్షించారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ సౌదీ అరేబియా భారత్కు విశ్వసనీయమైన, విలువైన వ్యూహాత్మక భాగస్వామి అని అభివర్ణించారు. అనంతరం సీతారామన్ స్విట్జర్లాండ్ ఏఐఐబీ గవర్నర్ అంబాసిడర్ పీట్రో లాజరీతో కూడా సమావేశమై ఎన్ఐఐఎఫ్, గిఫ్ట్, ఐఎఫ్ఎస్సి సహా భారత్లో పెట్టుబడి అవకాశాలపై చర్చించారు. నేపాల్ ఆర్థిక మంత్రి స్వర్ణిమ్ వాంగ్లేతో వరద సహాయక చర్యలు, ద్వైపాక్షిక ప్రాజెక్టులపై చర్చలు జరిపారు. చైనాతో భారత సంబంధాలు గతేడాది కన్నా మెరుగ్గా ఉన్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. న్యూయార్క్లో ఆసియా సొసైటీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో జయశంకర్ మాట్లాడుతూ సరిహద్దు ఉద్రిక్తతల పరిష్కారం తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయని, ద్వైపాక్షిక సంబంధాల క్షీణత ఏ దేశానికి ప్రయోజనం చేకూర్చదని అన్నారు. భారత్, అమెరికా దేశాలు వాణిజ్య ఒప్పందంపై ఒక అవగాహనకు వచ్చాయని కూడా మంత్రి తెలిపారు. భారత్ చిన్న ఉత్పత్తిదారులు, చిన్న కర్మాగారాలు ఉన్న సమాజమని పేర్కొన్నారు. భారత్, అమెరికాల మధ్య తలసరి ఆదాయంలో వ్యత్యాసం ఉండడమే కాకుండా ఉత్పత్తి తీరు, సమాజ స్వభావం కూడా చాలా భిన్నంగా ఉన్నాయని మంత్రి అన్నారు. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026ను పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ 2వ సమావేశం ఈరోజు న్యూఢిల్లీలోని పార్లమెంట్ అనుబంధ భవనంలో జరిగింది.

హోం వ్యవహారాలు, న్యాయ మంత్రిత్వ శాఖల అధికారులు ప్రతిపాదిత చట్టంలోని వివిధ నిబంధనలపై సభ్యులకు వివరించారు. ఈ బిల్లులోని నిబంధనలను పరిశీలించి 2026 శీతాకాల సమావేశాల నాటికి పార్లమెంటుకు తన నివేదికను సమర్పించే బాధ్యతను ఈ కమిటీకి అప్పగించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ AIR News_

0: పూరి, బీజేపీ నేత బిఎల్ వర్మ, సమాజ్వాద్ పార్టీ నేత రామ్ గోపాల్ యాదవ్, బీఎస్పీ నాయకుడు రామ్జీ సహా మరో ఆరుగురు నేతల పదవీకాలం నవంబర్ 25న ముగుస్తుంది. ఉత్తరాఖండ్కు చెందిన నరేష్ బన్సల్ పదవీకాలం కూడా నవంబర్ 25న ముగుస్తుంది. పశ్చిమ బెంగాల్లోని ఒక రాజ్యసభ స్థానం ఉప ఎన్నికకు కూడా కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. టీఎంసీ ఎంపీ రుక్మిణీ మాలిక్ రాజీనామా కారణంగా ఈ స్థానం ఖాళీ అయింది. ఈ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా అక్టోబర్ 16న పోలింగ్ జరగనుంది. భారత్ ప్రపంచ విమానయాన ప్రధాన కేంద్రంగా అభివృద్ది చెందుతోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో రూట్స్ ఆసియా 2027 ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచంలో 3వ అతిపెద్ద విమానయాన మార్కెట్గా అవతరించేందుకు భారత్ కృషి చేస్తోందన్నారు. ప్రస్తుతం ప్రయాణికుల సంఖ్య సుమారు 24 కోట్లు ఉండగా 2047 నాటికి 130 కోట్లకు చేర్చడమే లక్ష్యమని మంత్రి తెలిపారు. దేశంలో పనిచేస్తున్న విమానాశ్రయాల సంఖ్య 2014లో 74 ఉండగా ప్రస్తుతం 166కు పెరిగిందని మంత్రి ఉద్ఘాటించారు. వచ్చే ఏడాది మార్చి 16వ తేదీ నుంచి న్యూఢిల్లీలో జరిగే 23వ రూట్స్ ఆసియా 2027కు భారత్ ఆతిథ్యం ఇస్తుందని రామ్మోహన్ నాయుడు తెలిపారు.
1: We have expanded the airport network in the country, and the next step for us is to improve the connectivity. Today we have a lot of Indian diaspora which is staying outside, and we also have big trust in the Indian ecosystem today in terms of having trade with our country, manufacturing and supply chain ecosystems in our country. All that begins with better connectivity.
0: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో బరాపుల్లా 3వ దశ కారిడార్ను ప్రారంభించారు. ఈ కారిడార్ జాతీయ రాజధానిలోని తూర్పు దక్షిణ ఢిల్లీ మధ్య అనుసంధానాన్ని మెరుగుపరుస్తుంది. అనంతరం 1900 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు అమిత్ షా ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా, మంత్రులు ప్రవేశ్ సాహిబ్ సింగ్, ఆషిద్ సూద్ తదితరులు పాల్గొన్నారు. జపాన్లోని ఐచి నగోయా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026 పోటీల్లో పలు విభాగాల్లో ఈరోజు భారత్ ఆధిపత్యం ప్రదర్శించి పలు పతకాలను సాధించింది. మహిళల 400 మీటర్ల రిలే రేసులో భారత జట్టు బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. భారత బృందం రేసును 3:29.69 పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచింది. పురుషుల 400 మీటర్ల రిలే విభాగంలో భారత జట్టు కాంస్య పతకాన్ని సాధించింది. మహిళల ట్రాప్ షూటింగ్ వ్యక్తిగత విభాగంలో నీరుదండ బంగారు పతకం సాధించారు. అంతకుముందు ఆషిమా అహ్లావత్, మనీషా కీలతో కలిసి మహిళల ట్రాప్ టీం విభాగంలో కూడా భారత్కు రజత పతకాన్ని అందించడంలోనూ నీరుదండ కీలక పాత్ర పోషించారు. మరోవైపు అథ్లెటిక్స్లో గుల్వీర్ సింగ్ పురుషుల 5000 మీటర్ల ఫైనల్లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. ప్రస్తుత ఆసియా గేమ్స్లో గుల్వీర్కు ఇది 3వ పతకం కావడం విశేషం. మహిళల హైజంప్లో పూజాసింగ్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. బాక్సింగ్ విభాగంలో పురుషుల 90 కేజీల విభాగంలో సెమీఫైనల్స్లో నరేందర్ బెర్వాల్ కాంస్య పతకం సాధించారు. ఇప్పటి వరకు భారత్ 6 స్వర్ణాలు, 21 రజతాలు, 25 కాంస్య పతకాలతో మొత్తం 52 పతకాలు సాధించి పతకాల పట్టికలో 10వ స్థానంలో కొనసాగుతోంది. తాగునీరు పారిశుద్ధ్య శాఖ ఈరోజు బహుభాష సుజల్ గ్రామ సంవాద్ 11వ సంచికను నిర్వహించింది. గ్రామీణ తాగునీటి వ్యవస్థల నిర్వహణ పర్యవేక్షణపై గ్రామ పంచాయతీ ప్రతినిధులు స్థానిక వర్గాలతో ప్రత్యక్షంగా సంభాషించేందుకు ఈ కార్యక్రమం ఒక వేదికను అందిస్తుందని జలశక్తి మంత్రిత్వ శాఖ తెలిపింది. జార్ఖండ్ సాంప్రదాయ జానపద వాయిద్యం మందర్కు జీఐ ట్యాగ్ లభించింది. చెన్నై కేంద్రంగా పనిచేసే భారత ప్రభుత్వ భౌగోళిక సూచికల రిజిస్ట్రీ జార్ఖండ్ మందర్కు ఈ జీఐ ట్యాగ్ను మంజూరు చేసింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 2047 నాటికి అభివృద్ది చెందిన భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా భారత నావికాదళం వ్యూహాత్మకంగా పనిచేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. రైతుల ఉత్పత్తులకు సరైన లాభదాయకమైన ధరలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఉత్తరప్రదేశ్లోని 10, ఉత్తరాఖండ్లోని 1 స్థానంతో సహా మొత్తం 11 రాజ్యసభ స్థానాల ద్వైవార్షిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు నోటిఫికేషన్ జారీ చేసింది. జపాన్లో జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026 పోటీల్లో పలు విభాగాల్లో ఈరోజు భారత్ పలు పతకాలను సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय,
6: కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రతి పంటలో అధిక దిగుబడులకు చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు, ఈ అంశం గురించి జనగాం జిల్లా తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త మరియు కోఆర్డినేటర్ డాక్టర్ తేజావతి లక్ష్మణ్ గారు స్టూడియోస్లో ఉన్నారు. నమస్కారం సార్.
7: నమస్కారం.
6: ప్రతి పంట మన రాష్ట్రంలో ఎన్ని లక్షల ఎకరాలలో సాగు చేస్తున్నారు, అనుకూలమైన నేలలు ఏ విధంగా ఉన్నాయి, ఈ విత్తనాలను విత్తుకునేటప్పుడు ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి, ఎప్పుడు విత్తుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి?
7: ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే మన తెలంగాణలో పండిస్తున్నటువంటి వాణిజ్య పంటలలో పత్తి పంట అనేది ప్రథమంగా చెప్పుకోవచ్చు. దీన్నే తెల్ల బంగారం అని కూడా పిలుస్తూ ఉంటారు. మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే 18.5 లక్షల హెక్టార్ల లోపట, అంటే 46.5 లక్షల ఎకరాల లోపట ఈ పత్తి పంటను అనేది సాగు చేయడం అనేది జరుగుతుంటుంది. సో దీంట్లో చూసుకున్నట్లయితే నల్గొండలోనే 6 లక్షల ఎకరాల లోపట సాగు చేయడం అనేది జరుగుతుంటుంది. దాని తర్వాత చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ జిల్లా, దాని తర్వాత సంగారెడ్డి, నాగర్, కర్నూలు మరియు వరంగల్ జిల్లా లోపల అధిక శాతంగా ఈ 100,000 ఎకరాల లోపల ఈ పత్తి పంటను అనేదాన్ని సాగు చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఈ పత్తి పంటలను ఎప్పుడు విత్తుకోవచ్చు అన్నట్లయితే మే నుంచి జూన్ 1st వారం వరకు ఎవరైతే నీటి తడుల కింద పత్తిని సాగు చేస్తూ ఉంటారో వాళ్ళు మే ఆఖరి నుంచి జూన్ 1st వారం లోపల విత్తుకున్నట్లయితే మంచి దిగుబడులను పొందడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అదేవిధంగా వర్షాధారంగా పండించేటటువంటి రైతులు జూలై 20 ముందుకు, అంటే మే నుంచి జూలై 20 లోపుగా విత్తుకున్నప్పుడు మాత్రమే మంచి దిగుబడులు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. జూలై 20 తర్వాత విత్తుకున్నట్లయితే పంట సరిగ్గా పెరగకపోవడము, చీడపీడల బాధ ఎక్కువగా రావడము, దిగుబడులు తగ్గేటందుకు ఆస్కారం అనేది ఎక్కువగా ఉంది. సో పత్తి పంట విత్తుకో డానికి అనుకూలమైనటువంటి సమయం, అది నీటిపారుదల కింద కానీ వర్షాధారం కింద కానీ చెప్పుకున్నట్లయితే జూన్ నుంచి జూలై మాసంగా చెప్పుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఏ రకమైనటువంటి నేలల్లో పత్తిని విత్తుకోవచ్చు అని అంటే, ఫస్ట్లో మనం చూసుకున్నట్లయితే పత్తి పంటను నల్లరేగడి నేలల్లో మాత్రమే పండించేవాళ్ళు. ఇప్పుడు చూసుకున్నట్లయితే నల్లరేగడి నేలల్లో, ఎర్ర నేలల్లో, చిలకా నేలల్లో, మధ్యస్థమైనటువంటి అన్ని రకాలైనటువంటి నేలల్లో పట పత్తిని సాగు చేస్తూ వస్తున్నారు. పత్తి పంటను వర్షాధారం కింద సాగు చేస్తున్నటువంటి రైతన్నలు నల్లరేగడి రైతన్నల కంటే కూడా ఎక్కువ యాజమాన్య పద్ధతులు, అంటే దృష్టిని సారించినట్లయితే అధిక దిగుబడులను పొందేటందుకు ఆస్కారం ఎక్కువగా ఉంది. ఏ విధంగా విత్తుకోవచ్చు అన్నట్లయితే నల్లరేగడి నేలల్లో మనం చూసుకున్నట్లయితే వరుసకు మధ్య దూరము 120 సెంటీమీటర్లుగా, వరుసలోపట మొక్కకు మధ్య దూరం మనం చూసుకున్నట్లయితే 45 నుంచి 60 సెంటీమీటర్లు ఉండే విధంగా చూసుకోవాలి. అదే మధ్యస్థ నేలల్లో చూసినట్లయితే 90 సెంటీమీటర్లు, అంటే వరుసకు మధ్య 90 సెంటీమీటర్లు, వరుసలోపట చూసుకున్నట్లయితే మొక్కకు మధ్య 60 సెంటీమీటర్లు ఉండే విధంగా చూసుకోవాలి. అదే తేలికపాటి నేలల్లోనైతే వరుసకు మధ్య దూరం 90 సెంటీమీటర్లు, వరుసలోని మొక్కకు మధ్య దూరము 30 సెంటీమీటర్లు ఉండే విధంగా చూసుకున్నట్లయితే మంచి దిగుబడులను మరియు ఎక్కువ మొక్కలను, ఎకరాకు ఎన్ని మొక్కలైతే ఉండాలో అన్ని మొక్కలు ఉండేటందుకు ఆస్కారం అనేది ఉంటుంది. మామూలుగా రైతన్నల దృష్టిలో చెప్పినట్లయితే 2.5 నుంచి వరుసకు మధ్య దూరం 2.5 నుంచి 3 అడుగులు ఉండే విధంగా, అదే మొక్కకు వరుసలోపట మొక్కకు మధ్య దూరం అడుగు దూరం ఉండే విధంగా చూసుకున్నట్లయితే 1 ఎకరాకు ఎన్ని మొక్కలు ఉండాలో అన్ని మొక్కలు వచ్చేసి అధిక దిగుబడులు పొందేటందుకు ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. సో విత్తుకున్న తర్వాత చేపట్టాల్సినటువంటి చర్యలు ఏంటి అంటే, నేలలోపట తేమ ఉంటే పర్లేదు, లేదంటే నీటి తడులను ఇవ్వాలి. విత్తిన 24 గంటల నుంచి 48 గంటల లోప కూడా ప్రీ ఎమర్జెన్సీ కలుపు నివారణ

0: కోసము మనము పెండ మిథలిన్ లీటర్ గాని లీటర్ పావు గాని ఎకరాకు పిచికారీ చేసుకున్నట్లయితే కలుపును నివారించడానికి ఆవశ్యకత అనేది ఎక్కువగా ఉంది. మొక్క పెరుగుతున్న కొద్దీ అంతరకృషి చేయడం ద్వారా వరుసల మధ్యలో కూడా మనం కలుపు నివారించుకోవచ్చు. ఎప్పుడైతే అంతరకృషి చేయలేనటువంటి పరిస్థితుల లోపల గడ్డి జాతి మొక్కలు ఎక్కువగా ఉన్నప్పుడు మనము పైపాటుగా పోస్ట్ ఎమర్జెన్సీగా క్విజలోఫాప్ ఇథైల్ 200 ml 200 లీటర్లకి 400 ml క్విజలోఫాప్ను కలిపి పిచికారీ చేసినట్లయితే గడ్డి జాతి మొక్కలను మనము నివారించుకోవడానికి ఆవశ్యకత అనేది ఎక్కువగా ఉంది. ఒకవేళ వెడల్పాటి ఆకులు ఉన్నట్లయితే దానికోసం ఏం చేయాలి, పైరిథయోబాక్ సోడియం ఎంత 200 లీటర్ల నీటికి 250 ml కలిపి ఎకరాకు పిచికారీ చేసినట్లయితే మనం ఈ గడ్డి జాతి మొక్కలను కూడా నివారించుకోవడానికి ఆవశ్యకత ఎక్కువగా ఉంది. ఎప్పుడు చేయాలి, 1 నుంచి 2 ఆకుల దశల్లో ఉన్నప్పుడు మాత్రమే మనం పిచికారీ చేసినట్లయితే కలుపు నివారణ చేయడానికి ఆస్కారంగా ఎక్కువగా ఉంటుంది. సో అంతరకృషి చేయడం ద్వారా గుంటు కొట్టుకోవడం ద్వారా కూడా కలుపును నివారించవచ్చు, తద్వారా తేమను సంరక్షించుకోవడానికి కూడా ఆవశ్యకత అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ విధంగా మనము ఏ రకాలైనటువంటి నేలల లోపల ఏ విధంగా విత్తుకోవచ్చు అనే దాన్ని మనం చూడవచ్చు.
1: ప్రస్తుతం అధిక సాంద్రత పత్తి సాగు అని చాలా ప్రాచుర్యంలో ఉంది, అసలు అధిక సాంద్రత పత్తి గురించి వివరంగా తెలియచేయండి.
0: సో మనము కొన్ని 2 దశాబ్దాలుగా చూసుకున్నట్లయితే ఫస్ట్లో ఏముండేదంటే 2-3 దశాబ్దాల క్రితం చూసుకున్నట్లయితే రైతన్నలు చాలా వరకు పత్తి పండించినటువంటి రైతన్నలు చనిపోవడం అనేది జరిగేది. ఎందుకు అంటే సాగు వ్యయం ఎక్కువగా అవుతుండడం, దాని తర్వాత ఏమైంది, బీటీ పత్తి విత్తనాలు రావడము, తద్వారా చాలా వరకు కాయతొలుచు పురుగుల యొక్క నివారణ తగ్గించుకోవడం అనేది జరిగింది. బట్ దిగుబడిని మనం గమనించినట్లయితే 1 దశాబ్దంగా 10 ఇయర్స్ నుంచి మనము దిగుబడులను గమనించినట్లయితే సాగు వ్యయం అంటే మనము సాగు చేసేటందుకు అయ్యేటటువంటి ఖర్చు పెరుగుతూ పోతుంది, కానీ దిగుబడులు మాత్రం నిలకడగా ఉండడం లేదంటే తగ్గిపోవడం అనేది గమనించడం అనేది జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ తగ్గిపోవడం అనేది నల్లరేగడి నేలల్లో కాకుండా మధ్యస్థ నేలల్లో ఎర్ర నేలల్లో సాగు చేసేటటువంటి వర్షాధారంగా సాగు చేసేటటువంటి రైతుల యొక్క పత్తి దిగుబడులు అనేవి చాలా పడిపోవడం అనేది జరిగింది. సాగు వ్యయం పెరుగుతూ పోతుంది ప్రతి సంవత్సరం, బట్ దిగుబడి అనేది తగ్గుతూ పోవడం అనేది జరిగింది. సో దీన్ని తగ్గించడం కోసం, రైతులకు దిగుబడి పెంచడం కోసం అధిక సాంద్రత పత్తి సాగు విధానము HDPS హై డెన్సిటీ ప్లాంటింగ్ సిస్టమ్, అంటే రైతులు ఇదేదో కొత్త విత్తనాల్లో కొత్తది అనుకోకుండా దీంట్లో ఏమీ లేదు, సాగు విధానంలో 2 రకాలైనటువంటి మార్పులు చేయడం ద్వారా మీరు అధిక దిగుబడులను పొందడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది, వ్యయం అనేది తగ్గించుకోవడానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉండి మంచి లాభాలు పొందేటటువంటి ఆస్కారం ఉంది. అసలు ఈ అధిక సాంద్రత పత్తి అనేటటువంటి ఎక్కడ నుంచి రావడం అనేది జరిగింది, విదేశాలతో ఇప్పుడు పోల్చుకున్నట్లయితే అక్కడున్నటువంటి కమతాలు చాలా ఎకరాలు ఎకరాలుగా, అంటే మన దగ్గర చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా మధ్యస్థంగా చిన్న సన్నకారు రైతులే ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అంటే 1 ఎకరం భూమి 1.5 ఎకరాల భూమి 2 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు చాలా ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అదే విదేశాలలో చూసుకున్నట్లయితే వేరే దేశాలలో 100 ఎకరాలు, మరియు అక్కడ యాంత్రీకరణం అనేది బాగా ఉండడము, ఆ యాంత్రీకరణ అనుకూలత ఏంటి, ఏ విధంగా చేయడం ద్వారా యాంత్రీకరణకు మనకు మంచి దిగుబడులు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది, మరియు సాగు వ్యయం తగ్గించవచ్చు అనేది మన శాస్త్రవేత్తలు గమనించి ఈ రకమైనటువంటి పద్ధతిని తీసుకురావడం అనేది జరిగింది. దీంట్లో ఏమీ లేదు, వాడేటటువంటి విత్తన మోతాదులో మార్పు, విత్తుకునే విధానంలో మార్పు తప్ప రైతన్నలు అనుకుంటున్నట్లుగా ఇదేమి కొత్త సిస్టమ్ ఏం కాదు, వేరే రకమైనటువంటి పద్ధతి కూడా కాదు. మనం నార్మల్గా రైతు 1 నుంచి 2.5 ప్యాకెట్లు ఎకరానికి 1 నుంచి 1.5 ప్యాకెట్లు ఎకరానికి నార్మల్ పద్ధతిలో విత్తడం అనేది జరుగుతుంటుంది. ఇక్కడికి వచ్చేసరికి విత్తన మోతాదు ఒకటి పెరుగుతుంది, 2 నుంచి 5 ప్యాకెట్ల వరకు వాడడం అనేది జరుగుతుంటుంది. సో నార్మల్గా ఏం చేస్తుంటారు రైతులు, వరుసకు మధ్య 90 సెంటీమీటర్లు లేదంటే 120 సెంటీమీటర్లు లేదంటే వరుసలోని మొక్కకు మొక్కకు మధ్య 45 నుంచి 60 సెంటీమీటర్లు, అంటే ఎటు చూసినా అచ్చు కొట్టుకునే విధంగా ఉండే విధంగా కలుపు నివారణ కోసము అంతకుముందు సాగు చేయడం అనేది జరుగుతుంటుంది. ఈ పద్ధతి లోపల ఏంటి అంటే వరుసకు మధ్యలో దూరం వచ్చేసి 90 సెంటీమీటర్లు, వరుస లోపట ఉన్నటువంటి మొక్కకు మొక్కకు మధ్య దూరము 10 సెంటీమీటర్లు ఉండే విధంగా, లేదంటే

వరుసకు వరుసకు మధ్య దూరం 80 సెంటీమీటర్లు, మొక్కకు మొక్కకు మధ్య దూరము 20 సెంటీమీటర్లు ఉండే విధంగా చేసుకున్నట్లయితే మనకు ఎకరాకు ఎక్కువ మోతాదు లోపల మొక్కలు రావడానికి ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది ఒకటి, విత్తన మోతాదు. ఈ అధిక సాంద్రతలో పత్తి విధానానికి ఓన్లీ విత్తన మోతాదు ఒకటి అంశం. రెండోది ఏంటి అంటే, మనం ఏం చేస్తుంటాము, రైతుల్లో ఉండేటటువంటి అపోహ ఏంటి, ఎంత ఎక్కువగా పెరిగినట్లయితే పత్తి పంట లోపల అంత నాకు కాయలు వస్తాయి, అంత దిగుబడి వస్తుంది అనేసి అనుకోవడం అనేది జరుగుతుంటుంది. రైతుల పొలాల్లో చూసినట్లయితే 2 మీటర్లు 3 మీటర్ల వరకు హైట్ వస్తే నాకు బాగా దిగుబడి వచ్చిందని వాళ్ళు ఫీల్ అవ్వడం అనేది జరుగుతుంటుంది. బట్ అక్కడ చూసుకున్నట్లయితే మొక్కల సంఖ్య చాలా తక్కువ, దీంట్లో చూసుకున్నట్లయితే మొక్కల సంఖ్య 3 ఇంతలు. నార్మల్గా సాగు చేసేటటువంటి విధానంతో పోల్చినట్లయితే ఇక్కడ ఎకరాకు ఉండేటటువంటి మొక్కల సంఖ్య 3 ఇంతలు ఎక్కువగా ఉండడం అనేది మనం గమనించవచ్చు. సో అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కో చెట్టుకు 40 నుంచి 50 కాయలు వచ్చినా కూడా, ఇక్కడ ఒక్కో చెట్టుకు 15 నుంచి 20 కాయలు వచ్చినా కూడా ఇంకా రెట్టింపు దిగుబడిని పొందేటందుకు ఆస్కారం ఎక్కువగా ఉంది. ఎందుకు అని మీరు అడగొచ్చు. ఇక్కడ ఏమవుతూ ఉంటుందంటే, పత్తి పంట శాఖయోత్పత్తి జరుగుతూ ఉంటే, అంటే శాఖయోత్పత్తి అంటే పెరుగుదల, ఎంత ఎక్కువగా పెరుగుదల జరుగుతూ ఉంటే పోషకాలు అనేవి ఈ మొక్క ఏం చేస్తుంటుంది, భూమి లోపల నుంచి పోషకాలను గ్రహిస్తూ ఉంటుంది. సో ఈ శాఖయోత్పత్తి కోసము పోషకాలన్నీ కూడా పైకి సరఫరా అవుతూ ఉంటాయి. కాస్తున్నటువంటి పూత పిందెకు, అంటే మొదటి దశలో వచ్చినటువంటి పూత పిందెకు సరి అయినటువంటి పోషకాలు అందక ఏమైపోతాయి, పూత పిందె రాలిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. చాలా మంది రైతులు చెప్తుంటారు, ఫస్ట్ వచ్చిన 10 కాయలు కానీ, ఫస్ట్ వచ్చిన కింద వచ్చినటువంటి కాయలన్నీ కూడా సార్ కుళ్ళిపోయినేసి లేకపోతే రాలిపోవడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే మొక్క గ్రహిస్తున్నటువంటి పోషకాలన్నీ కూడా మొక్క పెరుగుదలలో భాగంగా పైకి వెళ్ళిపోవడం జరుగుతుంటుంది. ఈ పూతకు పిందకు కాయలకు రాకపోవడం వల్ల బలహీనపడి రాలిపోవడం అనేది జరుగుతుంది. ఈ అధిక సాంద్రత పద్ధతిలో పాటించవలసినటువంటి ఇంకొక విషయం, ఫస్ట్ ఏమన్నాను, విత్తే విత్తన మోతాదులో పెంచాల్సినటువంటి అవసరం ఉంటుంది, విత్తుకునే విధానంలో విత్తన మోతాదుతో. రెండోది ఏంటంటే, ఈ పద్ధతి లోపల మొక్కను 90 నుంచి 100 సెంటీమీటర్లు, అంటే మీటర్ కంటే తక్కువ హైటు మాత్రమే ఉండే విధంగా చేసుకోవాలి. దానికోసం మనం ఏం చేయాలి, పెరుగుదల నియంత్రణ హార్మోన్లను పిచికారీ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదేంటి, మెపిక్వాట్ క్లోరైడ్. ఎప్పుడు పిచికారీ చేయాలి సార్ దీన్ని అంటే, మనం ఎప్పుడైతే స్క్వేర్స్ అంటాం పూత రావడం స్టార్ట్ అవుతుంటుందో 45 నుంచి 60 రోజుల వ్యవధి లోపల ఒకసారి పిచికారీ చేయాలి. లీటర్ నీటికి 1 ml చొప్పున పిచికారీ చేసినట్లయితే ఇదేంటంటే పెరుగుదల నియంత్రణ హార్మోన్గా పనిచేస్తుంది, అంటే పెరగనివ్వదు. పెరగనీయకపోవడం వల్ల ఏమవుతుంది, మొక్క గ్రహిస్తున్నటువంటి పోషకాలన్నీ కూడా పక్క కొమ్మలకు అక్కడున్నటువంటి పూతకు కాయలకు పోవడం అనేది జరుగుతుంది, తద్వారా కాయలు బలంగా మంచి సైజు రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు నేను ఫస్ట్లో ఏం చెప్పాను మీకు, నార్మల్గా మీరు సాగు చేస్తున్నటువంటి విధానంలో 40 నుంచి 50 కాయలు వచ్చినా, ఈ విధానం లోపల 20 కాయలు వచ్చినా కూడా ఒకటే. ఎందుకంటే ఇక్కడ 7,000 మొక్కలు ఉన్నట్లయితే ఇక్కడ 21,000 మొక్కలు రావడం అనేది జరుగుతుంటుంది, తద్వారా కాయ సైజు మంచిగా వచ్చేసి కాయలు మంచిగా పగిలి దిగుబడి రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. సో ఈ విధంగా అధిక సాంద్రత పద్ధతిలో విత్తుకున్నట్లయితే అధిక దిగుబడులను పొందడానికి ఆస్కారంగా ఉంది. రాబోయే రోజుల్లో యాంత్రీకరణ వచ్చినప్పుడు ఈ విధానం లోపల హార్వెస్టర్స్ కూడా బాగా పనిచేసి సాగు వ్యయం తగ్గి అధిక దిగుబడులు పొందేటందుకు ఆస్కారం అనేది కూడా ఎక్కువగా ఉంది.

0: ప్రతి పంటలో ఎరువులు మరియు సస్యరక్షణ చర్యలను ఏ విధంగా చేస్తే బాగుంటుంది, వాటి యొక్క ప్రత్యేకత ఏ విధంగా ఉంటుంది, పూర్తి వివరాలతో తెలియజేయండి సార్.
1: సో పత్తి పంట లోపల విత్తుకున్న తరువాత కలుపు యాజమాన్యం తర్వాత ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే ఎరువుల యాజమాన్యం, చీడపీడల యాజమాన్యం చేసినట్లయితే అధిక దిగుబడులు పొందవచ్చు. అసలు పత్తి పంటకు ఏ విధంగా ఎరువులను మనం అందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మనం పత్తి పంటకు చూసుకున్నట్లయితే నత్రజని ఎరువులు అంటే యూరియా రూపంలో మనం అందించినట్లయితే ఎకరాకు 100 నుంచి 110 కేజీల వరకు యూరియా అనేది అవసరము. అదేవిధంగా భాస్వరం చూసుకున్నట్లయితే 150 కేజీల భాస్వరం అనేది అవసరము. సో ఈ భాస్వరాన్ని ఎప్పుడేయాలి, ఆఖరి దుక్కి ఎప్పుడైతే మనం దున్నుతుంటామో ఆఖరి దుక్కిలోనే ఈ 150 కేజీల భాస్వరాన్ని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో తీసుకున్నట్లయితే ఈ భాస్వరాన్ని భూమి లోపల ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నట్లయితే మొక్క విత్తుకున్న సమయంలో మొక్క వేర్లు బాగా బలంగా తయారవడానికి ఇవి దోహదపడుతూ ఉంటాయి. అదేవిధంగా పొటాషియం చూసుకున్నట్లయితే ఎకరాకు 50 కేజీల పొటాషియం, మ్యూరేట్ ఆఫ్ పొటాషియం అనేది అవసరము. ఎరువులను ఏ సమయంలో అందించాలి, ఏదైతే నత్రజని మరియు భాస్వరం ఉందో ఈ రెండింటిని కూడా, నత్రజని మరియు పొటాషియాన్ని 3 దఫాలుగా విభజించుకోవాలి. 3 దఫాలుగా విభజించుకొని మొదటి సగాన్ని విత్తనాలు విత్తే ముందు మిగతా సగాన్ని 3 భాగాలుగా విభజించుకొని 20 రోజుల వ్యవధిలో విత్తిన రోజు నుంచి 20 రోజుల వ్యవధిలో 40 రోజుల వ్యవధిలో 60 రోజుల వ్యవధిలో లేదు అన్నచో నల్లరేగడి నేలల్లో అనుకుంటే విత్తిన నాటి నుంచి 30 రోజుల్లో 60 రోజుల్లో 90 రోజుల్లో మిగతా ఫస్ట్ సగం వేసినటువంటి సగాన్ని ఆఖరి దుక్కిలో, నత్రజని మరియు పొటాషియాన్ని సగాన్ని ఆఖరి దుక్కిలో మిగతా సగాన్ని ఈ 3 భాగాలుగా విభజించుకొని విత్తిన రోజు నుంచి మనం 20, 40, 60 లేదంటే 30, 60, 90 రోజుల్లో వేసినట్లయితే మొక్కలు తమకు కావలసినటువంటి పోషకాలను గ్రహించేటందుకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఎప్పుడన్నా మనం సూక్ష్మధాతు లోపాలను గమనించినట్లయితే జింక్ కానీ మెగ్నీషియం కానీ బోరాన్ కానీ గమనించినట్లయితే దానికి తదనుగుణంగా కావలసినటువంటి జింక్ సల్ఫేట్ కానీ మెగ్నీషియం సల్ఫేట్ కానీ బోరాక్సిన్ కానీ కూడా స్ప్రే చేసినట్లయితే దిగుబడులు తగ్గకుండా ఉండేటందుకు ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. పత్తి లోపల ఇంకో సమస్య ఏంటి అంటే పూత పిండె రాలడం. దీనికోసం ఏంటంటే బెట్ట పరిస్థితుల లోపల మనము నాఫ్థలిన్ ఎసిటిక్ యాసిడ్ 10 ppmను కానీ లేదంటే సైకోసిల్ 60 ppmను కానీ స్ప్రే చేసినట్లయితే మనం ఈ పూత పిండె రాలకుండా ఉండడానికి గమనించవచ్చు. అదేవిధంగా బెట్ట పరిస్థితుల లోపల పైపాటుగా 20% యూరియా అంటే లీటర్ నీటికి 20 గ్రాముల యూరియాను కూడా స్ప్రే చేయొచ్చు, లేదంటే 10 గ్రాముల పొటాషియం నైట్రేట్ను స్ప్రే చేసినట్లయితే కూడా బెట్ట పరిస్థితుల నుంచి కోలుకోవడానికి ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. సస్యరక్షణ చర్యలను చూసుకున్నట్లయితే పత్తి పంటలో ఎక్కువగా వచ్చేటటువంటిది ఏంటి అంటే రసం పీల్చేటటువంటి పురుగులు. సో దీనికోసం ఏం చేయాలి అంటే కాండం పూత ఇమిడాక్లోరోపిడ్ 1:20 రూపంలో అంటే 1 పాలు ఇమిడాక్లోరోపిడ్ 20 పాలు నీటిని తీసుకుని కాండం పూత పద్ధతిలో చేసినట్లయితే రసం పీల్చేటటువంటి పురుగులను నివారించడానికి ఆస్కారం. విత్తనాలు ఆల్రెడీ విత్తన శుద్ధి చేసుంటాయి కాబట్టి కొద్ది రోజుల వరకు అవి తట్టుకోగలుగుతాయి. దాని తర్వాత మనం ఈ కాండం పూత పద్ధతిని పాటించినట్లయితే కూడా రసం పీల్చేటటువంటి పురుగుల ఉధృతిని తగ్గించడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. సార్ మాకు ఈ కాండం పూత పూయడం అనేది లేబర్ సరిగ్గా దొరకరు, మాకు సమయాభావం ఎక్కువగా పడుతుంటుంది, ఖర్చులు ఎక్కువగా అవుతున్నది అనుకున్న పక్షాన లీటర్ నీటికి 0.4 ml చొప్పున ఇమిడాక్లోరోపిడ్ను కానీ లేదంటే 0.2 grams ఎసిటమిప్రిడ్ను కానీ లేదంటే 1.5 grams ఎసిఫేట్ను కానీ లేదంటే 0.2 grams థయోమెథాక్సిమ్ను కానీ స్ప్రే చేసినట్లయితే ఈ రసం పీల్చే పురుగుల నివారణను మనం నివారించుకోవచ్చు. తెల్లదోమ ఉన్నట్లయితే లీటర్ నీటికి 1.5 grams ఎసిఫేట్ను కానీ లేదంటే 0.2 grams థయోమెథాక్సిమ్ను కానీ తీసుకొని స్ప్రే చేసినట్లయితే కూడా మనము ఈ తెల్లదోమను నివారించవచ్చు. పిండి నల్లి ముఖ్యంగా మళ్ళీ వచ్చేది ఏంటంటే పిండి నల్లి, ఇది కాండం పైభాగాన కానీ కొమ్మల మీద కానీ ఆకుల మీద కానీ గమనించడం జరుగుతుంటుంది.

0: ఇది వచ్చినప్పుడు ఏం చేయాలి, 0.2 grams ఎసిటమిప్రిడ్ కానీ లేదంటే 0.2 grams థయోమిథాక్సిమ్ను కానీ లేదంటే 1.5 grams ఎసిఫేట్ను కానీ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయొచ్చు. తర్వాత ఇంకోటి వచ్చేటటువంటి రోగం ఏంటంటే వేరుకుళ్ళు రోగం. దీనికి అధిక వర్షాలు అనేవి కారణము. దీనికోసం ఏం చేయాలంటే విత్తన శుద్ధి చేసినట్లయితే కూడా మనం దీన్ని నివారించుకోవచ్చు. లేదంటే మనం ఏం చేయాలి, ఎకరాకు 2 kg ట్రైకోగ్రామ్ విరిడే తీసుకొని 90 నుంచి 100 kg పశువుల బాగా చివికినటువంటి పశువుల పేడ లోపల కరిపేసి కూడా మనము భూమికి అప్లై చేసినట్లయితే కూడా మనం ఈ వేరుకుళ్ళును తగ్గించేటందుకు ఆస్కారం ఉంది. లేదంటే కాపరాక్సిక్లోరైడ్ లీటర్ నీటికి 3 grams చొప్పున కూడా మొదళ్ళు బాగా తడిసే విధంగా చేసినట్లయితే కూడా మనం ఈ వేరుకుళ్ళును నివారించవచ్చు. ఇంకొకటి ఏంటిది, కాయ తొలుచు పురుగు మరియు గులాబీ రంగు పురుగు ఉధృతి. సో ఈ రెండిటి కోసం కూడా సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా, అంటే ఫిరమోన్ ట్రాప్స్ అంటే లింగాకర్షక బుట్టలను పెట్టుకోవడము, పంగకర్రలను ఎకరాకు 10 వరకు పెట్టుకోవడము, తద్వారా కూడా మనం వీటి యొక్క ఉధృతిని నివారించవచ్చు. లేదంటే ట్రైకోగ్రామ కిలోనిస్ అనేటటువంటి పరాన్నజీవి కార్డ్స్ అంటే చిన్న చిన్న అట్టముక్కలు, పరాన్నజీవి ఉన్నటువంటి అట్టముక్కలను మనం 60,000 ఆ పరాన్నజీవులు ఎన్ని ఉండాలి అంటే ఎకరాకు 60,000 పరాన్నజీవులు ఉండే విధంగా 3 దశల లోపల 10 రోజుల వ్యవధిలో ఆ కార్డ్స్ మనం అక్కడక్కడ స్టిక్ చేసినట్లయితే దానిలో ఉన్నటువంటి పరాన్నజీవులు బయటకు వచ్చేసి వీటి లార్వాలను తినడం అనేది జరుగుతుంటుంది. ఈ పక్షి స్థావరాలను కూడా పెట్టుకోవడం ద్వారా కూడా మనము ఈ సమగ్ర సస్యరక్షణ చర్యలను చేపట్టడం ద్వారా గులాబీ రంగు పురుగు ఉధృతి మరియు కాయదొలుచు పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు. ఈ విధంగా సస్యరక్షణ చర్యలను మరియు ఎరువుల యాజమాన్యాన్ని పాటించడం ద్వారా సరైనటువంటి సమయంలో నివారణ జరిపేసి అధిక దిగుబడులు పొందేటందుకు ఆస్కారము ఎక్కువగా కలదు.
1: ప్రతి పంటలో అధిక దిగుబడులకు చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు, ఈ అంశం గురించి రైతులకు వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలు.
2: మీరు ఇంతవరకు ప్రత్తిలో అధిక దిగుబడుల కోసం చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి జనగాం జిల్లా తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త, కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ తేజావత్ లక్ష్మణ్ రావు గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ భూక్యా వీరన్న.
3: उतला बोल रहे पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं?
4: मतलब
3: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग भी. अरे पहली वाली बात कहा,
4: परम तो सभी डाले हैं.
3: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, पर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
4: सच है?
3: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं.
4: ठीक है भाई, मैं भी आज तक जैविक खेती शुरू करूँगा.
5: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती.
6: अक्का चोड़ू చూపించు. ఆ నా ఫేవరెట్ కలర్.
7: ఎప్పుడు షాపింగే.
6: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
8: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
9: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
6: నాకు తెలుసు కదా,
9: ఆర్బీఐ అంటుంది
10: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
2: ఈనాటి కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు సమయం 7:45 కావస్తోంది. ప్రకటించిన అంశం కొద్ది క్షణాల్లో. ఆకాశవాణి వికసిత్ భారత్. ఈనాటి కార్యక్రమంలో మాతా శిశు సంరక్షణలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ పాత్ర గురించి ఐసీడీఎస్ కోడుమూరు సిపిడిఓ శ్రీమతి వరలక్ష్మి దేవమ్మ గారితో పరిచయం వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణలో మీకు వినిపిస్తున్నాం.
11: ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి ఈ కార్యక్రమంలో మాతా శిశు ఆరోగ్య ఆర్థికాభివృద్ధిలో స్త్రీ శిశు

0: క్షేమశాఖ. ఈ అంశం గురించి ఐసీడీఎస్ కోడుమూరు సీడీపీఓ శ్రీమతి వరలక్ష్మి దేవమ్మ గారితో పరిచయం. కార్యక్రమం నిర్వహణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. శ్రోతలకు నమస్కారం. మహిళాభివృద్ది, మహిళా సాధికారత దిశలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ పాత్ర ఏమిటి, వారి లక్ష్యం ఏమిటి, మరి లబ్దిదారులు ఎవరు, ఈ విషయాల గురించి ఈనాటి ఈ కార్యక్రమంలో కోడుమూరు సీడీపీఓ శ్రీమతి వరలక్ష్మి దేవమ్మ గారిని అడిగి ఈ విషయాల గురించి మనం చర్చించుకుందాం. నమస్కారం అండి వరలక్ష్మి దేవమ్మ.
1: నమస్తే.
0: మరి ముఖ్యంగా మహిళా సాధికారతలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ పాత్ర ఏమిటంటారు? అసలు
1: స్త్రీ శిశు సంక్షేమ శాఖ ముఖ్యంగా మాతృమరణాలు, శిశు మరణాలు తగ్గించి, తర్వాత ఈ యుక్త వయసు బాలికలను, స్త్రీలను సాధికారత దిశగా తీసుకుని వెళ్లడం కోసమని ఈ శాఖలో అంగన్వాడీ కేంద్రాలను, శిశు గృహాలు, తర్వాత స్వాధార్ హోమ్స్, ఐసీపీఎస్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్స్ మొదలగు స్కీమ్స్ అన్నింటిని కూడా రన్ చేస్తుందండి. వీటిల్లో పిల్లలు మరియు తల్లుల కోసము ఐసీడీఎస్ అనే వింగ్ ఉంది. ఈ ఐసీడీఎస్ లో నేను కోడుమూరులో సీడీపీఓగా పనిచేస్తున్నా. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తాయి. ముఖ్యంగా ఈ అంగన్వాడీ కేంద్రాలు ఏంటంటే స్త్రీ శిశు అంటే తల్లులు పిల్లల సంక్షేమము, మాతృమరణాలను, శిశు మరణాలను అరికట్టడం, తర్వాత వార్డులో లోపపోషణ లేకుండా చేయడం కోసమని అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది.
0: అంటే మీరు చెప్పారు తల్లి మరణాలు, శిశు మరణాలను తగ్గించే విధానంలో శాఖ కీలక పాత్ర పోషిస్తుంది అని. మరి గతంలో 10 ఏళ్ల కిందటికి ఇప్పటికీ మీరు సాధించినటువంటి ప్రగతి ఏమిటి ఈ అంశంలో?
1: గతంలో 1000 మంది పిల్లలు పుడితే 1000 మందిలో 79 మంది పిల్లలు చనిపోయేవారు. ఇప్పుడు ఆ సంఖ్య గణనీయంగా తగ్గింది. 29 నుంచి 30 మధ్యలో ఉంది. ఆ అవగాహన కార్యక్రమాల వలన మరియు అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భవతులకు, బాలింతలకు, పిల్లలకు ఇచ్చే పౌష్టికాహారం వలన మేము 30 వరకు ఆ సంఖ్యను తగ్గించడం జరిగింది. అట్లానే మాతృమరణాల సంఖ్యను కూడా మేము 100,000 మంది గర్భవతులు ప్రసవిస్తే అది దాదాపు 80 మంది చనిపోయేవాళ్ళు గతంలో. ఇప్పుడు ఆ సంఖ్యను కూడా మేము గణనీయంగా తగ్గించినాము. 40-45 మధ్యలో ఉంది. దీన్ని కూడా తగ్గించి పూర్తిగా అంటే మాతృమరణాలు, శిశు మరణాలు లేకుండా చేయడము మరియు పిల్లల్లో లోపపోషణ తగ్గించడము. గతంలో లోపపోషణ ఉన్న పిల్లలు ఎక్కువ ఉండేవాళ్లు, అంటే దాదాపు 15% నుంచి 20% 30% ఉండేవాళ్లు. ఇప్పుడు చాలా తక్కువ అనమాట. 3% 2% 5% లోపుకు తక్కువ బరువు ఉండే పిల్లలు, లోపపోషణ ఉన్న పిల్లలు ఉంటున్నారండి. మేము ఈ 25-30 సంవత్సరాల్లో సాధించిన ప్రగతి అనమాట.
0: అంటే ముఖ్యంగా మాతృమరణాలు తగ్గించడంలో కీలక పాత్ర అన్నారు కదా. అంటే ఇంటి వద్ద కాన్పులు చేయడం, నిరోధించడం, ఆసుపత్రికి కాన్పు కోసం తీసుకెళ్లాలి అనే అవగాహన కల్పించడంలో మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు?
1: మేము గర్భవతి అయిన వెంటనే నమోదు చేసుకుంటామండి అంగన్వాడీ కేంద్రంలో. వాళ్లకు ఎట్లాంటి హెల్త్ చెకప్స్ చేయించుకోవాలి, ఏమేమి ఇమ్యునైజేషన్ అంటే వ్యాధి నిరోధక టీకాలు, ఐరన్ మాత్రలు వాళ్లకు ఇప్పించడం జరుగుతుంది. ఇది ఆరోగ్య శాఖతో కలిసి సంయుక్తంగా మేము ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అంటే ఆమెకు హాస్పిటల్ ప్రతి నెల ANM వస్తుంది అనమాట. అంగన్వాడీ కేంద్రంలో ఆమెకు వ్యాధి నిరోధక టీకాలు వేస్తుంది, తర్వాత హెల్త్ చెకప్స్ చేస్తుంది. అప్పుడు ఆమెకు చెప్తామన్నమాట, ఇట్లా హాస్పిటల్లో డెలివరీ అయితే మనకు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ప్రధాన మంత్రి మాతృత్వ వందన యోజన స్కీమ్ కింద 6,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఆ వివరాలన్నీ కూడా ఆమెకు చెప్పడం జరుగుతుంది. అట్లానే మేము అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఆమెకు నమోదు చేసుకుని ఈ ఆరోగ్య పరీక్షలు, ఇమ్యునైజేషన్ తో పాటు పోషకాహారాన్ని కూడా ఇస్తామన్నమాట. అంటే వాళ్లకు కావలసిన 3 కేజీలు బియ్యము, 1 కేజీ కందిపప్పు, 1/2 కేజీ ఆయిల్, 5 లీటర్స్ మిల్క్, 25 గుడ్లు, దాంతో పాటు బాల సంజీవిని కిట్ ఇస్తాం. దీంట్లో 5 రకాల వస్తువులు ఉంటాయి. 2 కేజీల రాగిపిండి, 1 కేజీ అటుకులు, 1/2 కేజీ బెల్లము, 1/2 కేజీ చిక్కి, 1/2 కేజీ ఎండు ఖర్జూరాలు ఉంటాయన్నమాట. ఇది ఆమె వాళ్ళ కుటుంబంలో తినే ఆహారంతో పాటు అదనంగా తీసుకోవడం వలన ఆమె సరైన బరువు, అంటే ప్రతి గర్భవతి కూడా ప్రసవం అయ్యే లోపల 8 కేజీల నుంచి 12 కేజీల బరువు పెరగాలి, అప్పుడే బిడ్డ 2.5 కేజీలతో పుడతాడు. అట్లానే ఆమె HB లెవెల్ కూడా, ఆమెకు ప్రసవంలో చాలా రక్తస్రావం జరిగి HB తగ్గిపోతుంది కాబట్టి, ఆమెకు తక్కువ HP ఉంటే ఆమె ప్రాణానికే ప్రమాదం వస్తుంది కాబట్టి ఆమె HB లెవెల్ కూడా 12 వరకు పెంచడానికి మేము ఐరన్ మాత్రలు ఇవ్వడము, అనుబంధ పోషకాహారం ఇవ్వడం వలన కృషి చేస్తూ ఆమెకు హాస్పిటల్ డెలివరీ చేసుకుంటే ఎట్లాంటి లాభాలంటే ఆమె ప్రాణానికి హాని లేకుండా సుఖ ప్రసవం అవుతుంది, బిడ్డ తల్లి ఇద్దరు కూడా సుఖంగా ఉండొచ్చు అనేది కుటుంబంతో కలిపి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామండి.
0: ముఖ్యంగా అంటే మీ శాఖ వారు అందించే ఈ ప్రయోజనం ప్రయోజనాలన్నీ పొందాలి అంటే లబ్ధిదారులుగా వాళ్ళు ఏ విధంగా వాళ్ళ పేర్లు నమోదు చేసుకోవాలి, ఎటువంటి అంశాలు మీరు పరిగణలో?
1: అంగన్వాడీ కేంద్రాల ద్వారా, అంగన్వాడీ కేంద్రంలో లబ్ధిదారులు ఏంటంటే

0: గర్భవతులు బాలింతలు, గర్భవతి ఆమెకు కన్సీవ్ అయిన 45 డేస్ కు కన్సీవ్ అవుతుంది. ఆమె గర్భస్థ శిశువు నిర్ధారణ చేసుకున్నాక అప్పటి నుంచి ప్రసవించిన తర్వాత 6 నెలల వరకు మేము వలన లబ్దిదారులు అంటే గర్భవతులు బాలింతలు బిడ్డ పుట్టినప్పటి నుంచి మళ్లీ బిడ్డకు 6 సంవత్సరాలు వచ్చేంత వరకు స్కూల్లో వాళ్ళను ప్రాథమిక పాఠశాలలో చేర్పించేంత వరకు అంగన్వాడీ కేంద్రంలో నమోదు చేసుకుని వివిధ స్థాయిల్లో అంటే గర్భవతికి బాలింతకు మేము పోషకాహారం ఇస్తాము. అట్లానే బాలింతకు 6 నెలలు నిండి 7వ నెల పడిన వెంటనే తల్లికి బదులుగా బిడ్డకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. బిడ్డకి ఏంటంటే ఆ 6వ నెల నిండిన వెంటనే అనుబంధ ఆహారాన్ని ప్రారంభించాలి. ఈ అనుబంధ ఆహారంలో భాగంగా బాలామృతము అని ఇస్తాము. అంగన్వాడీ కేంద్రంలో బాలామృతం అని 2.5 కేజీల ప్యాకెట్ ఒకటి ఇస్తామన్నమాట. అది సీల్డ్ ప్యాకెట్.
1: అంటే బాలామృతం అంటే ఏంటి?
0: బిడ్డకు ఇప్పుడు బయట మనం సెరిలాక్ లాగా ఎట్లా ఉందో అట్లా తృణధాన్యాలు, పప్పు దినుసులు, అన్ని రకాల విటమిన్స్ ఫోర్టిఫైడ్ చేసి అది ఒక పౌడర్ రూపంలో ఉంటుందన్నమాట. సెరిలాక్ కంటే చాలా బలవర్ధమైనది. అన్ని రకాల సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలు ఉంటాయి. రోజుకు 100 గ్రాముల చొప్పున 25 రోజులకు సరిపడా 2.5 కేజీల ప్యాకెట్ ను నీట్ గా చాలా సీల్డ్ ప్యాకెట్ లో ఇస్తామన్నమాట. దీన్ని ఒక గాలి దూరని డబ్బాలో పోసిపెట్టుకుని రోజుకు 100 గ్రామ్స్ అంటే 6వ నెల నుండి 7వ నెల ఈ రోజు పడితే ఈ రోజు నుంచి స్టార్ట్ చేయాలి. రోజుకు 100 గ్రాములు ఫస్ట్ ఏంటి, కొంచెం గుజ్జు పదార్థాలుగా చేసుకుని గోరువెచ్చటి పాలల్లో కొంచెం ఒక ఉడుకుడికిచ్చి తినిపించాలి. ఫస్ట్ లో స్టార్ట్ చేసేటప్పుడు ఉదయం అలవాటు చేసేటప్పుడు అప్పుడప్పుడు 2 స్పూన్లు 2 స్పూన్లు చేసుకోవాలి. అట్లా ఒక 2 నెలల తర్వాత కొంచెం గుజ్జులాగా చేసి పెట్టాలి. తర్వాత దాన్ని లడ్డూలాగా చేసి రోజుకు 100 గ్రామ్స్ చొప్పున బిడ్డకు తినిపిస్తుండాలంటే ఈ బాలామృతంతో పాటు మేము పాలిస్తాం వాళ్లకు. టేక్ హోమ్ రేషన్ ఇంటికి తల్లికి ఇచ్చేస్తాం అన్నట్టు 2.5 లీటర్ పాలిస్తాం రోజుకు 100 ml చొప్పున బిడ్డకు తాపించడం కోసం. అట్లానే 25 కోడిగుడ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా బిడ్డకు 7వ నెల నుంచి 3వ సంవత్సరం వరకు ప్రతి నెల మేము 2.5 కేజీ బాలామృతము, 25 గుడ్లు, 2.5 లీటర్ పాలు వాళ్లకు ఇంటికి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే తల్లికి డెమాన్స్ట్రేషన్ చేస్తారు ఎట్లా తినిపించాలి అనేది. తల్లికి అంగన్వాడీ కార్యకర్త డెమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తుంది. ఇవి కాకుండా ఇంట్లో ఆహార పదార్థాలను ఏ విధంగా ఆమె చేసి పెట్టాలి అంటే చాలా మంది వాళ్ళు తినే అన్నము పెడుతుంటారు, తర్వాత అది 1 సంవత్సరం తర్వాత వాళ్లతో పాటు కూర్చోబెట్టుకుని పెడితే మంచిది. కానీ 7వ నెల స్టార్ట్ చేసినప్పటి నుంచి ఫస్ట్ ఎక్కువ జారుడు ఉండే పదార్థాలను ఇంట్లో చేసి పెట్టాల్సి ఉంటుంది. తల్లి జావ లాంటిది చేసి పెట్టాలి, తర్వాత కొంచెం గుజ్జు పదార్థాలు పెట్టాలి, తర్వాత కొంచెం గట్టి ఉండే మెత్తటి ఆహార పదార్థాలు పెట్టాలి. బిడ్డకు 1.5-2 సంవత్సరాలు వచ్చేలోపు పెద్దవాళ్లు తినే ఆహారంలో సగం ఆహారం తినేటట్టు ఉండాలి. బిడ్డకు 1 సంవత్సరం వచ్చినప్పటి నుంచి కుటుంబ సభ్యులతో పాటు కూర్చోబెట్టుకుని భోజనం పెట్టడం నేర్పించాలి. మనకు సీజనల్ దొరికే ఆకుకూరలు, కూరగాయలు అన్ని కూడా పిల్లలకు అలవాటు చేయాలి. కుటుంబానికి ఆర్థిక భారం తప్పించి మనం ఇంట్లో గనక తల్లి 1/2 గంట బిడ్డ కోసం కేటాయిస్తే చాలా మంచి పౌష్టికాహారాన్ని చేసి బిడ్డకు అందించవచ్చు అనేది అంగన్వాడీ కార్యకర్త డెమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తుంది. వాళ్ళ ఇంటికి వెళ్లి చెప్తుంది అనమాట. అంటే గర్భవతిని అంగన్వాడీ కేంద్రంలో నమోదు చేసుకుని ఆ బిడ్డ పుట్టిన తర్వాత కూడా ఆడపిల్ల అయితే మేము అడాల్సెంట్ ఏజ్ వరకు అంటే దాదాపు 18 ఇయర్స్ వరకు కూడా ఆమె అనీమిక్ కాకుండా ఆమెను చూసి అవగాహన కార్యక్రమాలు కల్పించడం జరుగుతుంది.
1: ముఖ్యంగా కిశోర బాలికల సంబంధించి మీరు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు ఏంటి?
0: కిశోర బాలికలకు మేము అవగాహన కార్యక్రమాలు చేస్తామండి. ఈ సంవత్సరం కొత్తగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సమ్మర్ క్యాంప్ అయిన అంటే స్కూల్స్ అన్ని సెలవులు ఉంటాయి కదా, మే 2వ తేదీ నుంచి జూన్ 10వ తేదీ వరకు వారంలో 2 ప్రోగ్రామ్స్ చొప్పున సమ్మర్ క్యాంప్ అయిన అంటే చైల్డ్ బాల్య వివాహాలు చేసుకోవడం వల్ల ఎట్లాంటి నష్టం వస్తుంది, తర్వాత వాళ్లకు ఎట్లాంటి చట్టాలు ఉన్నాయి, వాళ్ళ అనీమిక్ ఉండడం వల్ల ఎట్లాంటి నష్టం జరుగుతుంది అనే విషయాలపై సమ్మర్ క్యాంప్ కండక్ట్ చేయడం కూడా జరిగింది. వాళ్ళందరికీ మేము వారంలో 2 సార్లు వాళ్ళని అంగన్వాడీ కేంద్రాలకు పిలుచుకుని హెచ్బీ తక్కువ ఉంటే వాళ్ళకు వచ్చే నష్టాలేంటి, తర్వాత మెన్స్ట్రల్ హైజీన్ గురించి, ఎట్లాంటి ఆహారం తీసుకోవాలి అనే దాని గురించి అవగాహన కల్పిస్తుంటామండి. అట్లాగే బాల్య వివాహాలు, ఈ బాల్య వివాహాలు అంటే చాలా మంది 10th అయిపోయిన వెంటనే పెళ్లి చేసేస్తుంటారు. బాల్య వివాహాలు చేయడం వలన పుట్టే బిడ్డలకు తక్కువ బరువుతో బిడ్డలు పుట్టడము, మాతృమరణాలు, శిశుమరణాలు జరగడము జరుగుతుంది అనమాట. ఇది పిల్లలతో పాటు తల్లులకు కూడా మేము అవగాహన కల్పిస్తూ ఉంటాము. స్కూల్ కు వెళ్లే పిల్లలకైతే స్కూల్లో వారానికి ఒకరోజు ఒక ఐరన్ మాత్ర ఇస్తారండి. డ్రాప్అవుట్స్ కూడా ఆశా కార్యకర్తలు అంగన్వాడీ కేంద్రాల నుండి వాళ్ళకి ఐరన్ మాత్రలు ఇవ్వడము, వాళ్ళకు పోషకాహారం గురించి తెలియజేయడము ఇట్లాంటివన్నీ చేస్తున్నామండి.
1: బాగుందండి. ఇక స్త్రీ శిశు సంక్షేమ శాఖ మహిళా సాధికారతలు అంటే స్వయం ఉపాధి పొందడానికి అందిస్తున్నటువంటి అవగాహన కార్యక్రమాలు ఏంటి, వారికి కల్పిస్తున్న అవకాశాలు ఏంటి?
0: మేము ఈ ఏజీ గర్ల్స్ కానీ తర్వాత 18 నుంచి 45 సంవత్సరాల స్త్రీలకు కానీ విలేజ్

0: హెల్త్ న్యూట్రిషన్ డే పెడతామండి, విహెచ్ఎండి అని పెడతాము. హెల్త్ వాళ్లతో టైఅప్ అయి పెడతామన్నమాట. ప్రతి నెలలో 2 సార్లు ఈ కార్యక్రమాన్ని మేము జరుపుతాము. దీంట్లో భాగంగా ఆరోగ్యానికి సంబంధించింది కాకుండా మా శాఖ ద్వారా ఎట్లాంటి అవకాశాలున్నాయంటే, మేము స్వాధార్ హోమ్స్ లో వాళ్లకు వొకేషనల్ ట్రైనింగ్స్ ఇస్తాము. మొత్తం ఎక్కడెక్కడ వొకేషనల్ ట్రైనింగ్స్ ఉన్నాయి, ఒకవేళ ఎవరైనా అమ్మాయిలు 10th క్లాస్ లో గనక వాళ్ళ చదువును ఆపేస్తే, చదివిచ్చే స్తోమత లేకనో, ఇంటి దగ్గర ఎవరు చూసుకునే వాళ్ళు లేకనో, బాల్య వివాహాలు చేద్దాము అనుకునే వాళ్లకు కూడా మా దగ్గర చిల్డ్రన్ హోమ్స్ ఉన్నాయండి, బాల సదనాలున్నాయి. ఆ బాల సదనాల్లో పిల్లలను చేర్పించడము, బాల సదనాల తర్వాత KGPVS లో ఆ పిల్లలను తీసుకెళ్లి చదివించడము, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మా శిశు సంక్షేమ శాఖలో కాలేజ్ ఎట్ హోమ్స్ ఉన్నాయండి, అంటే డిగ్రీ నుంచి పీజీ వరకు చదివిస్తారు. వాళ్ళు ఏవైనా వొకేషనల్ కోర్సెస్ లో చేస్తామంటే కూడా చేర్పిస్తారనమాట. ఇట్లా మేము వాళ్లకు ఎడ్యుకేషన్ పరంగా, తర్వాత వొకేషనల్ ట్రైనింగ్స్, ఇవి కాకుండా ఎన్జిఓస్ ద్వారా రన్ అయ్యే ఏవైనా వొకేషనల్ కోర్సెస్ లో కూడా వాళ్ళని చేర్పించడం జరుగుతుంది. వాళ్లకు ఎక్కడెక్కడైతే, అంటే మా ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు చైల్డ్ మ్యారేజ్ చేసుకోకూడదు, వాళ్ళ కాళ్లపై వాళ్ళు నిలబడాలి. సాధికారత అంటే వాళ్ళు సొంత నిర్ణయం తీసుకోగలిగినప్పుడే వాళ్లకు సాధికారత ఉంటుంది. ఆ దిశగా మేము వాళ్ళను ఎడ్యుకేషన్ లో కానీ, వాళ్ళు ఏదైనా వొకేషనల్ ట్రైనింగ్స్ చేస్తామంటే చేస్తారు, ఏవైనా ఉద్యోగావకాశాలు మా డిపార్ట్మెంట్ లో ఉన్నాయి అనంటే ఈ సంస్థల నుంచి శిక్షణ పొందిన వాళ్లకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం కూడా జరుగుతుంది.
1: హలో, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించే సదుపాయాలు ఉన్నాయి.
0: సదుపాయాలు అంటే బాల సదనాలు, ఈ హోమ్స్, వీటిల్లో చదువుకున్న వాళ్లకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారండి.
1: ఇవి కాకుండా ఇంకా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ద్వారా మీరు అందించే సేవల్లో ఇంకా ఏమున్నాయి?
0: మేము ఈ గర్భవతులు, బాలింతలు, తర్వాత 7 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లల వరకు టేక్ హోమ్ రేషన్ ఇస్తారని ఇప్పుడు చెప్పుకున్నామండి. అట్లానే వాళ్ళు 4వ సంవత్సరంలోకి ఎంటర్ అవుతూనే పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్య అనే కార్యక్రమం ఒకటి మా సేవల్లో, అది ఒక చాలా ముఖ్యమైన సేవ అండి.
1: ఇప్పుడు మామూలుగా స్కూల్స్ లో నర్సరీ అంటారు,
0: నర్సరీ అలా 3+ పిల్లలు, 3+ పిల్లలకు మేము పూర్వ ప్రాథమిక విద్య అంటే ఆటపాటల ద్వారా విద్య అన్నమాట. అంటే ఇక్కడ ఎక్కడ బలవంతంగా బట్టీలు పట్టించడం కానీ లేకపోతే కూర్చోబెట్టి చదువు చెప్పడం కానీ ఉండదు. వాళ్లకు మనకు ప్రభుత్వం నుంచి కిట్ ఒకటి వస్తుంది అనమాట, రకరకాల ఆట వస్తువులు ఉంటాయి, పాటల ద్వారా, ఆటల ద్వారా నెలలో 2 పాటలు, 2 కథలు, ఇంగ్లీషు రైమ్స్, తెలుగు రైమ్స్ ఇట్లాంటివన్నీ నేర్పించడము. వాళ్లకు ఈ PP1 వాళ్లకు 3+ పిల్లలు PP1 అంటారనమాట, ప్రీ ప్రైమరీ 1 అనమాట. తర్వాత 4+ పిల్లలు PP2 అనమాట. వాళ్లకు ప్రభుత్వం వాళ్ళు ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఉండే పుస్తకాలను కూడా, అంటే నంబరింగ్ ఒక బుక్, వర్క్ బుక్ ఒకటి, తర్వాత తెలుగు రాయడానికి ఒకటి, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ రాయడానికి ఒకటి, అట్లా 4 రకాల పుస్తకాలు ఉన్నాయండి. ఆ పుస్తకాలు చూస్తే కూడా తెలుస్తుంది అసలు, అంటే ఈవెన్ మనం ప్రైవేట్ స్కూళ్లలో 2-3 వేలు పెట్టి కొన్న పుస్తకాలకు ధీటుగా ఉంటాయన్నమాట. అట్లాంటి పుస్తకాలను కూడా ఉచితంగా ప్రభుత్వం వాళ్ళు ఇస్తున్నారు. ప్రతిరోజు కూడా మనకు ప్రభుత్వం నుంచి ఒక మెసేజ్ వస్తుంది, PP1 వాళ్లకు ఏ బుక్ లో ఏ పేజీ రాపించాలి, ఎట్లాంటి యాక్టివిటీస్ చేపించాలి, ఆ పాటలు అవన్నీ కూడా వస్తున్నాయి. అవి ఏం చేస్తారంటే అంగన్వాడీ కార్యకర్తలు ఆ పాటలు అవి స్కూల్లో చెప్పడమే కాకుండా ఆ 3+ పిల్లల తల్లులకు ఒక గ్రూప్ చేసింటారు, ఒక వాట్సాప్ గ్రూప్, 4+ పిల్లలకు ఒక వాట్సాప్ గ్రూప్ చేసి అక్కడ మాకు డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఆ మెసేజెస్ ను ఆ గ్రూప్స్ లోకి పంపిస్తారు. దాంట్లో ఎట్లా అంటే ఆ యూట్యూబ్ URL ఒకటి ఉంటుందండి, ఆ లింక్ ఉంటుంది, ఆ లింక్ లో చూసి అంగన్వాడీ కార్యకర్త ఇక్కడ చెప్పిన దాన్ని తల్లి కూడా ఇంట్లో చేపిస్తుంది. అట్లానే ఆ బుక్స్ కూడా వాళ్ళకి ఇంటికి ఇచ్చి పంపిస్తాము. ఒక పేజీలో ఆల్ఫాబెట్ ఏ రాయాలి, ఒక 2-3 సార్లు ఒక లైన్ రాపిస్తుంది టీచరు, అంగన్వాడీ టీచర్, మిగిలినవి ఇంటి దగ్గర తల్లి చూసి రాపించడం కోసం అనుకూలంగా మేము అవి వాళ్ళకి ఇచ్చి పంపించడం జరుగుతుంది. ఇట్లా PP1 PP2 ప్రతిదీ కూడా ఆటల ద్వారా, పాటల ద్వారా వాళ్ళు బొమ్మలను టచ్ చేసి అంటే అనుభవించి స్పర్శతో నేర్చుకుంటారు కాబట్టి, బలవంతంగా ఉండదు కాబట్టి, వాళ్ళు ఇప్పుడు నేర్చుకున్నప్పుడు వాళ్ళ బ్రెయిన్ మీద ఒత్తిడి ఉండదు కాబట్టి బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా బాగుంటుంది. చాలా సర్వేలు కూడా చెప్తున్నాయి, అంగన్వాడీ కేంద్రాల నుంచి వచ్చిన పిల్లలు స్కూల్స్ లో చాలా యాక్టివ్గా ఉంటున్నారు, వాళ్లకు గ్రహణ శక్తి కూడా చాలా ఎక్కువ ఉంటుంది, డైరెక్ట్ గా వచ్చిన పిల్లల్లో డ్రాప్అవుట్స్ ఎక్కువ ఉంటున్నారు అని చెప్తున్నారు కాబట్టి. ఇంకా అంగన్వాడీ కేంద్రానికి వస్తే ఇంకోటి ఏంటంటే భోజనం కూడా మేము అక్కడే పెట్టేస్తాం.
1: కోడుమూరు CDPO శ్రీమతి వరలక్ష్మి దేవమ్మ గారు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ పరిధిలో మహిళా సాధికారత దిశగా పయనించేందుకు అందిస్తున్నటువంటి సేవలు ఏంటనే విషయాల గురించి చాలా చక్కగా తెలియజేసింది, ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.
0: నమస్కారం.
1: మీరింతవరకు మాతా శిశు ఆరోగ్య ఆర్థికాభివృద్దిలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఈ అంశం గురించి ICDS కోడుమూరు CDPO శ్రీమతి వరలక్ష్మి దేవమ్మ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. కార్యక్రమం నిర్వహణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్.

0: ఇది ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8:45. ఇప్పుడు వింటారు శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం అభిరుచి. కార్యక్రమానికి శ్రోతలందరికీ పునఃస్వాగతం పలుకుతూ మరి కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట పాటలు కోరుతున్న శ్రోతలు ఎవరో చూద్దామండి. ముందుగా వినబోతున్న పాట మహాకనక దుర్గ అనే ఎస్ జానకి పాడిన పాటను దేవుళ్ళు సినిమా నుండి కోరుతున్నారు. కోరుతున్న వారు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామం నుండి. గంగాధర్ శ్రీనివాస్, లక్ష్మీ ప్రసన్న, మనస్విని, మహిత, చంద్రయ్య, మల్లవ్వ, నరేష్, లావణ్య, మహస్విన్, రేవంత్, వరలక్ష్మి, సంతోష, దివ్య, శ్రీధన్య, వీరశ్రీ, విక్రమాదిత్య వీరందరి కోరికపై దేవుళ్ళ సినిమా నుండి వీరు కోరిన పాటను ప్రసారం చేస్తున్నాం.

0: శ్రోతలు వింటున్నారు అభిరుచి శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2లో మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి నేడే కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 9490404780. ఫోన్ నంబర్ మరోసారి 9490407880.
2: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి.
3: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
2: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
2: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
3: 9848118027.
4: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
2: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
4: సెల్ 9444004837.

అభిరుచి కార్యక్రమం వింటున్న శ్రోతులకు గమనిక, రేపు ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గుండె ఆరోగ్యానికి మంచి ఆహారం గురించి గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ గోపీకృష్ణ కెంచె గారు తగిన సలహాలు ఇస్తారు. గమనిక విన్నారు. శ్రోతలు వింటున్నారు అభిరుచి. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాతి పాట ప్రేమించు సినిమా నుండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు వరంగల్ కాశీబుగ్గ నుండి, దాసి రామచంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ, భూవిక, శివకృష్ణ, దీప్తి, హన్సిని, సుహాస కృష్ణ, భిక్షపతి, సంధ్యారాణి, హర్షిణి, హిమశ్రీ, వర్షిణి, వీరంతా కోరుతున్న పాట ప్రేమించు సినిమా నుండి. వీరందరి కోరికపై వీరు కోరిన పాటను ప్రసారం చేస్తున్నాం.

0: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల.
1: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
0: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ.
1: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
0: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణులు,
1: ద్వారకా నగర్, నిజామాబాద్.
0: సెల్ 9032323258.
2: భూమనా, ఇవాళ రేడియోలో ఒక బిజినెస్ యాడ్ విన్నా. మరి నేను గిట్లా చిన్న యాడ్ ఇద్దాం అనుకుంటున్నా. మరి గా యాడ్ ఎట్లా ఇయ్యాలనో జర చెప్తావా
3: అన్నా? నువ్వేం ఫికర్ చేయకు. మై హూనా, నీ వాయిస్ తో మీ వ్యాపారము, షాప్ పేరు, గల్లీ, నీ ఫోన్ నెంబర్ తో ఒక వాయిస్ రికార్డ్ పంపు చాలు. ఇక మన రేడియోలో ఎలా ప్రసారం చేయాలో గావిసల్లే ఆ సంగతులన్నీ చెప్తారు.
2: మరి మన చిన్న బిజినెస్ కదా, యాడ్ తీసుకుంటారంటావా?
4: మరేం పర్వాలేదు, బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా యాడ్ బుక్ చేసుకోవడం సులభమే. నేడే కాల్ చేయండి. మా ఫోన్ నెంబర్ 9490407880.
5: శ్రోతలు వింటున్నారు 103.2 MHz పై మరి న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ పై ఎఫ్ఎం కార్యక్రమాలు వింటున్న కార్యక్రమం శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం అభిరుచి. కార్యక్రమంలో తర్వాతి పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన ఈ పాట స్వయంవరం సినిమా నుండి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు రంగారెడ్డి జిల్లా కడతాల నుండి కాన్గుల గోపాల్ గారు, వీరి కోసం ఈ పాటను ప్రసారం చేస్తున్నాము.

0: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462-4506. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్ ఆకాశవాణి నిజామాబాద్. అబ్బా పంటి నొప్పి.
1: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా ఆ బాధ.
0: తెలంగాణ డెంటల్ హాస్పిటల్,
1: కలిలవాడి, నిజామాబాద్.
0: సెల్ 9912317190. ప్రభాత లహరి ప్రతిరోజు ఉదయం 7 గంటల 15 నిమిషాలకు మీ ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై వినండి, ఆనందించండి.
2: శ్రోతలు వింటున్నారు అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాతి పాట లాహిరి లాహిరి లాహిరిలో సినిమా నుండి ఉదిత్ నారాయణ చిత్ర పాడిన పాటను మాకోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, ఋషికేష్, అక్షయ్ వీరంతా కోరుతున్నారు. మరి వీరందరూ కోరికపై ఈ పాటను ప్రసారం చేస్తున్నాం.

అభిరుచి కార్యక్రమంలో చివరగా మీరు విన్న ఆ పాట రాముని మించిన రాముడు చిత్రంలోనిది. పాటను కోరిన శ్రోతలు వరంగల్ కరీమాబాద్ బొమ్మలగుడి దగ్గర నుండి గోని రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్. శ్రోతలు విన్నారు అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కూడిన సినీ గీతాల కార్యక్రమం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:30. ఇప్పుడు వింటారు జానపద సంగీత కార్యక్రమంలో కొన్ని జానపద గీతాలు.

0: శ్రోతలు వింటున్నారు జానపద గీతాలు కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
3: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
2: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
2: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
3: 9848118027.
2: పిత్తాశయంలో రాళ్లు, అపెండిక్స్ ఫైల్స్, ఫిస్టులా, లాప్రోస్కోపిక్ సర్జరీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ కి సంప్రదించండి
3: డాక్టర్ రమేష్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, అక్షర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, భైంసా. సెల్ 7036706785.
4: కొండా.

0: శ్రోతలు వింటున్నారు జానపద గీతాలు కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు. అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
1: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
0: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
0: అపాయింట్మెంట్ కోసం కాల్

0: 9848118027.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

శ్రోతలింతవరకు జానపద సంగీత కార్యక్రమంలో కొన్ని జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 8:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్. ఈ మూడు కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 10:20 దాటి 35 సెకండ్లు. శ్రోతలు ఇప్పుడు వింటారు చక్కని సంగీత సాహిత్యాల సమ్మేళనం మధుర గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా అమృత సినిమా నుండి ఈ పాట.

శ్రోతలు వింటున్నారు అలనాటి మీటి గీతాలు, ఈనాటి మధుర గీతాల కార్యక్రమంలో. కార్యక్రమంలో ఇప్పుడు వినండి మహర్షి సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట

మధుర గీతాల కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట మేఘ సందేశం సినిమా నుండే పి సుశీల పాడినది. శ్రోతలు వింటున్నారు మధుర గీతాలు కార్యక్రమంలో. ఇప్పుడు వినండి స్వప్న సినిమా నుండే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

మధుర గీతాల కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట కోకిలమ్మ సినిమా నుండి. కార్యక్రమంలో ఇప్పుడు వినండి గృహలక్ష్మి సినిమా నుండి కేజే యేసుదాస్ పి సుశీల పాడిన పాట.

మధుర గీతాల కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట గుప్పెడంత మనసు సినిమా నుండి మంగళంపల్లి బాలమురళి కృష్ణ పాడినది. శ్రోతలు విన్నారు మధుర గీతాలు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, 11 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.